1948 అశ్విన మాసం 2వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు విందాం.

నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ దినోత్సవం నేడు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సమాజం మనకు ఎన్నో ఇస్తుంది, మరి మనం సమాజానికి ఏమిస్తున్నాం అనే ప్రశ్న వచ్చినప్పుడు సమాధానంగా నిలిచేదే జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. 1969లో మహాత్మాగాంధీ శత జయంతి సందర్భంగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం ఒక్కటే, సేవ ద్వారా వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వ వికాసం ద్వారా సమాజ సేవ. అంటే పుస్తకాల్లో చదువుకోవడమే విద్య కాదు, మన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడం, సమస్యలను గుర్తించడం, వాటికి మనవంతుగా పరిష్కారం చూపించడం కూడా విద్యలో భాగమే అనే ఉద్దేశంతో విద్యార్థులు ఎన్ఎస్ఎస్లో వాలంటీర్లుగా చేరుతారు. వారు సమాజంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

రోజుల్లో రోడ్డు పక్కన చెత్త పేరుకుపోతుందనుకుందాం. చాలామంది దాన్ని చూస్తూ వెళ్ళిపోతుంటారు. కానీ అక్కడ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉంటే మాత్రం తన స్నేహితులతో కలిసి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించి చెత్తను తొలగించి ఇకపై చెత్త వేయవద్దని ప్రజలకు తెలియచేస్తారు. ఇదే సేవాభావం. మరో చిన్న ఉదాహరణ, గ్రామాల్లో చాలా మందికి రక్తదానం గురించి అవగాహన లేకపోవచ్చు. అలాంటి సమయంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రక్తదాన శిబిరాలు నిర్వహించడంలో సహాయం చేస్తారు. రక్తదానం ప్రాధాన్యతను స్థానిక ప్రజలకు వివరిస్తారు. అవసరమైన సందర్భాల్లో స్వయంగా రక్తదానం చేసి మరీ మరొక ప్రాణాన్ని కాపాడుతారు. అంతేకాదు, పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం, పోషక ఆహారం, వివిధ వ్యాధుల నివారణ, ఆరోగ్య పరీక్షలు ఇలాంటి అంశాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తారు.

విపత్తుల సమయంలో వీరు చేసే సేవ ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు భాగస్వాములవుతారు. సహాయక చర్యల్లో పాల్గొంటారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాల పంపిణీలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తారు.

ఎన్ఎస్ఎస్లో చేరడం వల్ల నాయకత్వ లక్షణాలు అలవడతాయి. నాయకత్వం, బాధ్యత, క్రమశిక్షణ, సహకారం, సమయపాలన, టీమ్ వర్క్, సమస్యలను పరిష్కరించే ఆలోచనా విధానం, ఇవన్నీ ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులు నేర్చుకునే అవకాశముంది. సమాజంలో నేను మాత్రమే, నా సంతోషం మాత్రమే కాదు, నాతో పాటు నా సమాజం బాగుంటే మనం బాగుంటాం అనే దృక్పథం అలవాటవుతుంది. ఇక్కడ వీరు చేసే సేవ బాధ్యతగా భావిస్తారు. సమాజం కోసం మనం, మన కోసం సమాజం, ఇదే ఎన్ఎస్ఎస్ సందేశం. మీరింతవరకు చరిత్రపుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

శ్రోతలు, ఇంతవరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వింటారు సూక్తి సుధా వ్యాఖ్యాత. కేకేఎస్ రాజ్యలక్ష్మి గారు.

పుష్పార్చన. పరమాత్ముణ్ణి పుష్పాలతో అర్చించి ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అనే పూజకి అర్థం ఏమిటి అంటే, ఓ నారాయణ, ఓ కేశవ, ఈ పూజ వలన వచ్చేటువంటి ఫలితం నాది కాదు, నీది అని చెప్పడమే పూజ అంతరార్థం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. పని చేసిన వారే ఫలితం తప్పక అనుభవించి తీరాలి. అందుకే పరమాత్మ నామాలతో చేసే సహస్రనామ అష్టోత్రం అనంత కోటి యజ్ఞాలతోటి దానాలతోటి సమానం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే పచ్చ ప్రయచ్చతి తదహం పత్రు ప్రహృతం మస్నామి ప్రయతాత్మనః. ఎవరు భక్తితో పత్రమును కాని పుష్పమును కాని ఫలమును కాని జలమును కాని సమర్పించుచున్నారో ఆ నిర్మల హృదయుడు భక్తితో సమర్పించిన దానిని ప్రేమతో నేను స్వీకరిస్తాను అని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్మ మన నుండి ఆశించేది కేవలం 8 పుష్పాలు మాత్రమే. అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ. సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తదేవచ, సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. మనమంతా హింస చేయకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వభూతములయందు దయ కలిగి క్షమాగుణంతో శాంతి కలిగి శ్రీమన్నారాయణుడి నామంతో నిత్యం తపస్సు ఆచరిస్తూ ఓర్పుతో పరమాత్మనే ధ్యానిస్తూ సత్యమునే పలికే వ్రతాన్ని ఆచరిస్తూ జీవితాన్ని కొనసాగించడమే పరమాత్మకి ఎంతో ప్రీతికరం. హంగులు ఆర్భాటాలతో చేసే పూజలు స్వామి ప్రీతిగా స్వీకరించడం. శ్రీ వెంకటాచల ఇతిహాసమాలలో దీనిని గురించి ఒక కథ ద్వారా వివరించి చెప్పారు. శ్రీ శ్రీనివాసుడు తనని నిత్యము బంగారపు సహస్ర కమలాలతో ఆర్చించుచుండునటువంటి తొండమా చక్రవర్తికి తానే స్వయంగా అష్టాక్షరి మంత్రార్థాన్ని తెలిపి శత్రురాజులతో యుద్ధం వచ్చినప్పుడు సుదర్శనాయుధాన్ని పంపి విజయం సిద్ధించేలాగా చేసేవాడు. తిరుమల క్షేత్రంలోనే కురుంబరొత్త నంబి అను ఒక కుమ్మరి భక్తుడు కూడా మట్టితో శ్రీనివాస విగ్రహాన్ని తయారు చేసుకొని మట్టితోటే పూలను కూడా తయారు చేసుకొని వాటికి రంగులు వేసి తన ఇంట్లోనే ఏ

0: శాంతంగా శ్రీనివాసుని పూజను భక్తితో చేసుకున్నాడు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి, స్వామికి నేను 1000 బంగారు పుష్పాలతో అర్చించున్నాను అని గర్వించగా, అతని గర్వాన్ని అణచదలిచి శ్రీనివాసుడే ఒకనాటి రాత్రి స్వర్ణ కమలములన్నీ పక్కకి తోసి కుమ్మరి ఇంట్లో ఉన్న మట్టి పుష్పాలను తన పాద సన్నిధిలోనికి చేర్చుకున్నాడు. ఉదయమే స్వామివారి ద్వారములు తెరిచినప్పుడు స్వర్ణ కమలములు ఒక మూలకి, మట్టి పుష్పాలు స్వామివారి పాదాల వద్ద ఉండడం చూసి అర్చకులు ఆశ్చర్యంతో ఈ విషయం రాజుగారికి తెలియచేశారు. ఆ తర్వాత స్వప్నం నందు భగవంతుని ఆదేశంతో ఆ చక్రవర్తి గర్వాన్ని వీడి స్వయంగా కుమ్మరి భక్తుడి వద్దకు వెళ్లి తన స్వప్న వృత్తాంతమంతా తెలిపి అతడిని తన ప్రాణ స్నేహితుడిగా చేసుకుని సత్కరించారు. కావున పరమాత్మ నిర్మలమైన భక్తికి మాత్రమే లొంగుతాడు. అందుకే మనమంతా ఉదయం నిద్రలేవగానే మన రోజువారీ దినచర్యని భక్తితో స్వామికి అర్పిద్దాం. అప్పుడు మనకి ఏ కర్మ అంటదు. మన దేహానికి ఆత్మకి కర్మఫలం అంటకుండా ఉంటే మన జీవనం నల్లేరుపై నడతలా ఎంతో సాఫీగా మారిపోతుంది. యత్కరోమి యదశ్యామి యజ్జుహోమి దదామి యత్తపశ్యామి శ్రీ భగవన్ తత్కరోమి త్వదర్పణం. ఓ కృష్ణ, నేను చేసే ప్రతి పని, తినే ఆహారము, చేసేటువంటి హోమము, ఇచ్చే దానము, నా తపస్సు నీకే సమర్పిస్తున్నాను అంటూ శరణు వేడి దినచర్యను ప్రారంభిద్దాం.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. వ్యాఖ్యాత కేకేఎస్ రాజ్యలక్ష్మి గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు వింటారు పొలం కబుర్లు.
2: చింత చెట్ల సాగు గురించి తెలుసుకుందాం. వాతావరణ మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టి వంటి విపత్తులు నేడు సర్వసాధారణమయ్యాయి. ఈ పరిస్థితుల్లో పంటలు వేయకపోవడం, వేసిన పంటలు ఎండిపోవడం లేదా బాగా పండిన పంట నీట మునగడం వంటివి ప్రతి ఏడు రైతులు చవిచూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో వాతావరణ విపత్తులను సైతం తట్టుకుని రైతులకు నిలకడగా ఆదాయాన్నిచ్చే పంటగా చింతను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ పంటను నిస్సారమైన బంజరు భూముల్లో కూడా వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు. తీవ్ర కరువు పరిస్థితుల్లో లేదా గాలివానలు, వడగాలులను సైతం తట్టుకొని పంటనివ్వగలగడం చింత ప్రత్యేకత. ఈ పంట సాగుకు అధిక పెట్టుబడులు గాని, అధిక కూలీల అవసరం గాని లేదా చీడపీటల సమస్య గాని పెద్దగా ఉండదు. మన దేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో చింతపండును రోజువారి వంటకాల్లో విరివిగా వాడుతూ ఉన్నారు. చింతపండును వంటల్లోనే కాకుండా జామ్, జెల్లీ, సాసు, చిక్కటి గుజ్జు, చాక్లెట్లు, బిస్కెట్ల తయారీలోనూ కూడా ఉపయోగిస్తారు. పచ్చికాయలను నిల్వ పచ్చడి తయారీలో విరివిగా వాడుతారు. చింతాకు చిగురును తాజాగా కూరల్లోనూ, పచ్చడి తయారీలోనూ ఉపయోగిస్తారు. చింత చిగురును ఎండబెట్టి పొడి చేసుకుని పచ్చళ్ల తయారీలో వాడుతారు. ఆహార అవసరాలకే కాకుండా చింతకు వ్యాపార పరంగా కూడా మంచి గిరాకీ ఉంది. పొట్టు తీసిన చింతగింజల పొడిని రంగుల తయారీలోనూ, వస్త్ర పరిశ్రమలో గంజిపిండి తయారీకి, కాఫీ పొడి, పశువుల దాణ తయారీలోనూ విరివిగా ఉపయోగిస్తారు. చింత కలప దృఢంగా ఉంటుంది కనుక గృహోపకరణాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. చింత చెట్టులోని వివిధ భాగాలను ఔషధంగా ఆయుర్వేదం, సిద్ధ, యునాని వైద్యంలో మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. చింతపండు వినియోగంతో రక్తహీనత కూడా తగ్గుతుంది. చింత చిగురు రసంతో పటిక బెల్లం కలిపి వాడితే కామెర్ల వ్యాధి తగ్గుతుందని చెబుతారు. చింతపండు రసం జీర్ణశక్తిని పెంచుతుంది. చింతపండులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఖనిజ లవణాలు, విటమిన్లు విరివిగా ఉంటాయి. గతంలో చింత చెట్లు సహజంగానే పెరిగేవి. రహదారులకు ఇరువైపులా గ్రామకంట భూముల్లో నీడ కోసం చింత చెట్లను ఎక్కువగా పెంచేవారు. గతంలో ఇలా పెంచిన చింత చెట్లు కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న జనాభా అవసరాల కోసం చింత ఉత్పత్తులకు మాత్రం రోజు రోజుకు గిరాకీ.

ఇప్పటికే పెరుగుతూ ఉంది. మంచి ధర కూడా పలుకుతోంది. ఇటీవల చింత ఉత్పత్తులు నిల్వకు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో శీతల గిడ్డంగి యూనిట్లు వెలుస్తున్నాయి. చింతపండుకు విలువ జోడించి అనేక రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి మంచి వాణిజ్య అవకాశాలు ఉన్నందున చింత సాగును చేపడితే రైతులకు నిస్సందేహంగా లాభదాయకంగా ఉంటుంది. చింత చెట్లు వేడి పొడి వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి. అన్ని రకాల నేలలు చింతకు అనుకూలమైనవే. చింత మొక్కలు ఉప్పు చౌడు భూముల్లో కూడా పెరుగుతాయి. నీరు బాగా ఇంకే గుణం కలిగిన ఎర్ర గరప నేలలు, తేలికైన నల్లరేగడి భూములు ఒండ్రు భూముల్లో బాగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. నీరు ఇంకని లేదా నీరు నిలబడే నేలలు చింత సాగుకు అనుకూలమైనవి కావు. చింతలో మేలైన రకాలు పీకేఎం 1. ఈ రకం అంట్లు నేడు ఆంధ్రప్రదేశ్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన రకం. అనంత రుధిర, ఇది ఎర్రని కండ కలిగి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంది. ధర్వాడ సెలక్షన్ 1, ధర్వాడ సెలక్షన్ 2. ఈ రెండు రకాలు తియ్యటి రకాలు. తెట్టు అమాలిక, ఈ రకాలను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు కొత్తగా విడుదల చేశారు. మొక్కల ఎంపిక విషయానికొస్తే విత్తనాల ద్వారా పెంచిన నారు మొక్కలు అంటు మొక్కలను ఉపయోగించుకోవచ్చు. విత్తనాల ద్వారా పెంచిన నారు మొక్కలు నాటిన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాలలో కాపుకొస్తాయి. అంట్ల ద్వారా పెంచిన మొక్కలు నాటిన 4 నుంచి 6 ఏళ్లలో కాపుకొస్తాయి. 7 ఏళ్ల వయసున్న అంటు మొక్కలను నాటేందుకే వినియోగించాలి. విత్తనాల ద్వారా పెంచిన మొక్కలను స్థానిక అటవీ శాఖ నర్సరీలలో సంప్రదించి తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు ఉచితంగా లేదా నామమాత్రపు రుసుముకు మొక్కలను సరఫరా చేస్తారు. అంటుగట్టిన చింత మొక్కలను రిజిస్టర్ చేసిన పండ్ల మొక్కల నర్సరీల నుంచి లేదా చింత మొక్కల సాగుపై పరిశోధన చేస్తున్న ఉద్యాన శాఖ లేదా అటవీ శాఖ పరిశోధన సంస్థల నుంచి పొందవచ్చు. పొలంలో నేల రకాన్ని బట్టి విత్తనం ద్వారా పెంచిన మొక్కలకు 8 నుంచి 10 మీటర్ల దూరంలో, అంటు మొక్కలకు 6 నుంచి 8 మీటర్ల దూరంలో 3x3x3 అడుగుల సైజులు గల గుంతలు తీయాలి. గుంతలు తవ్వగా వచ్చిన మట్టికి ప్రతి గుంతకు 20 కిలోల బాగా మగ్గిన పశువుల ఎరువు, 500 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ ఎరువును వేసి కలియబెట్టి తిరిగి గుంతలను మట్టితో నింపుకోవాలి. మొక్కలు నాటడాన్ని జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య నాటుకోవడం మంచిది. నీటి సదుపాయం ఉన్న చోట చింత మొక్కలను 7 పొడవునా నాటుకోవచ్చు. 7 పైబడిన వయస్సు కలిగిన 1 మీటరుకు మించి పొడవున్న అంట్లను నాటుటకు వినియోగించాలి. నాటే ముందు అంటు మొక్కలను పెంచిన ప్లాస్టిక్ కవరును మట్టి ముద్ద పగలకుండా జాగ్రత్తగా తొలగించి నాటుకోవాలి. గుంతల్లో మొక్కలు నాటిన తర్వాత మొక్కలు గాలికి బాలిపోకుండా 1 మీటరుకు మించి పొడవు గల కర్రతో ఆధారం కల్పించాలి. నాటిన మొక్కల సంరక్షణ విషయానికొస్తే అంట్లు పొలంలో నాటిన తరువాత వాతావరణ పరిస్థితులను బట్టి నీరు పెట్టాలి. వేసవి కాలంలో ఎండ తీవ్రతను బట్టి 10 నుంచి 20 రోజులకొకసారి నీరివ్వడం మంచిది. చింతను వాణిజ్యపరంగా సాగు చేయదలిచినప్పుడు డ్రిప్ సౌకర్యం కల్పించి నీటిని ఎరువులను అందిస్తే అధిక దిగుబడులు వస్తాయి. చింత మొక్కలు నాటిన సుమారు 10 ఏళ్ల వరకు చెట్ల మధ్య ఖాళీ స్థలాన్ని వేరుశనగ, పప్పు దినుసులు, కూరగాయ పంటలను అంతర పంటలుగా సాగు చేసుకుని అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. చెట్ల పాదుల్లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చెట్లు పూత దశకు వచ్చే వరకు సేంద్రియ ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. తొలకరి వర్షాలు పడిన తర్వాత జూన్ ఆగస్టు నెలల మధ్య బాగా మగ్గిన పశువుల ఎరువును ప్రతి చెట్టుకు వయస్సును బట్టి సైజును బట్టి 15 నుంచి 30 కిలోలు అందుబాటులో ఉంటే 2 నుంచి 3 కిలోల నూనె గింజల పిండిని వేసి మట్టిలో కలియబెడితే సరిపోతుంది. దిగుబడి ప్రారంభమైనప్పటి నుంచి చెట్ల వయస్సును బట్టి ప్రతి చెట్టుకు 25 నుంచి 30 కిలోల పశువుల ఎరువు, 1 కిలో నుంచి 1 కిలో యూరియా, 1 నుంచి 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో నుంచి 1 కిలో పొటాష్ ఎరువులను సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వేస్తే పూత బాగా వచ్చి మంచి దిగుబడులు ఇస్తాయి. చింత గుబురుగా

విరిగే స్వభావం గల మొక్క. కాబట్టి చెట్టులో కొమ్మలు అన్ని వైపులా సమంగా వ్యాపించి గాలి వెలుతురు చెట్ల మధ్య బాగా సోకే విధంగా చెట్లకు మంచి ఆకారం వచ్చేందుకు తొలి దశలో కొమ్మ కత్తిరింపు చెయ్యాలి. తొలి ఏడాది చెట్టుకు అన్ని వైపులా 4 నుంచి 5 కొమ్మలు ఉంచి మిగతా సన్నని రెమ్మలను కత్తిరించేయాలి. కోతనిచ్చే చెట్లలో కత్తిరింపు పెద్దగా అవసరం ఉండదు. చింతలో చీడల సమస్య పెద్దగా ఉండదు. కాయలు పెరిగే దశలో కాయతొలిచే పురుగు ఆశించి నష్టపరుస్తుంది. దీని నివారణకు గాను పిందె దశలో చెట్లకు క్లోరిఫైరిఫాస్ 50 EC లీటర్ నీటికి 1 మిల్లీలీటరు లేదా క్వినాల్ఫాస్ లీటర్ నీటికి

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్, అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపాటి మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ, అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈరోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈరోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

0: ఉంచాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూ సమీకరణ పథకం కింద ఎకరాకంటే తక్కువ పొడి జరీబు భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక వృత్తి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్ షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
3: డిఎస్సీకి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్ధంలో న్యాయం, ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్తో కూస్తో భరోసా ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండి ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ విధానం, ఎన్ఎస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎన్ఎస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి

0: కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: अथ वार्ताः. भारतेन रूस ईरानयोः विरुद्धं प्रतिबंध संबद्धाधिनियमस्य विषये स्वकीयाः हितचिन्ताः पुनः स्पष्टतया प्रतिपादिताः. विदेशमंत्री डॉक्टर एस जयशंकरः संयुक्त राष्ट्र महासभायाः अधिवेशनावसरे ह्यः सायं संयुक्त राज्य अमेरिका देशस्य विदेशमंत्रिणं मार्को रूबियो इत्येतं मिलितवान्. तथा एतम् अभिनियमं प्रति भारतस्य चिन्ताः तस्य समक्षं प्रस्तुतवान्. उभौ नेतारौ भारत संयुक्त राज्य अमेरिकया देशयोः द्विपक्षीय सम्बन्धानां युक्रेनस्य च परिस्थितीनां विषये अपि चर्चां कृतवन्तौ. संयुक्त राज्य अमेरिका देशस्य राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः गतसप्ताहे रूस ईरानयोः विरुद्धं प्रतिबन्ध सम्बद्धाधिनियमं विधिरूपेण प्रवर्तितवान्. अस्य अधिनियमस्य अन्तर्गतं रूसदेशात् तैलं वातेन्धनं च क्रयमाणेभ्यः देशेभ्यः अधिकतमं 100% पर्यन्तं शुल्कम् आरोपयितुं प्रावधानमस्ति. अस्य प्रत्युत्तरे नवदिल्ल्या उक्तं यत् भारतं स्वकीयानाम् आर्थिकहितानां संरक्षणाय तथा राष्ट्रस्य ऊर्जा सुरक्षां सुनिश्चेतुं सर्वान् आवश्यकान् उपायान् करिष्यति. डॉ. जयशंकरः रविवासरे न्यूयॉर्क नगरं प्राप्तवान् तथा संयुक्त राष्ट्र महासभायाः 81वें अधिवेशने भारतीय प्रतिनिधिमण्डलस्य नेतृत्वं कुर्वन् अस्ति. जयशंकरेण सह मेलनानन्तरं रूबियो उक्तवान् यत् उभौ देशौ रणनीतिक सहभागितां सुदृढीकुरुतः तथा प्रमुखेषु क्षेत्रीय प्राथमिकता विषयेषु आगामिषु च बहुपक्षीय प्रयासेषु समन्वयेन कार्यं कुरुतः. निर्वाचनायोगेन उक्तम् यत् मतदातृसूच्याः पुनरीक्षणं समेत्य सर्वे निर्णयाः सर्वसम्मत्या गृहीताः. आयोगेन संसूचितं यत् तेन अनेके निर्णयाः गृहीताः. प्रायः 40 नूतनाः उपक्रमाः प्रारब्धाः तथा विगतेषु मासेषु सम्पूर्णदेशे विशेषगहन पुनरीक्षणं समेत्य अनेक नैर्वाचनिक परिष्काराः कृताः. आयोगेन बलं प्रदत्तं यत् मतभेदाः कस्यापि संस्थायाः विचारविमर्शस्य सामान्यः भागः अस्ति. अन्तिम निर्णयग्रहणात् पूर्वमेव एषः निर्णयग्रहणप्रक्रियायाः अपि अभिन्नः भागः भवति. उत्तरप्रदेशस्य मुख्यमंत्री योगी आदित्यनाथः टैक्सी इति भाटक चालकेभ्यः कृषकेभ्यश्च साहाय्यं प्रदातुम् उद्दिष्टां भारत टैक्सी योजनां तथा मुख्यमंत्री कृषक समृद्धि योजनां च प्रारब्धवान्. अस्याः योजनायाः अन्तर्गतं द्विचक्रिका यानानां, भाटक यानानां तथा त्रिचक्रिका यानानां चालकाः कस्यापि शुल्कस्य देयकं विना स्वनाम पंजीकर्तुं शक्नुवन्ति. तेभ्यः 5,00,000 रूप्यकाणां पर्यन्तं सामाजिक सुरक्षा कवचमपि प्रदास्यते. मुख्यमंत्री कृषक समृद्धि योजनायाः अन्तर्गतं उत्तरप्रदेश सहकारी ग्रामीण विकास बैंकेन कृषकेभ्यः प्रदीयमानेषु

0: ऋणेषु वृद्धिमूल्यं 11% षट् प्रतिशतं यावत् न्यूनीकृतमस्ति. वित्तमन्त्रालयेन संसूचितं यत् सर्वे सार्वजनिकक्षेत्रीयाः बैंकाः क्षेत्रीयग्रामीणबैंकाश्च अस्मिन् मासरे रविवासरे 27 दिनांके उद्घाटिताः भविष्यन्ति. भारतस्य पुरुष बैडमिंटन दलं जापान देशस्य आईची नगरे उपान्त्यचक्रे चीनदलेन 1-3 इत्यंकान्तरालेन पराजितम्. अनेन पराजयेन भारतेन कांस्य पदकं प्राप्तं. सहैव भारतस्य पदक संख्या 12 जाता, यस्मिन् 1 सुवर्णं 5 रजत पदकानि तथा 6 कांस्य पदकानि सन्ति. इति वार्ताः.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వింటారు ప్రసార విశేషాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం సామాజిక సేవా కార్యక్రమ నిర్వాహకులు శ్రీ అలహరి వెంకటేశ్వర్లు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలెటి. అనంతరం కవితా గానం విందాం. రచన మరియు సమర్పణ శ్రీమతి అరుణ సందడి గారు.

8:35 విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ వారం విహారీ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని భాగ్యనగర్ జిల్లా పాలితానా పట్టణంలో ఉన్న జైన ఆలయ విశేషాల గురించి తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవాసల, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు వింటారు. సమర్పణ మంజుల పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు. అనంతరం హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు విందాం హలో అభిరుచి కార్యక్రమంలో. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి మహిళా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు ప్రత్యక్ష ఫోనిన్ లైవ్ ద్వారా. 5:30 యువతరంగం ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. వీటితో పాటుగా యువతకు నచ్చేమిచ్చే చిత్రగీతాలు వింటారు. గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక వార్తలు వింటారు. అనంతరం ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విందాం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

8 గంటలకు దార్శనిక భారత్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:15 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:20 ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:20 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 మా ప్రసార కార్యక్రమాలు ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటి వరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కేట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర 15 సెప్టెంబర్ ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం 7 అక్టోబర్ వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు అల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినది C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కే వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనే

ఇలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామీలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో, యుద్ధాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మిరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయిస్, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4వ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్తో పదవీ కాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీ కాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL తో 810 కోట్ల రూపాయల విలువైన 160

0: సాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఈనాటి సింహపురి సమాచారం ఇప్పుడు విందాం.
1: జెడ్పీ పాలన ఈ రోజుతో ముగియనుంది. ఈ నెల 25వ తేదీ నుంచి కలెక్టర్ హిమాంశు శుక్లా దీనికి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. మళ్లీ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం కొలువు తీరే వరకు ప్రత్యేక అధికారి పాలనలోనే కార్యకలాపాలు సాగనున్నాయి. వరికుంటపాడు మండలం రామాపురంలో ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల అధికారులకు సూచించారు. బుధవారం పోలీస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వేదిక, హెలీప్యాడ్, విఐపీ రూట్, పార్కింగ్ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సభా ప్రాంగణంలో ప్రజలు, విఐపీలు, అధికారులకు ప్రత్యేక ప్రవేశ నిష్క్రమణ మార్గాలు ఉండేలా చూడాలన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేయర్ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా జేసీ మొగలి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఎంఏఓ నాగమోహన్, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ బాలాజీరావును రిజర్వు అధికారిగా ఎంపిక చేశారు. 4 డివిజన్లకు ఒకరు చొప్పున 19 మంది జిల్లా అధికారులను రిటర్నింగ్ అధికారులుగా, మరో 38 మందిని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ రోజు నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో వర్క్షాప్ ను ఏర్పాటు చేస్తున్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీన్యూర్, ఎంఎస్ఎంఈ గ్రోత్ పేరుతో దీన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఏపీఐఐసి, డిఆర్డీఏ, మెప్మా, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఎంఐపి సంస్థల ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తుర్కీయలోని ఇస్తాంబుల్లో జరుగుతున్న ఏషియన్ ఎక్విప్డ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో నెల్లూరుకు చెందిన టి రష్మి వెండి పథకం సాధించారు. 63 కేజీల లోపు విభాగంలో 95 కేజీల బరువు ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇంటర్ వరకు నగరంలోనే అభ్యసించారు. పొదలకూరు శ్రీనివాసనగర్ లోని శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని కనువిందుగా నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
0: మీరింతవరకు సింహపురి సమాచారం విన్నారు.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సామాజిక సేవా కార్యక్రమ నిర్వాహకులు శ్రీ అలహరి వెంకటేశ్వర్లు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలేటి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ప్రముఖ సామాజిక సేవా కార్యక్రమ నిర్వాహకులు, ఏ ట్రస్ట్ ఏ ఫర్ ఆల్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అయినటువంటి శ్రీ అలహరి వెంకటేశ్వర్లు గారు అనేక మంది దాతల సహకారంతో అలాగే స్ఫూర్తితో నగరంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకి, ప్రజలకి అవగాహన, సామాజిక స్పృహ కలిగిస్తున్నటువంటి వెంకటేశ్వర్లు గారు అనేక కవితా రచనలు, అలాగే స్వయంగా పాటలు రాసి వాటికి బాణీలు కట్టి అనేక సభా కార్యక్రమాల్లో విద్యార్థుల్లో చైతన్యం అందించడం కోసం వారే స్వయంగా ఆలపిస్తూ సభికులని ఆహ్లాదపరుస్తూ ఉంటారు. అంతేకాకుండా అనేక ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నటువంటి శ్రీ అలహరి వెంకటేశ్వర్లు గారు నేడు మన స్టూడియోలో ఉన్నారు. వీరు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాల గురించి, అలాగే వారు రూపొందించే ప్రణాళికల గురించి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అలహరి వెంకటేశ్వర్లు గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో.
1: నమస్తే మేడం.
0: వెంకటేశ్వర్లు గారు, మొదటగా మీ స్వస్థలం గురించి, అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
1: నా పేరు అలహరి వెంకటేశ్వర్లు. మా కుటుంబ నేపథ్యం ఏమిటంటే, మా నాన్నగారు అలహరి సుబ్బారావు గారు నాగార్జునసాగర్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వారు జాబ్ చేస్తూ ఉండడం జరిగింది, కాలం చెల్లించారు. అలాగే మా అమ్మగారి పేరు అలహరి సావిత్రమ్మ, మా పెద్దన్నయ్య పేరు అలహరి శ్రీనివాసులు, చిన్నన్నయ్య పేరు అలహరి రమేష్ బాబు. మేము నెల్లూరు నగరంలో రామూర్తి నగర్లో నివాసం ఉండేవారిమి. ప్రస్తుతం ఇప్పుడు వెంకట్రామపురం నియర్ రిజిమాల్ సెంటర్ నందు నివాసం ఉంటున్నాము. నేను వృత్తిపరంగా మార్కెటింగ్ ఈ భాగంలో విధులు నిర్వహిస్తూ ఉంటాను, ప్రైవేట్ ఎంప్లాయీని. అలాగే ప్రవృత్తి ఒక 2010 నుండి ఏ ట్రస్ట్ ఏ ఫర్ ఆల్ అనే సంస్థ స్థాపించి వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. అలాగే అనేక రచనలు చేస్తూ కవితల పోటీల్లో, అలాగే కొత్త కొత్త గీతాలను రచించి నెల్లూరు నగరం పురమందిరంలో అనేక సార్లు అనేక గీతాలను ఆలపించడం జరిగింది.
0: మీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్నారు కదా, మీరు ఏ వయసు నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేయటం ప్రారంభించారు, అలాగే ఈ సేవా కార్యక్రమాలు చేయాలి అన్న ఆలోచన మీకు ఎలా కలిగింది, దీనికి స్ఫూర్తి ఎవరంటారు, అలాగే మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మా శ్రోతలకు చెప్తారా?
1: మేడం, 2010 స్థాపించిన ఏ ట్రస్ట్ ఏ ఫర్ ఆల్ అనే సంస్థ ద్వారా మేము చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే, మొక్కలు నాటడం, అలాగే అనాథలకు వస్త్రదానం, అన్నదానం కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు మొబైల్స్ ఏ సమయాల్లో వినియోగించకూడదు అనే ఫోటో ప్రింట్స్ దాతల సహకారంతో ప్రింట్ చేసి స్కూల్ పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయడం, తర్వాత వివిధ కార్యక్రమాల్లో భాగంగా ప్లడ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు అక్కడ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఆహార పొట్లాలు అందించడం ఇలాంటివి చేస్తూ నెల్లూరు నగరం పురమందిరంలో కూడా మేము మా సంస్థ తరపున కవితల పోటీలు, సాంస్కృతిక విభాగం సంబంధించిన పాటల పోటీలు, అలాగే జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి జయంతి రోజున వారి పేరుపై కార్యక్రమం, ఇలా దేశ మహనీయుల పేర్లపై కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉంటాం.
0: మీరు అనేక కవితా రచనలు చేయటం, అలాగే స్వయంగా మీరు పాటలు రాసి వాటికి బాణీలు కట్టి ఆలపిస్తూ ఉంటారు అన్నారు కదా, మరి మీరు రాసిన పాటల్లో విద్యార్థులకు చైతన్యాన్ని అందించే వాటిలో మా శ్రోతలకు ఒక పాట వినిపిస్తారా?
1: తప్పకుండా మేడం. ముఖ్యంగా విద్యార్థులకు ఉదయం నుండి రాత్రి వరకు కూడా ప్రియమైన నేస్తం ఏమిటి అంటే పుస్తకం. పుస్తకం యొక్క విలువలు, విశిష్టతను తెలియజేస్తూ పూర్తి స్థాయిలో ఇంతవరకు ఒక గీతం అనేది రచింపబడలేదు. అది కేవలం ఒక తెలుగు భాషలోనే కాదు, భారతదేశ

0: దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏ భాషలో కూడా రచించలేదు. మీరు తెలుగుకు సంబంధించిన వ్యక్తి అయి ఉండి ఏ భాషలో కూడా రచించలేదు అనే విషయం మీరు ఎలా చెప్పగలరనే సందేహం వినేవారికి కలగొచ్చు. ఇటువంటి ఉన్నతమైన ఉత్తమమైన గీతం రచించి ఉంటే తప్పకుండా ఇతర భాషలో అనువాదం అయి ఉండేది. నేను దాని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అభ్యర్థన మేరకు ఆ గీతాన్ని ఆలపిస్తూ ఉన్నాను.
1: నేస్తం నేస్తం పుస్తకం పుస్తకం విజ్ఞానాన్ని పెంచేది అజ్ఞానాన్ని తొలగించేది

పుస్తకం ఆహా లలలా నేస్తం నేస్తం పుస్తకం పుస్తకం ఉల్లాసాన్ని ఇచ్చేది ఉత్సాహాన్ని

సజీవం పుస్తకం పుస్తకం ఆహా లాలా నేస్తం నేస్తం.

0: నేస్తం నేస్తం పుస్తకం పుస్తకం ఆహా జై పుస్తకం జై జై పుస్తకం జై పుస్తకం జై జై జై పుస్తకం పుస్తకం నేస్తం నేస్తం పుస్తకం పుస్తకం.
1: చాలా బాగుందండి. నిజమైన నేస్తం పుస్తకం అని మీ పాట ద్వారా చాలా చక్కగా రాశారు, అలాగే చక్కగా పాడారు కూడా. మీరు ప్రజలకు ఉపయోగపడే అనేక ప్రణాళికలకు రూపకల్పన చేశాను అంటున్నారు కదా, మరి మీరు ఎలాంటి ప్రణాళికలకి రూపకల్పన చేశారు, మా శ్రోతలకు వివరిస్తారా?
2: నేను చేసిన ప్రాజెక్ట్స్లో వాటర్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది డిజైన్ చేయడం జరిగింది మేడం. ఈ వాటర్ ప్రోగ్రెస్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన అంతా కూడా ఓటు హక్కు మీద కొనసాగుతుంది. అయితే ఈ ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు తగిన గుర్తింపు గౌరవం ఇచ్చే విధానం 70 సంవత్సరాల్లో ప్రధాన భారతదేశ ఎన్నికల కమిషన్ కావచ్చు, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కావచ్చు, ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు గుర్తింపు గౌరవం ఇచ్చే విధంగా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసి రిలీజ్ చేయాలని ఆలోచన ఇందువల్ల చేయలేదు. నేను ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్ డిజైన్ చేయడం జరిగింది. ఓటర్ ప్రోగ్రెస్ కార్డు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు బూత్లోకి వెళ్ళినప్పుడు బిఎల్ఓ దాంట్లో సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తారు, నేను పలానా ఎన్నికల్లో నా ఓటు హక్కు వినియోగించుకున్నాను అని ధృవీకరించే అధికారిన ధృవీకరణ పత్రం ఇది. భారతదేశ పౌరుల దగ్గర ఈరోజు స్టడీ సర్టిఫికేట్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఓటర్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఏ టు జెడ్ అన్ని కార్డులు ఉన్నాయి, పాన్ కార్డులు అని ఇలా లేనిది ఒకే ఒక కార్డు ఓటర్ ప్రోగ్రెస్ కార్డే లేదు. ఏమిటి ఇప్పుడు ఉదాహరణకి, మేడం మీరు ఎన్నిసార్లు ఓటు హక్కు వినియోగించుకున్నాను అని నేను మిమ్మల్ని అడిగాను, మీరు చెప్పొచ్చు 10 సార్లు అని, నోటి మాటే, ప్రూఫ్ ఎవరు కాలేదు. భారతదేశ రాష్ట్రపతి గారి దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా ప్రూఫ్ లేదు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రం అని చెప్తున్నప్పుడు ఆ ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్కి ఖచ్చితంగా గుర్తింపు గౌరవం ఇవ్వాలి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటర్ ప్రోగ్రెస్ కార్డు డిజైన్ చేయడం జరిగింది. ఈ ఓటర్ ప్రోగ్రెస్ కార్డుని నెట్లో ఓటర్లు వారే డౌన్లోడ్ చేసుకుంటారు. ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా కాదు. A4 సైజులో ఉండే ఓటర్ ప్రోగ్రెస్ కార్డు మొత్తం డిజైన్ చేసి ప్రధాన ఎన్నికల కమిషన్కి 2017లో నేను రిష్పోస్ట్ ద్వారా, ఈమెయిల్ ద్వారా తెలియజేశాను. అలాగే ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా పోర్టల్ ద్వారా తెలియజేసి రిప్లై లెటర్ కూడా

0: ఈ ఓటర్ ప్రోగ్రెస్ కార్డు అమలు చేయడం వల్ల మున్సిపాలిటీ, పంచాయతీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఏ టు జెడ్ ఎలక్షన్స్ లో 90% ఓట్లు నమోదవుతాయి. గతంలో జరిగిన ఎన్నికలు చూడండి, మహానగరాల్లో అత్యంత విద్యావంతులైన నియోజకవర్గాల్లో కూడా 50% ఓట్లు నమోదాయి. కాబట్టి అలాగే ఇండియా ఓటర్స్ యాప్, ఇదే ఓటర్ ప్రోగ్రెస్ కార్డు రిక్వైర్మెంట్స్తో ఇండియా ఓటర్స్ యాప్ కూడా రిలీజ్ చేస్తే యువత ఎక్కువగా ఓటుకు వినియోగించుకుంటారు. ఎలా అంటే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఇంతకీ మీరు ఓటుకు వినియోగించుకున్నారా లేదా, ఈ యాప్లో ఓటర్ ఐడి నెంబర్ కావచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు ఎంటర్ చేస్తే ఓటు వేసుంటే ఫోటో డిస్ప్లే అవుతుంది, ఓటు వేయకుండా ఉంటే ఇంటి మార్క్ డిస్ప్లే అవుతుంది. దీని ద్వారా ఓటేయిని నేను ప్రశ్నించడానికి అనర్హుణ్ణి అనే ఫీలింగ్తో ఓటుకు వినియోగించుకునే దానికి యువత మొత్తం ముందుకొస్తారు. అలాగే భారతదేశంలో మరొక పెద్ద లోపం ఇది, అన్ని అంశాల మీద పాఠ్యాంశాలు ఉన్నాయి, దేన్ని కూడా వజ్రాయుధం పోల్చనే పోల్చరు. స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కావచ్చు, పాన్ కార్డు, ఏ టు జెడ్ ఒక్క ఓటుకును మాత్రమే వజ్రాయుధం అంటారు. అంత గొప్పగా పిలువబడుతున్న ఓటుకు మీద పాఠ్యాంశం లేదు. ఆ పాఠ్యాంశం కూడా రూపొందించి నేను కేంద్ర ఎన్నికల కమిషన్కి, అలాగే కేంద్ర విద్యాశాఖ అధికారులకి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కూడా చేయడం జరిగింది.
1: వెంకటేశ్వర్లు గారు, మీరు ఇప్పటి వరకు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అయితేనేమి, కవితా రచనలు చేయటం అయితేనేమి, అలాగే స్వయంగా పాటలు రాసి ఆలపిస్తూ ఉంటారు, వీటన్నింటిలో మీకు బాగా సంతృప్తినిచ్చినటువంటి అంశం ఏంటి?
0: ఒక గొప్ప ప్రాజెక్ట్ ఉంది, ఒక్క రూపాయి విధానంతో లక్షల కోట్ల రూపాయలు ఆచరణ సాధ్యమయ్యే విధంగా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశాను. ఆ ప్రాజెక్టు పేరే భారతదేశ అభివృద్ధి పథకం. భారతదేశ ప్రజలు సెల్ ఫోన్ రీఛార్జ్ చేసినప్పుడు ఒక్క రూపాయిని భారత ప్రభుత్వం సెస్ ద్వారా భారతదేశ అభివృద్ధి పథకానికి కేటాయిస్తున్నామని అనౌన్స్ చేసి ఆ పథకం అమలు చేస్తే ప్రతిరోజు 5 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులకి పోస్టులకు వెళ్తూ ఉంటాయి. ఈ అమౌంట్ 5 సార్లు రెట్టింపైన తర్వాత డ్రా చేసి భారతదేశ ప్రజలకు సంబంధించి మౌలిక వసతులు ఖర్చు చేయాలి. ఇది ప్రధాన ఉద్దేశం. 50 సంవత్సరాల తర్వాత లెక్కలు చూస్తే సుమారుగా 25 లక్షల కోట్ల నుండి 50 లక్షల కోట్లు నిధులు చట్టబద్ధంగా జమై ఉంటాయి. ఈ ఆలోచన నాకు ఎందుకు కలిగింది అంటే, అన్ని రకాల పంటలు ఉన్నాయి, డబ్బులు పంట ఎందుకు లేదు అనే ఒక ఆలోచన కలిగింది. మానవ వనరుల్ని కరెక్ట్గా వినియోగించుకుంటే టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో డబ్బులు పంట అనేదాన్ని కూడా క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ భారతదేశ అభివృద్ధి పథకాన్ని ప్రజలతో సెల్ ఫోన్తో కనెక్ట్ చేస్తూ ఈ పథకాన్ని రూపొందించాను. నాకు అత్యంత ఇష్టమైన, సంతృప్తి ఇచ్చిన పథకం భారతదేశ అభివృద్ధి.
1: మీరు చేసినటువంటి ఈ సేవా కార్యక్రమాలకు గాను ప్రముఖుల నుండి ఎలాంటి పురస్కారాలు, బహుమతులు అందుకున్నారు చెప్తారా?
0: నేను నెల్లూరు నగరం పురమందిరంలో వివిధ కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థల ద్వారా చిరు సత్కారాలు, పురస్కారాలు, బహుమతులు పొంది ఉన్నాను. విటపు బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా కూడా ఉగాది సందర్భంగా జాతీయ కవి సమ్మేళనం జరిగింది. అందులో పర్యావరణాన్ని కాపాడే వాహనాల్లో ప్రపంచంలో అంత ప్రథమ స్థానంలో ఎప్పటికీ నిలిచేది ద్విచక్ర వాహనం సైకిల్ అని సైకిల్ మీద ఒక కవిత రచించాను, అందుకు ఉత్తమ పురస్కారం అందజేశారు. అలాగే టౌన్ హాల్ వివిధ సంస్థల వారు కవితల పోటీలు కావచ్చు, వివిధ కార్యక్రమాలు నేను చేసిన వినూత్నమైన కార్యక్రమాలు వీక్షించిన సంస్థల వారు కూడా చిరు సత్కారాలు, పురస్కారాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
1: మీరు రాసినటువంటి పాటల్లో మా శ్రోతల కోసం మరొక పాట వినిపిస్తారా?
0: అలాగే మేడం, తప్పకుండా. ఈ గీతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వాలు కావచ్చు, అలాగే ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఒక కార్యక్రమం చేసేటప్పుడు దాతల సహకారం అవసరం అని తెలియజేస్తూ ఉంటారు. దాతల యొక్క విలువలు, విశిష్టతలు, వారి యొక్క గొప్పతనాలను తెలియజేస్తూ ఒక గీతాన్ని నేనే రచించాను, ఇప్పుడు ఆ గీతాన్ని ఆలపిస్తూ ఉన్నాను. దాతలు దాతలు దాతలు, విద్యా వైద్య సేవలు, అన్నదానం, వస్త్రదానం, అభాగ్యులను, అనాథలను ఆదుకునే మానవత్వం, మంచి మనసున్న మనుషులు, మంచి

మాట సహాయం సమయదానం రక్తదానం నేత్రదానం చేస్తూ ఎన్నో జీవితాలలో వెలుగులు నింపే మనుషులు మంచి మనసున్న మనుషులు మంచి మనసున్న మనుషులు దాతలే ప్రేక్షకులు ప్రేక్షకులే అతిథులు అతిథులే దాతలు మంచి

0: మంచి మనసున్న మనుషులు దాతలు దాతలు దాతలు.
1: బాగుందండి. మీరు మా రేడియో కార్యక్రమాలు వింటూ ఉంటారా? మీకు ఇష్టమైన పాట చెప్తే ప్లే చేస్తాం మీకోసం.
2: వింటూ ఉంటాం మేడం. ఎక్కువగా గీతాలని ఇష్టపడుతూ ఉంటాం. మౌనంగానే విధంగా మొక్క నీకు చెప్తాను.
1: తప్పకుండా అండి. మీకు ఇష్టమైన పాట మీకోసం.

వెంకటేశ్వర్లు గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి విచ్చేసి మీరు చేస్తున్నటువంటి పలు సామాజిక సేవా కార్యక్రమాల గురించి, అలాగే విద్యార్థుల్లో చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాల గురించి, మీరు రూపకల్పన చేస్తున్నటువంటి ప్రణాళికల గురించి మా శ్రోతలకి చాలా చక్కగా వివరించారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.

0: సామాజిక సేవా కార్యక్రమ నిర్వాహకులు శ్రీ అలహరి వెంకటేశ్వర్లు గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలెటి.
1: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
2: ఎక్కడికి లేదురా అబ్బాయి.
1: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
2: మన సింహపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
1: హా, అయితే
2: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
2: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
3: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెచ్ పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కవితా గానం. రచన మరియు సమర్పణ శ్రీమతి అరుణ సందడి గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి అరుణ సందడి గారు మనకు అందించిన కవితా గానం.
2: కవితా శీర్షిక అంది అందని అందలం. అదో వెలుగుల జిలుగుల నవ్వు, అదో మైమరపు సొగసుల హరివిల్లు, ఆశల నిచ్చినలు అనంత దూరాల బాటలు, కొన్ని నక్షత్రాలు చేజిక్కినట్లు, కొన్ని పాలపుంతలు పరుగిడినట్లు, చంద్రకిరణాల సోయగాలలో ఊయలూగినట్లు, మదిలో భావాలు వసంతాలు చల్లునట్లు, ఆనంద తరంగాలు నాట్యమాడినట్లు, అలుసెందుకో అలుపెందుకో అనంత అక్షరాల సిరులనే అందుకో, అంది అందిని అందలం కాదోయి, పదాల పూదోట పరిమళమేగా, మచ్చిక చేసుకో మనసు నిలుపుకో, అవయవాల ఆనవాళ్లు మిగలవేమో, ఆలోచన మేధాశక్తి చావదుగా, ఆశయాలు జీవిస్తాయి, కాలం ఫలకంపై సంచలనాక్షరాలై నిలుస్తాయి, వెదురు పొదల్లో జన్మించిన వేణువులా, నాదాలను పూయించిన వీణలా, పూడుకుపోతున్న స్వరాలన్నీ కొత్త ఆశ శ్వాసగా పీల్చినట్లు, అడుగేయి మనోనిబ్బరమే సాక్షి అంటూ, అంచెలంచెలుగా ఎదిగిపో చేజారుతున్న సౌజన్య మూల్యాలను భద్రపరుస్తూ, ఊరటనే ఊపిరిగా చేసుకుంటూ భావి తరాలకు బాసటగా నిలిచిపోతూ, ఇలలో పాఠమై వెలిగిపోతూ. కవితా శీర్షిక రేపటి కోసం. వెలుగు కోసం అడుగులేస్తున్నప్పుడే చీకటి నీడలు వెంటాడుతాయి. పయనం నీదే, పరేషాన్ నీకేలా, వెలుగు చీకట్లు బ్రతుకు పయనం. సాగిపో అమావాస్య నాడైనా, రేపటి వెలుగు జాడవదా, తుఫాను ఛాయలు నేడున్నా నిమ్మలింపు రేపవ్వదా, అలజడులు ఈ రోజున్నా మది నెమ్మది తోడవ్వదా. సాగిపో నీది కాని రోజు అన్వేషిస్తూ, ఆగిపో నీదైన గమనం చేరిన రోజు, మారిపో మనసైనది పొందు వరకు, అందుకో ఆశల తేనె తెట్టు మది నిండు వరకు. మాపటి గతాలను మసకబారిపోని రేపటి నడకలు స్వాగతాలు పలకవేమి, సంతోషాల మాట అడుగంటినవేమో, కష్టవేమి పాదు విరిసే కుసుమాలకు ప్రాణం పోస్తూ, ఇప్పుటేలా హృది వినేవారు లేనప్పుడు, తపనలేలా తలపులు నలగతీసేటప్పుడు, వదిలిపోయే కలిసిరాని కాలం, తరిలిపోవే సుదూరం, అలసిపోని విహంగమై స్వప్నాల తరంగమై, నీదైన రోజు కోసం నీదైన మనసు కోసం అడుగులన్నీ ప్రియమై, నిలిచిపోయే స్మృతులు నీవై, నీకు నీవే రాజువై, నీకు నీవే ప్రియమై. కవితా శీర్షిక వానపదం. వచ్చిపోయే కాలాలకు స్వాగతం అంటూ కొన్ని సంతోషాలకు నాంది అయి, కొన్ని దుఃఖాలను నింపుతూ వస్తావు వసంతమంతా తీసుకొస్తూ, వానపదానికి వన్నె తెస్తూ కొన్నిసార్లు, వద్దని ఉసూరుమంటూ కొన్నిసార్లు, ఎద తలుపులను స్మృతుల గీతమై, హృదయ లయలకు మెరుపుల తాళమై, మురిసిపోతూ ముచ్చటేదో తెస్తూ, చక్కిలి గింతల తన్మయత్వంనకు సాక్ష్యమై, రెండు మనసుల కలయికలకు స్వాగతమై, చిత్తడి వాన చిరు జ్ఞాపకాల తెరల ఊయలై, పద పదములో సరాగాల స్వరములై, చిటపటల పాటలు పాడుతూ నవరసాల నాట్యము ఆడుతూ, వెచ్చటి ప్రకృతి పరవశమై కౌగిలించగా, తరులన్నీ మనసైన మధుర గీతము ఆలపించగా, చిరు జల్లులలో వెలువతో నేల తల్లిని తడిపి ముద్దగా చేస్తూ, కమ్మన్ని మట్టి వాసనలే వెదజల్లుతూ, ప్రచండ వేడి తాపాలకు ఆలంబనై, జనులందరికీ ఊరటనిచ్చే జనని తానై, ప్రతిఫలం ఆశించని ప్రేమను పంచుతూ, రైతన్న కన్నుల వెంట పన్నీరులై రాలగా, వానపద సంబరము అంబరమే తాకగా, అమూల్యమే సదా పంచభూతాల స్నేహం.

0: ఎండవేడికి ఏరులన్నీ సెగలుగా చేసి మేఘమై నిక్షిప్తమై అవుతుంది. మనుషుల ప్రయోగాలకు ప్రత్యేక నిలయం అవుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఓ వరమైంది. రంగు వర్ణాల చిత్రాలకు స్వాగతమైంది. అంతరిక్షంలో అర్థం కాని ఓ రహస్యమైనది. కడవల నిండా నీరైనది, కన్నుల నిండా మెరుపైనది. భయపెట్టే బీభత్సమైంది. పిడుగై రాలింది, అగ్నై పేల్చింది. అలవి కాని అనంతాల పోగైంది. ప్రజలకు పాఠమైంది. పరికించి చూసిన ఓ విధి అయినది, ఓ సంగీతమైనది, ఓ స్వరాల జల్లైనది. దైవపు నిలయమైనది, దయాస్వరూపమైనది, భూమికి ఆలంబనైనది, సముద్రముకు తోబుట్టువైంది, చీకటి వెలుగుల కొలువైనది, సూర్య చంద్రులకు పిలుపైనది. అవును, ఆకాశం గొడుగైంది. నాటికి నేటికి ఓ వరమైనది, మనకు అద్భుతమైనది. కవితా శీర్షిక దాగిన ఆనిముత్యాలు. ఆల్చిప్పలకేమి తెలుసు, తనలో దాగిన ఒదిగిన ఆనిముత్యపు విలువేంటో. దరిద్రికి ఏమి తెలుసు, తనలో దాచుకున్న ధనరాశుల గనుల బలమేమిటో. రాళ్లకేమి తెలుసు, రాతి గుండె పలికే రాగాలు శిల్పమై కన్నుల విందు చేయు సొగసులేంటో. నింగికేమి తెలుసు, అనంత రహస్యాల విశ్వపు మాయాజాలమేమిటో. నిప్పుకేమి తెలుసు, నిజాల బగబగలో సత్యాన్వేషణకే తాను సాక్ష్యమని. మదికేమి తెలుసు, లయల అనుభూతులకు మెదడు శాసనమే బాటయని. ఎక్కడి నుండి పుట్టుకు వస్తాయి కడిగిన బుచ్చమంటి మనసులు, అంతరంగ మదనము నుండి ఆవిర్భవించా. కల్మషం లేని మనసుతో బోసి నవ్వుల బాల్యము నుంచా. కాలపు పరుగులో కష్టాల కొలిమిలో నష్టాలను మునిగి తేలిన అనుభవము నుంచా. నిస్వార్థ ప్రేమతో నిజాయితీ కాపుదలలో స్వార్థం విడనాడిన మానవత్వం నుంచా. ఆనిముత్యమైన మురిపంగా జనించలేదు. కష్టంలోనే రూపాంతరం చెందే అపురూపమైనదే సంపదనే. వెతికి చూడకుండానే పుట్టుకొస్తారు కొందరు. తప్పు నుండి ఒప్పులోకి, కష్టాల నుండి సుఖాలలోకి, రాక్షసత్వం నుండి మానవత్వంలోకి, నాస్తికత్వం నుండి ఆధ్యాత్మికంలోకి. సర్వ మానవ శ్రేయస్సు సదా శాంతిదాయకమని, ప్రశాంతమే జగజ్జాగృతి అని పుట్టుకొస్తారు కొందరు కడిగిన ముచ్చమై. అవనిలో అద్భుతమై మానవాళికి మార్గదర్శకమై జీవన సాగరంలో బ్రతుకు నావకు దిక్సూచి అయి నిలిచిన ఆని ముత్యాలు ఎందరో ఇలలో. కవిత శీర్షిక అలలపై కలల తీగ. అల్లుకున్న ఆశలలో అదను చూసి పదును పెట్టిన ఆశయాలెన్నో. కనుమరుగవుతున్న వాస్తవములో బ్రతుకు సాగరమై కలల అలలపై తేలియాడుతున్న తీగనేగా జీవితం. అడుగు అడుగు ఆంక్షలలో అనంత విశ్వాసపు నడకలో ఆకాంక్షల సాధనకై నిత్య యుద్ధమే నీదై. కాలం పరుగులో కనికరించని కష్టాలెన్నో, పెతలు రేపు సుడిగుండాలెన్నో, ఊబులెన్నో, ఊపిరాడని గడియలెన్నో, ఉసూరన్న క్షణాలెన్నో. తట్టుకొని చూడు, గమనములో గమ్యము వెతుకు, అంతర్ధానములో ఆవిష్కరణలై చూడు. రేపనే ఆశలకు జీవం పోస్తూ ఆనందమనే రోజును స్వాగతిస్తూ అలలపై తేలియాడు తీగవై ఏదో ఒక తీరం తాకవా, మనోధైర్యమై ఎగబ్రాకవా, మరలా చిగురించవా, కనువరగై పరిమళించదా. భయమెందుకు, బాధెందుకు, చీకటిలోనే వెలుగు పైన, అలలపైనే కలల తీరం. తీగవై సాగిపో, అనుబంధాలు అల్లుకుంటూ అనంత ప్రేమనే పందిరిగా వేసుకో. సుందరము సుమధురము జీవితము.
1: మీరు ఇంతవరకు కవితాగానం విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీమతి అరుణ సందడి గారు.
2: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు వింటారు లలిత గీతం.

0: మీరింతవరకు లలితగీతం విన్నారు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.

శ్రోతలు ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: वाराणसी एंड प्रयागराज. MOUs हैव ऑल्सो बीन साइंड विद वेरियस इंस्टीट्यूशंस इंक्लूडिंग लखनऊ एयरपोर्ट, लखनऊ मेट्रो एंड लखनऊ पुलिस. रेफरिंग टू प्रयागराज महाकुंभ 2025, CM नोटेड दैट लैक्स ऑफ यंग पीपल हेल्प डिवोटीज टू रीच संगम ऑन देयर बाइक्स थ्रू रैपिडो. दे ऑल्सो हेल्प्ड पिलग्रिम्स टू रीच रेलवे स्टेशन एंड एयरपोर्ट फ्रॉम संगम. अंडर मुख्यमंत्री कृषक समृद्धि योजना द इंटरेस्ट रेट ऑन लोन्स प्रोवाइडेड टू फार्मर्स थ्रू उत्तर प्रदेश कॉर्पोरेटिव ग्रामीण विकास बैंक हैज बीन रिड्यूस्ड फ्रॉम 11% टू 6%. विद सुशील तिवारी रिपोर्ट फ्रॉम लखनऊ, नंदिनी, आकाशवाणी न्यूज, दिल्ली.
1: At least 9 passengers were burned to death after a sleeper bus caught fire on the Yamuna Expressway in Greater Noida late last night. Several other passengers managed to escape by jumping out through the windows. According to police, the incident took place around midnight near Dayatpur village under the Jewar police station area. The Bihar registered sleeper bus was travelling from Noida towards Agra and reportedly had around 35 passengers on board. Finance Ministry has informed that all public sector banks and regional rural banks will remain open on Sunday, 27th of this month, for convenience of customers. The ministry said that this step has been taken in view of the proposed three-day nationwide bank strike called by the United Forum of Bank Unions from 28th to 30th of this month, coinciding with the preceding weekend holidays of 26th and 27th September. It said that the Reserve Bank of India has granted approval for all bank branches, offices, ATM linked branches and currency chests to remain fully operational on Sunday. The ministry said that the government and bank managements have appealed to unions to defer the proposed strike and have also taken measures to ensure that essential banking services continue uninterrupted. The Enforcement Directorate or ED has initiated search operations at 26 places across Delhi, Mohali, Chandigarh, Panchkula and Ludhiana in a case related to Tirupati Infra Projects Private Limited. The operations are being carried out under the Prevention of Money Laundering Act. The agency said that the action has been taken against the promoters, directors and other associates of likewise private firms under bank fraud cases. According to ED, Tirupati Infra Projects Private Limited has been involved in a bank fraud worth 290 crore rupees in relation to a project. This is Akashvani giving you the news.
2: Stay connected with AIR News. Follow us on X at AIR News Alerts and visit newsonair.gov.in for the latest updates.
1: Welcome back. You're listening to Morning News. Prime Minister Narendra Modi is completing 25 years in public service, a journey defined by the mantra of Jan Seva Se Desh Seva and a relentless commitment that continues. Guided by this vision for Seva and Sushasan, the government has been ceaselessly working towards achieving the goal of a Vikasit Bharat by 2047. Through inclusive development and social empowerment, this dedication is transforming lives. Today, in our special series, we bring you an instance of how this vision has been translated into action through the Jal Jeevan Mission. We have a report.
3: The Jal Jeevan Mission, launched by the central government in 2019 with the objective of providing tap water supply to people living in remote and rural areas of the country, is benefiting people across Himachal Pradesh. So far, around 17,09,000 rural households in the state have been provided with tap water connections, and as per the provisions of the Jal Jeevan Mission, 55 liters of clean drinking water per person per day is being made available. Mamta, a resident of Badhai village in Shimla district, said that the Jal Jeevan Mission has provided tap water connections to every household in her village, bringing significant relief, particularly to women.
4: My name is Mamta and I am a resident of Gram Panchayat Badhai in Shimla. Earlier, there was a lot of difficulty in getting water in our village. Since taps were installed in every household under the Jal Jeevan Mission, it has brought a lot of convenience, especially for the women. Now, we are getting clean drinking water. I would like to thank Prime Minister Narendra Modi for providing tap water to every household.
5: मैं नरेंद्र मोदी जी का शुक्रिया अदा करना चाहती हूँ.
3: सिमिलरली अजय शर्मा अ रेजिडेंट ऑफ द एस्पिरेशनल डिस्ट्रिक्ट ऑफ चंबा हैज ऑल्सो एक्सप्रेस्ड हिज ग्रेटिट्यूड टू द प्राइम मिनिस्टर फॉर एंश्योरिंग टैप वाटर सप्लाई इन रिमोट एरियाज अंडर द जल जीवन मिशन.
6: मेरा नाम अजय शर्मा है, मैं हिमाचल प्रदेश जिला चंबा.
3: माई नेम इज अजय शर्मा एंड आई एम अ रेजिडेंट ऑफ चंबा डिस्ट्रिक्ट हिमाचल प्रदेश. द जल जीवन मिशन इज एन इम्पोर्टेंट स्कीम ऑफ द गवर्नमेंट ऑफ इंडिया. आई हैव ऑल्सो बेनिफिटेड ग्रेटली फ्रॉम द स्कीम एंड एवरी हाउस होल्ड इन माई विलेज हैज बीन प्रोवाइडेड विद अ टैप कनेक्शन. आई थैंक प्राइम मिनिस्टर नरेंद्र मोदी फॉर लॉन्चिंग द जल जीवन मिशन.
6: मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी का धन्यवाद करता हूँ जिन्होंने ये योजना चलाई है.
3: द गवर्नमेंट ऑफ इंडिया हैज कंसिस्टेंटली एनकरेज हिमाचल प्रदेश फॉर इट्स इम्प्रूव्ड परफॉर्मेंस इन फंक्शनैलिटी असेसमेंट एंड ड्रिंकिंग वाटर क्वालिटी. द मिनिस्ट्री ऑफ जल शक्ति हैज मेड अ प्रोविजनल एलोकेशन ऑफ 258 crore 7 lakh rupees टू द स्टेट अंडर जल जीवन मिशन 2.0 फॉर द फाइनेंशियल ईयर 2026-27. रितेश कपूर, आकाशवाणी न्यूज, शिमला.
1: The deep depression over the Bay of Bengal has crossed the North Andhra Pradesh, South Odisha coast near Kalingapatnam and is now moving further inland. The system is continuing to trigger heavy to extremely heavy rainfall over several parts of Odisha, particularly the southern districts. India Meteorological Department has warned of further heavy rain, strong winds, waterlogging and landslides as the system moves inland. Our correspondent brings the details.
7: In Odisha, incessant rain has disrupted normal life in several districts, especially the southern districts, with reports of waterlogging, landslides and disruption of road connectivity in vulnerable areas. The deep depression crossed the coast near Kalingapatnam late last night and is moving inland while gradually weakening. The IMD has issued red warning today for Navrangpur for extremely heavy rainfall, while orange warning has been issued for 6 and yellow for 8 other districts. The state government has deployed 33 Odisha Disaster Rapid Action Force teams with rescue equipment and shelters kept ready. Schools and Anganwadi centers remain closed in several vulnerable districts, while leave of government employees has been cancelled in affected areas. Prakash Das for Akashvani News, Bhubaneswar.
1: Rain is likely to lash most parts of West Bengal today. East and West Midnapur and Jhargram may receive heavy to very heavy rain. Heavy rain is also expected in Kolkata and several southern districts including North and South 24 Parganas, Howrah, Bankura, Purulia, Paschim Bardhaman and Birbhum. Indian Wushu player Roshana Binadevi Noem signed off with a silver medal in the women's 60kg Sanda event at the Asian Games after losing 0-2 to China's Shang Xion in the final at Nagoya in Japan. It is third Asian Games medal for Roshabina, who won a silver at the 2023 Hangzhou Asian Games and a bronze at the 2018 Jakarta Palembang Games. Indian rowers Satnam Singh and Salman Khan won bronze medal in the men's double sculls event this morning. The Indian pair stayed in second place until the 1500 meters mark before slipping to third in the final 500 meters. Reigning world champion D. Gukesh and R. Pragananda registered victories as India defeated England 2.5 to 1.5 in round 7 of FIDE Chess Olympiad in Samarkand yesterday. Gukesh and Pragananda secured wins for India, while Arjun Irigasi was held to a draw by veteran Michael Adams. Nehal Sareen suffered a defeat against Luke McShane, playing with the white pieces. Pragananda defeated Nikita Vitigov, while Gukesh, playing black, defeated Daniel Howard Fernandez. And now for a look at today's newspapers. It's over to Renu Kataria.
8: Thank you, Sarabjit. The Asian Age leads with PM chairs key government meet discusses 2047 roadmap reforms. Taking note of the late arrival and an early end, monsoon departs from Delhi in earliest withdrawal in 24 years, notes the Hindustan Times. The Hindu mentions India-EU to sign trade deal on December 16. The Asian Age reports Xi to kick off US visit with rare plainside welcome from Trump. The Financial Express takes note S&P, Fitch, ADB, OECD upbeat on FY27 growth. India growth outlook gets global upgrade. And finally, words long used in Caribbean, Bermuda now part of Oxford Dictionary, says the Times of India. And with that, it's back to you, Sarabjit.
1: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra from Varnagar to Varanasi under Seva Sankalp Abhiyan this morning. Delhi government approves Durga scheme aimed at providing safe, clean and dignified employment opportunities to women in national capital. Bharat Taxi launched in Lucknow, Gorakhpur, Varanasi, Kanpur and Prayagraj in Uttar Pradesh. All banks, including regional rural banks, to remain open this Sunday for convenience of customers. India's Roshibina Devi bagged silver medal in Wushu at Asian Games in Japan. Satnam Singh and Salman Khan secure bronze in rowing men's double sculls. And with that, we end the morning news. Have a nice day.
9: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
10: వైఎస్ఆర్ కడప జిల్లాకు 266 కోట్ల అభివృద్ది నిధులు కేటాయింపు. విజిలెన్స్ ఎస్పీగా వెంకటరామాంజనేయులు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా. నీతి ఆయోగ్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ వంటి విశేషాలతో కూడిన వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. వైఎస్సార్ కడప జిల్లా అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణ అభివృద్దికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా ఇటీవల 40 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, సెంటర్ డివైడర్లు, ఆధునిక వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ది పనులు చేపట్టనున్నామని తెలిపారు. అదేవిధంగా కడప, కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాల మధ్య రహదారి అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 304 కోట్ల 44 లక్షల రూపాయలతో 5.8 కిలోమీటర్ల 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంత అభివృద్దితో జిల్లాకు పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో పట్టణాల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కడప జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థలకు 266 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. కడప నగరానికి అత్యధికంగా 98 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రొద్దుటూరుకు 40 కోట్లు, బద్వేలుకు 27 కోట్లు, పులివెందులకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మైదుకూరుకు 20 కోట్లు, జమ్మల మడుగుకు 19 కోట్లు, పోరుమామిళ్లకు 16 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీలకు చెరో 12 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. ఈ నిధులతో పట్టణాల్లో రహదారులు, మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా తదితర మౌలిక వసతుల అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఉచిత న్యాయ సహాయంతో పాటు సత్వర న్యాయం అందించడమే న్యాయ సేవా సంస్థల ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ్ గోపాల్ తెలిపారు. కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు వెల్లడించారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులకు ఎలాంటి కోర్టు ఫీజు ఉండదని తెలిపారు. కడప జిల్లాలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొని జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాల పురోగతిని వివరించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక అభివృద్ది, మౌలిక వసతులు తదితర రంగాల్లో జిల్లాలో సాధించిన పురోగతిపై సమీక్షించారు. పాఠశాలలు, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వ్యవసాయం తదితర రంగాల్లో చేపట్టిన అభివృద్ది పనులపై సమావేశంలో చర్చించారు. 2025తో పోలిస్తే 2026లో జిల్లాలో పలు రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు వివరించారు. కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎస్పీగా వెంకటరామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. కడపలోని రీజనల్ విజిలెన్స్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 2012 గ్రూప్ 1 అధికారిగా పోలీసు శాఖలో సేవలు ప్రారంభించిన వెంకటరామాంజనేయులు పలు జిల్లాల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. అవినీతి నిరోధం, అక్రమాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పులివెందుల మున్సిపల్ పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ నిర్వహణ అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు. గతంలో వంట ఏజెన్సీల ద్వారా భోజనం సరఫరా చేయడంతో సమస్యలు ఎదురయ్యేవని ఆయన తెలిపారు. ఈ సమస్యలను అధిగమించేందుకు సెంట్రలైజ్ బెస్ట్ స్మార్ట్ కిచెన్ విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు సురక్షితమైన నాణ్యమైన ఆహారం అందేలా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విక్రయాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ షేక్ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు ముఖ్యంగా యువత పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథరెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
11: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విందాం. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

మన దేశపు పుణ్యక్షేత్రాల జాబితాలో గుజరాత్కు విశిష్టమైన స్థానం ఉంది. ద్వారకా, సోమనాథ్, అంబాజీ వంటి పుణ్యక్షేత్రాలు ఒకవైపు ఉంటే, మరోవైపు జైనులు అత్యంత ముఖ్యమైనదిగా భావించే పాలితానా తీర్థం కూడా ఇదే రాష్ట్రంలో ఉంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో భావనగర్ జిల్లాలోని పాలితానా పట్టణం ప్రక్కనే శత్రుంజయ పర్వతం మీద వెలసిన జైన ఆలయాల విశేషాలు తెలుసుకుందాం. పాలితానా వెళ్లడం అంటే ఆలయాలను చూసి రావడం ఒక్కటే కాదు, అహింస, ఆత్మశుద్ధి, క్రమశిక్షణ, త్యాగం అనే గుణాలను మన జీవితంలోకి ఆహ్వానించడమే ఈ యాత్ర యొక్క

తలపురాణం ఈ విధంగా ఉంది. జైన సంప్రదాయంలో శత్రుంజయ పర్వతానికి అత్యున్నత ప్రాధాన్యత ఉంది. మొదటి తీర్థంకరులైన ఆదినాథుడు ఈ ప్రాంతంతో ముడిపడిన మహాపురుషుడని జైన పరంపర ద్వారా తెలుస్తోంది. ఆదినాథుడు ఈ పర్వతం మీద తపస్సు చేసినట్లు, ఆయన ముఖ్య శిష్యుడైన పుండరీకుడు కూడా ఇక్కడే ఆధ్యాత్మిక సిద్ధిని పొందినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది.

ఈ విధంగా ఉంది. ఇక్కడ ఆలయాలు ఒకేసారి రూపుదిద్దుకున్నవి కాదు. సుమారు 9 శతాబ్దాల పాటు అంటే 11వ శతాబ్దం నుంచి క్రమంగా ఈ సముదాయం విస్తరించింది. 1618వ సంవత్సరంలో ఒక జైన వర్తకుని నేతృత్వంలో ఈ నిర్మాణం జరిగినట్లు, ఎందరో రాజులు, వ్యాపారులు, దాతలు ఇందుకు సహకరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతం ఎన్నో దండయాత్రల బారిన కూడా పడినట్లు. అనంతరం 1311వ సంవత్సరంలో ఈ ఆలయాలు ధ్వంసమైనప్పుడు జైన ఆచార్యులు, భక్తులు, దాతలు కలిసి వాటిని మళ్లీ పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఆలయాలు కేవలం కట్టడాలు కావు, భక్తికి, పునర్నిర్మాణ సంకల్పానికి, కళా సంపదకు, ధర్మరక్షణకు సజీవ సాక్ష్యాలు. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. పాలితానా సమీపంలోని శత్రుంజయ కొండపై 100ల సంఖ్యలో జైన ఆలయాలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. తెల్లని శిలలతో చేసిన శిల్పాలు, నాచుకైన చెక్కడాలు, శిఖరాలు, మండపాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. గోడలు, స్తంభాలు, తోరణాలు, చెక్కిన పైకప్పులు అన్ని ధవళ వర్ణంలో మెరుస్తూ ఈ కొండకు ప్రత్యేకమైన అందాన్ని తెస్తున్నాయి. రాతిపై అంత సూక్ష్మంగా చెక్కిన కళను చూచి విస్మయం చెందక తప్పదు. ఈ ఆలయ శిఖర ప్రాంతం చేరాలి అంటే 3750కి పైగా రాతి మెట్లు ఎక్కాలి. ఈ కొండ సముద్ర మట్టానికి సుమారు 600 మీటర్ల ఎత్తులో ఉంది. అడుగు నుంచి పైకి సాగే ఈ ప్రయాణంలో భక్తులు తీర్థంకరుల నామాన్ని జపిస్తూ మనస్సును నెమ్మదిగా స్థిమితపరుచుకుంటూ అడుగులు వేస్తారు. మొదట్లో మెట్లు ఎక్కడం మామూలుగానే ఉన్నా కొంత ఎత్తు వెళ్ళాక ప్రతి అడుగు ఒక సాధనలా మారిపోతుంది. దారిలో తెల్లని వస్త్రాలు ధరించిన సాధువులు, సాధువులు కనిపిస్తారు. కొందరు యాత్రికులు మాటలు లేకుండా మౌనంగా నడక సాగిస్తుంటారు. పైకి వెళ్లే కొద్దీ క్రింద ఉన్న పాలితానా పట్టణం దూరంగా చిన్నదిగా మారిపోతుంది. శిఖరం చేరడం ఒక్కటే గమ్యం కాదు, ఆ దారిలో మనసులోని బరువును దించుకొని కొత్త అనుభూతులను నింపుకోవడమే నిజమైన యాత్రగా

ఒక గుడి కాదు, వందలాది ఆలయాలతో నిండిన ఒక పవిత్ర నగరమే మన ముందు ఆవిష్కృతమవుతుంది. ఇక్కడి ఆలయాలు వేర్వేరు సముదాయాలుగా విభజించబడి ప్రతి సముదాయంలో ఒక ప్రధాన ఆలయం, దాని చుట్టూ చిన్న చిన్న మందిరాలు ఉంటాయి. జైనులు దీన్ని మోక్ష మార్గాన్ని గుర్తు చేసే పవిత్ర భూమిగా భావిస్తారు. శత్రుంజయ అనే పేరులోనే ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. మనలోని కోరికలు, అహంకారం, బంధాలు అనే అంతర్గత శత్రువులను గెలిచి ఆత్మ ఉన్నతిని సాధించే స్థలంగా దీన్ని భక్తులు భావిస్తారు. శత్రుంజయ క్షేత్రంలోని అతి ముఖ్యమైన మందిరాలలో ఆదినాథ ఆలయం ఒకటి. మొదటి తీర్థంకరులైన ఆదినాథుడు ఇక్కడ ప్రధాన దైవంగా పూజలందుకుంటున్నారు. కొండ మీద కీలకమైన స్థానంలో ఉన్న గుడిగా ఇది పేరు తెచ్చుకుంది. కొండ ఎక్కి వచ్చిన భక్తులు ఆదినాథుని దర్శనంతో తమ యాత్ర సఫలమైందని సంతృప్తిని వ్యక్తం చేస్తారు. ప్రాంగణంలోని నిశ్శబ్దం, శిల్ప సౌందర్యం, భక్తుల భావతన్మయత్వం కలిసి మరపురాని అనుభూతిని మనకు మిగులుస్తుంది.

చౌముక్ అంటే నాలుగు వైపులకు ముఖాలు కలిగినది అని అర్థం. ఈ గుడిలో ఆదినాథుని విగ్రహాలు నాలుగు దిక్కులను చూస్తూ ప్రతిష్ఠితమై ఉంటాయి. జైన ధర్మ సందేశం నలుదిశలా వ్యాపించాలనే ఆకాంక్షకు ఈ నాలుగు ముఖాల రూపాన్ని ప్రతీకగా చెప్తారు. జైన ధర్మానికి పునాదులైన విలువలు అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. పాలితాన యాత్రలో ఇవి ఆచరణలో కనిపిస్తాయి. కొండ ఎక్కే భక్తులు ప్రశాంతంగా నియమ నిష్టలతో ముందుకు సాగుతారు. ఇక్కడి వాతావరణం ఒక సత్యాన్ని మనకి గుర్తు చేస్తుంది. బయటి ప్రపంచాన్ని గెలవడం కన్నా మనలోని కోపం, అత్యాశ, అహంకారం, ఈర్ష్యలను అదుపు చేసుకోవడం చాలా అవసరం. తీర్థంకరుల బోధలలోని ఈ ఆత్మశుద్ధి తత్వమే శత్రుంజయ యాత్రకు అసలైన అర్థాన్నిస్తోంది. ఈ ఆలయంలోని పూజాదికాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కార్తీక పౌర్ణమి రోజుల్లో పాలితానాలో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. జైనుల చాతుర్మాస వ్రతం కాలం ముగిసే సమయంతో ఇది కలిసి వస్తుంది. కాబట్టి ఆ సమయంలో శత్రుంజయ తీర్థానికి భారీ సంఖ్యలో యాత్రికులు తరలివస్తారు. ఈ సమయంలో వెళ్లాలనుకునే యాత్రికులు వసతి, ప్రయాణ టికెట్లను ముందుగానే ఏర్పాటు చేసుకోవడం మంచిది. శత్రుంజయ కొండతో పాటు పాలితానా పట్టణంలో విశాల్ జైన్ మ్యూజియం కూడా చూడదగినది. జైన కళను ప్రతిబింబించే పురాతన వస్తువులు, కళాఖండాలు, పాత గ్రంథాలు, ప్రాచీన విగ్రహాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. అనేక శతాబ్దాల నాటి జైన కళా సంపదను ఇక్కడ మనం చూడవచ్చు.

ఈ మ్యూజియం కొండ మెట్ల ఆరంభ స్థానానికి దగ్గరలోనే ఉంది. ఇక పాలితాన ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

మార్గం ద్వారా చేరుకోవాలనుకునే యాత్రికులు పాలితానాకు దగ్గరలోని ప్రధాన విమానాశ్రయం భావ్నగర్లో ఉంది. అక్కడి నుంచి పాలితానా సుమారు 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గంలో చేరుకోవాలనుకునేవారు భావ్నగర్ రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పాలితానా చేరుకోవచ్చు. భావ్నగర్ నుంచి పాలితానా సుమారు 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజ్కోట్, అహ్మదాబాద్, వడోదర నగరాల నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా ఈ క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు. కొండ ఎక్కే ముందు వాతావరణ పరిస్థితి, వేల మెట్లు ఎక్కడానికి కావలసిన శారీరక సామర్థ్యం, స్థానిక ఆలయాల నియమాల గురించి తెలుసుకుని ప్రయాణం సాగించడం ఎంతైనా అవసరం. పాలితానాను ఒక సాధారణ పర్యాటక ప్రయాణంలా కాకుండా పవిత్ర తీర్థయాత్రగా భావించాలి. ఆలయ ప్రాంగణంలో నిశ్శబ్దాన్ని పాటించడం, పవిత్రతను గౌరవించడం, స్థానిక ఆచారాలను అనుసరించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి యాత్రికుని బాధ్యత. శత్రుంజయ కొండపై మనం చూసేవి రాళ్లతో కట్టిన నిర్మాణాలు కావు. అవి శతాబ్దాల భక్తికి, తరతరాల వారసత్వానికి ప్రతిరూపాలు. గుజరాత్ నేలపై ఉన్న పాలితానా కొండ శిఖరానికి దారితీసే వేలాది మెట్లు, ఆ మెట్లపై ప్రతిధ్వనించే తీర్థంకరుల నామస్మరణ, ధవళ శిలలతో తళుకులీనే వందల ఆలయాలు, ఆదినాథుని పావన సన్నిధి, ఇవన్నీ కలిస్తే పాలితానా యాత్ర ఒక అంతర్ముఖ ప్రయాణంగా

మనల్ని ఒక ప్రశ్న వేస్తుంది. మన అహంకారాన్ని ఎంతవరకు జయించగలిగామని. ప్రతి మందిరం ఒక సందేశాన్ని ఇస్తుంది. అహింస, ఆత్మశుద్ధి, నియమం, త్యాగమే నిజమైన ఆధ్యాత్మిక మార్గాలు అని. శిఖరాన్ని చేరిన క్షణంలో కళ్లకు కనిపించేది ఆలయాల వైభవం మాత్రమే కాదు, మనలో ఆవరించే గాఢమైన నిశ్శబ్దం. ఆదినాథ భగవానుని మనసారా స్మరించుకుంటూ తీర్థంకరుల అహింసా సందేశం, శత్రుంజయ క్షేత్ర పవిత్రత మనందరి జీవితాల్లో శాంతిని, సద్బుద్ధిని, ఆత్మశుద్ధిని నింపాలని కోరుకుంటూ వచ్చేవారం మరో దివ్యక్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: మీరింతవరకు విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈనాటి విహారీ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని భాగ్యనగర్ జిల్లా పాలితానా పట్టణంలో ఉన్న జైన ఆలయ విశేషాల గురించి విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
1: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: ముప్పై నిమిషాల నుండి 8 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.
2: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 కార్యక్రమంలో. ఇప్పుడు విందాం మెరుపు కళలు చిత్రం నుంచి ఈ పాట.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 కార్యక్రమంలో. ఇప్పుడు మరో పాట విందాం, తండేల్ చిత్రం నుంచి. ఈ పాటను నకాష్ అజీజ్ మరియు శ్రేయా ఘోషల్ ఆలపించారు.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన. ఈనాటి కథ పగబడితే పగ తీర్చుకోవాల్సిందే. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
1: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
2: కథ పేరు పగబడితే పగ తీర్చుకోవాల్సిందే.

0: ముసలివాడైన పరంధామయ్యా ఆ ఉదయాన్నే తీరం వెంట సంకల్లోని కర్ర వేసుకుని నడుస్తున్నాడు. అతనికి ఒక కాలు మోకాలు వరకు లేదు. దాన్ని ఏడాది క్రితం సముద్రపు ముసలి తినేసింది. అతను కొద్ది దూరం నడిచి ఆగి సముద్రం వైపు తిరిగి ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ రెండు చేతులెత్తి నమస్కరించాడు. అతని వయస్సు 70 ఏళ్ళు.
1: సూర్యదేవా, సముద్రపు ముసలి మీద పగ తీర్చుకునే సమయం వచ్చుండది, నాకు సాయం చేయి తండ్రి
0: అని మొక్కుకున్నాడు పరంధామయ్య. సముద్రం అంచున తీరం వెంట కొద్ది దూరం వెళ్లిన ముసలివాడు తిరిగి బయలుదేరిన చోటికే వచ్చాడు.
1: సముద్ర ముసలిదన, నీ సావుక ముహూర్తం పెట్టిన ఇయాళ, ఈరోజుతో నీక సముద్రం మీద నూకలు సెల్లై. నువ్వు నాకు చేసిన అన్యాయానికే నిన్ను ముక్కలు ముక్కలు చేసే గంగానమ్మకు బలి ఇస్తుండ ఇయాళ
0: అని పళ్ళు పటపటా కొరుకుతూ ప్రతిజ్ఞ చేశాడు పరంధామయ్య. అతను పెద్దగానే ఈ మాటలు అనడంతో ఆ మాటలు ఆ చుట్టుపక్కల సముద్రపు అంచున ఉన్నవాళ్లందరికీ వినపడ్డాయి.
2: సిన్నాయనా, అదేమన్నా కాలవల్లో వాగుల్లో తిరిగే ముసలనుకున్నావా ఏందే? సముద్రపు ముసలి నీకో ఈ భూమి మీద నూకలున్నాయి కాబట్టే ఈ మోకాలు వరకు తినేసుండాది. నువ్వు సిక్కుంటేనా మొత్తం నిన్నో నమిలి మింగేసేదే. అదేరా, నా చేతిలో దాని సావు రాసుండబట్టే నేను బతికి బయటొడ్డా. దాన్ని ముక్కలు ముక్కలుగా చంపిన తర్వాతనే నా సావు
0: అన్నాడు పరంధామయ్య.
2: సిన్నాయనా, ఇది జరిగే సంవత్సరం అయిపోలే, అది ఇంకా ఆడనే ఉండాలనుకుంటున్నావా ఏందే నువ్వు చంపడానికే? ఓర్రే, నీళ్లలో చేపల జాడలు పసిగట్టగల వంశంరా మన పట్టపోళ్ళదే, అది ఏడున్నా ఎక్కడున్నా నేను పసిగడతా, దాన్ని అంతం చేసే నేను నీ కనపడతా.
0: మీసం మీద చెయ్యేసి తిప్పాడు ముసలివాడు పరంధామయ్య. తరువాత తీరం వెంట నడవసాగాడు. తీరం వెంట నిలబడి ఉన్న కొందరు జాలర్లు ముసలోడి నిర్ణయానికి విస్తుపోయారు. వాళ్లకు తెలుసు ముసలోడికి జరిగిన అన్యాయం. సరిగ్గా 7 కిందట వేటకు వెళ్లిన పరంధామయ్య అజాగ్రత్త వల్ల సముద్రపు ముసలి అతని మోకాలి వరకు తినేసింది. తరువాత ఆ రామరెడ్డి గారి పుణ్యాన గాయం మాన్పుకొని ప్రాణాలతో బయటపడ్డాడు పరంధామయ్య. రోజూ కర్రతో కుంటుకుంటూ వచ్చి సముద్రం ఎదురుగా నిలబడి,
2: నిన్నెప్పటికైనా సంపక మానను, నా చేతుల్లోనే నీ సావు
0: అని ప్రతిజ్ఞ చేస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు ఆ పనికి నిర్ణయిస్తాడని వాళ్ళు ఊహించను కూడా లేదు. ఈ కుంటివాడు అంత పెద్ద సముద్రపు ముసలిని ఎలా చంపగలడో వాళ్లకు ఎంత ఆలోచించినా కూడా అర్థం కాలేదు.
2: ఇదంతా ముసలోడి భ్రమ, చివరక 2 కాలు కూడా పోగొట్టుకుంటాడు, లేదా దానికే పలాహారమైపోతాడు, ఎవరు చెప్పినా ఎనడు ఎదవా
0: అనేది వాళ్ల మనసులోని మాట. అయితే పరంధామయ్యతో వాళ్ళేం మాట్లాడలేదు. ముందే ఆగ్రహంతో ఉన్నా ముసలోడు మరి. పరంధామయ్య చాలా రోజులుగా ప్రతీకార జ్వాలలతో మండిపోతున్నాడు. తన ప్రత్యర్థి శత్రువు ఆ పెద్ద సముద్రపు ముసలి, దాన్ని నిర్మూలించడమే అతనికి మనశ్శాంతి.

0: పది రోజుల క్రితం పరంధామయ్య ఉదయాన్నే లేచి కర్ర ఇసుకలో స్థిరంగా కూర్చుతూ తుఫాను సీతమ్మ తోటకు చేరుకున్నాడు. అదే సమయానికి రామిరెడ్డి ఇంటి ముందర ఒక ఆవు పొదుగు దగ్గర కూర్చుని పాలు పిండుతున్నాడు. రామిరెడ్డి పాలు పిండుకొని లేచి ఇటు తిరిగేసరికి కర్ర మీద శరీరం మోటిచ్చి రెండు చేతులెత్తి నమస్కారం దేవరా అన్నాడు పరంధామయ్య. పరంధామయ్య మాటలకు తలాడించిన రామిరెడ్డి పాలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. మిగతా పనివాళ్లు కూడా పాలు తీయడం పూర్తి చేసి చెంబుల్లోని పాలను క్యానుల్లో పోస్తున్నారు. దూడలు తమ తల్లులైన ఆవుల పొదుగులు బర్రెల పొదుగులు కుమ్ముతూ పాలు తాగుతున్నాయి. వీళ్ళు ఆయా జంతువులకున్న నాలుగు రొమ్ముల్లో ఒక్క రొమ్ములో వచ్చే పాలే పిండుతారు. మిగతా మూడు వాటాలు వాటి దూడలకే. రామిరెడ్డి పిండిన పాలు ఇంట్లో చేర్చి బయటకు వచ్చి చెక్క కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న బండ మీద కూర్చోమన్నా కూడా పరంధామయ్య కూర్చోలేదు. సీరియస్గా సూటిగా రామిరెడ్డి కళ్ళలోకే చూస్తున్నాడు. ఏం పని మీద వచ్చావు పరంధామయ్య ఇంత ఉదయాన్నేనా అని అడిగాడు రామిరెడ్డి.
1: నీకు తెలుసు కదా రామిరెడ్డి సామే, నాకెవరి మీద పగో అన్నాడు పరంధామయ్య. ఎందుకు తెలియదు, ఏడాది నుంచి నీ శత్రువు సంగతి చెబుతూనే ఉన్నావు కదా, ఆ సంగతేనా అని అడిగాడు రామిరెడ్డి.
2: అవును సామే, కిట్ట పరమాత్మ పాండవులు కౌరవులు యుద్ధానికే ముహూర్తం పెట్టినట్టు నేను ఆ సముద్రపు ముసలినే చంపడానికి ముహూర్తం పెట్టు. అక్కడ కురుక్షేత్రంలో వాళ్ళు భూమి మీద యుద్ధం చేస్తే నా యుద్ధం సముద్రం మీద జరగద్ది అన్నాడు పరంధామయ్య.
0: పరంధామయ్య ఎందుకు నీకంత కోపం కసి ప్రసన్నంగా అడిగాడు రామిరెడ్డి.
2: లేకుండా ఎట్టుంటుంది సామే, అది నాకు చేసిన అన్యాయం చిన్నదా, దాన్ని చంపితేగానే నా మనసు చల్లగా ఉండదు సామే
0: స్థిరంగా అన్నాడు పరంధామయ్య. రామిరెడ్డి ఆలోచనలో మునిగిపోయాడు. చేపల వేటలో మొలగాడైన పరంధామయ్య ఇప్పుడు దేనికి పనికిరాడు. ఇంతగా అతని ఉత్సాహాన్ని ధ్వంసం చేసింది ఆ సముద్రపు ముసలి. అతని కుటుంబాదాయానికి గండి కొట్టిన ఆ సముద్రపు ముసలి మీద ద్వేషం క్రోధం ఉండటం నిజమే. కానీ ఒంటికాలతో పరంధామయ్య సముద్రం మీదకు వెళ్ళి దాని గర్భంలో జీవిస్తున్న అశేష ముసళ్ల సమూహంలో దాన్ని ఎక్కడనే వెతికి చంపగలడు? నిజంగా ఈ ముహూర్తం సముద్రపు ముసలి చావుకు కాదు, తాను పరంధామయ్య చావుకు ముహూర్తం పెట్టినట్లే.
2: పరంధామయ్య నువ్వు సాక్షాత్తు మృత్యువుతో తలపడుతున్నావు, నా మాట విని నీ పంతం మానుకో, దాని జోలికి పోతే నీ ప్రాణానికే ప్రమాదం
0: ఊదార్పుగా అన్నాడు రామిరెడ్డి.
2: కుదరస్వామే, దాన్ని చంపాల్సిందే అన్నాడు పరంధామయ్య కృతనిశ్చయంగా.
0: ఇక తన మాట వినడన్న అభిప్రాయానికొచ్చాడు రామిరెడ్డి.
2: పౌర్ణం ముందు పెట్టమంటావా అమావాస్య నాడు పెట్టమంటావా అని అడిగాడు రామిరెడ్డి. తొమ్మిది రామాయణంలో ఓ చోట చెప్పారు కదా దుసట శిష్యనా అని, ఇదే దుసట శిష్యనే కాబట్టే అమావాస్యకు ముందే పెట్టండి ముహూర్తం అన్నాడు పరంధామయ్య.
0: ఇంట్లో నుంచి క్యాలెండర్ తెచ్చిన రామిరెడ్డి దాన్ని పైనుంచి క్రింది వరకు చూసి,
2: వచ్చే శనివారం నిండు అమావాస్య, సముద్రంలో ఆటుపోట్లుంటాయి, దానికే నాలుగు రోజుల ముందు అంటే మంగళవారం రాత్రికి ముహూర్తం పెడుతున్నా, వేకోజామున నాలుగు గంటల్లోగా దాన్ని నువ్వు హతమార్చాలా, తరువాత దాని బలం పెరిగిపోతుంది, విజయం సాధించలేవు అన్నాడు రామిరెడ్డి.
0: సరే సామే, ఇదే ముహూర్తం ఖాయం చేసుకుండా,
2: దండాలు సామే నేను ఇంక వత్తా
0: అంటూ వెనుదిరిగాడు పరంధామయ్య. ఇంతలో లోపల నుంచి సీతమ్మ తామరాకులో 10 ఇడ్లీలు పెట్టుకుని వచ్చింది. ఆమెకు నమస్కారం పెట్టిన పరంధామయ్య,
2: సీతమ్మ తల్లె నువ్వు మా బెస్తోళ్ళందరికీ అమ్మవి, ఇప్పుడు తినలేను కానీ ఇంటికి ఎత్తకపోతా
0: అని ఆకుతో సహా ఇడ్లీలను తన తుండుగుడ్డలో మూటలా కట్టుకుని దాన్ని తరువాత భుజాన వేసుకుని ఇంటికి ప్రయాణమయ్యాడు. తిరిగి గుడిసెకు వచ్చిన పరంధామయ్య మూట విప్పి రెండు ఇడ్లీలు తను తిని మిగతా ఇడ్లీలు పిల్లలకు ఇచ్చేశాడు.

వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజులు ఆనందంగా గడిపాడు పరందామయ్య. అతను అంత సంతోషంగా ఉండటం ఇంతకు ముందు ఎవ్వరూ చూడలేదు. ఆ రోజు అంటే సంవత్సరం క్రితం పరందామయ్య కాలు మోకాలు వరకు సముద్రపు మొసలి కొరుక్కుతున్న తర్వాత అతన్ని సీతమ్మ తోటలో చేర్చారు. రామిరెడ్డి పర్యవేక్షణలో అతను 3 నెలలు అక్కడే వైద్య సేవలు పొందాడు. దాదాపు 3 నెలల తర్వాత తన ఇంటికి వచ్చాడు పరందామయ్య. పిల్లల్ని ఎన్ని నెలలు గడిచాయో అడిగి అన్ని పుల్లలు ఖాళీబానలో వేశాడు పరందామయ్య. తరువాత నెల మారినప్పుడల్లా ఒక పుల్ల అందులో వేస్తున్నాడు. సంవత్సరం లోపల అతని శత్రువైన సముద్రపు మొసలిని చంపేయాలనేది అతని పట్టుదల. 11 పుల్లలు పడగానే 12వ పుల్ల పడే లోపల పని జరిగిపోవాలి. అందుకే రామిరెడ్డి దగ్గరకు వెళ్ళి ముహూర్తం పెట్టుకువచ్చాడు పరందామయ్య. 8వ రోజు భార్యకు పిల్లలకు విషయం చెప్పాడు. ఎల్లుండేరా ఆ సముద్ర ముసలికే సావుగిరాకియా, ఎల్లుండి రాత్రికే పడవ పెయ్యళ్ళే దాన్ని సంపత, ఇక పైన ఎప్పుడు ఇదే ఆనందంగా ఉందాం. బిగపట్టుకుని ఉన్న రహస్యాన్ని చెప్పేశాడు పరందామయ్య. అందరూ ఏడుపులు మొదలుపెట్టారు. పరందామయ్య భార్య అదే ఏడుపుతో వెళ్ళి పెళ్ళే వేరుగా ఉన్న తన 2 కొడుకుల్ని కోడళ్ళని వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చింది. దాంతో మనకేం పన్నాయినా, సముద్రంలో అది ఎటుపై ఉంటాదో ఎల్లదు నాయనా అన్నాడు 50 ఏళ్ల పెద్ద కొడుకు. మా కుటుంబాలకు పెద్ద దిక్కు నువ్వే నాయనా, నువ్వు చచ్చిపోతే ఎటైనా ఉందా, బతికినంత కాలం పని లేకుండా ఇలాగే బతుకు, చేపలాటకు రాలేదనే ఎప్పుడన్నా అడిగినామా ఏందా అన్నాడు 2వ కొడుకు. కోడళ్ళు అతని భార్య కూడా అదే సలహా ఇచ్చారు. పిల్లలు పెద్దగా ఏడ్చారు. ఏం చెప్తున్నావు నాయనా, అంత పెద్ద సముద్రం ముసలునే ఎక్కడని ఏడని ఎదుగుతావు నాయనా అన్నాడు 3వ కొడుకు. ఓరే అదే సప్త సముద్రాల అవతల ఉన్నా, నా చేతుల్లోనే దాన్ని సావు, దాన్నే పట్టక తీరుతాను రా, నా చేతులతోనే దాన్ని చంపే.

చెప్తానని. అప్పటి నుంచే నిద్రాహారాలు లేకుండా దాన్నే జపిస్తుండా. సముద్రంలో ఎన్ని జీవులున్నా నన్ను కరిసిన ఆ ముసలనే గుర్తుపట్టగలను. దాన్ని సంపనే జలము దేనికే? దాని సావు చూసిన తర్వాతనే ఎప్పటికైనా నా సావు. పరంధామయ్య తిరుగులేనట్లుగా చెప్పాడు మళ్ళీ. సరే అయితే అట్నే గాని, అందరం పడవలు వేసుకునే ఆయుధాలు తీసుకునే వస్తాం. గడ్డపారలతో దాన్నే పొడిసి పొడిసి సంపదాం అన్నాడు పెద్దోడు. వద్దునాయనా, ఈ ముసలోడి కోసమా మీ పేనాలు అడ్డం పెట్టొద్దు. పగ దానికి నాకు అందులోనూ సముద్ర ముసలి ఎంతమందిని చూస్తే అదే తప్పించుకుంటుంది. నన్నొక్కనే వెళ్ళాలా, నా చేతిలోనే అది సావాలా. స్పష్టం చేశాడు పరంధామయ్య. ఎంతో చెప్పి చూశారు అతని కుటుంబ సభ్యులు. అంతేకాక పెద్ద కాపుని కూడా తీసుకొచ్చి అతని చేత కూడా చెప్పించారు. అయినా పరంధామయ్య వినలేదు. అందరూ దేవుడి మీద భారం వేశారు. ఆ రాత్రి పరంధామయ్యను పడవ మీద ఒంటరిగా ఎక్కించి పడవను సముద్రంలోకి నెట్టారు అతని కొడుకులు.

గడవకు ఒక అంచున వెలుగుతున్నా కాకడ, ఒంటి మీద కప్పుకున్న నల్ల దుప్పటి, ఒడిలో ఆయుధాల కట్ట, చేతిలోని తెడ్డు ఒడివడిగా వేస్తూ అందరి ఏడుపులకు దూరంగా సముద్రపు అలల మీద వెళ్లిపోయాడు పరంధామయ్య. కుటుంబ సభ్యులంతా ఆ చీకట్లో అలాగే ఇసుకలో కూలబడిపోయారు. పరంధామయ్య సామాన్యమైన వాడు కాదు, నిజంగానే నీటిలో ప్రాణుల జాడలు పసిగట్టగల మునగాడు. ఆ ప్రదేశానికి వచ్చిన పరంధామయ్య ఆగిపోయాడు. తెడ్డు వేయడం ఆగిపోయింది. ఇక్కడే ఇక్కడే, ఆ రాక్షస ముసలే నా కాలు తినేసిండాది అంటూ ఆనాడు అతని కాలు తినేసిన సముద్రపు ముసలి ఆకారాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాడు పరంధామయ్య. ఒడిలో ఉన్న అస్త్రశస్త్రాల మూటను ఒకసారి తడుముకున్నాడు. తరువాత కార్యాచరణకు దిగాడు. ఏకలవ్యుడు తన బొటన వ్రేలను నరికి ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఇస్తే, ముసలోడు తన చేతిలోని కత్తితో తన కాలి వేలును కోసుకొని కాలిని నీటిలో పెట్టాడు. రక్తం బొటబొటా కారి నీటిలో కలిసిపోయింది. తరువాత కాలు బయటకు తీసి పడవలో పెట్టుకున్నాడు పరంధామయ్య. తరువాత అక్కడే పడవను గింజర్లు తిప్పుతూ సముద్రపు ముసలి కోసం ఎదురుచూడసాగాడు. మానవ రక్తం మరిగిన పులిలా సముద్రపు ముసలి ఇతని రక్తపు వాసనకు సముద్రపు నీటికి అడుగు లోతులో చివ్వున వస్తూ ఉంది సముద్రపు ముసలి. చెవి దగ్గర చేయి పెట్టి ఆ ప్రత్యేకమైన శబ్దం వింటూ కాగడా వెలుతురులో దాన్ని చూశాడు పరంధామయ్య. పడవ సమీపానికి వచ్చి అది తన నోటిని పెద్దగా తెరిచింది. తన వాడైన తెల్లని పళ్ళని చూపిస్తూ కాగడా వెలుతురులో జాగ్రత్తగా పరిశీలించాడు. దాని నోట్లోని ముందు నాలుగు పళ్ళు విరిగి ఉన్నాయి. ఇదే తన కాలుని తిన్న సముద్రపు ముసలి అని గుర్తుపట్టాడు పరంధామయ్య. ఆనాడు ఇనుప కమ్మితో దాని మూతి మీద కొట్టిన దెబ్బకు ఆ నాలుగు పళ్ళు విరిగాయి. ఆలస్యం చేయలేదు పరంధామయ్య. అది తిరిగి తన మీదకు దాడి చేయకముందే తన అస్త్రాల మూటను సరిగ్గా దాన్ని తెరుచుకున్న నోట్లోకి విసిరాడు. మరుక్షణమే వెలుగుతున్న కాగడాను కూడా పెరిగి గురిగా దాని నోట్లోకి విసిరాడు. క్షణాలలో పడవను తీరం వైపుకు మళ్లించాడు వేగంగా. గత నెలలో దీపావళి పండుగ జరిగింది. రాముడిపాలెం బజార్లలో రకరకాల టపాకాయలు వీధుల్లో అమ్మకాలకు పెట్టారు. అందులో తమ పాలెపోళ్లంతా పిల్లలకు పెద్దలకు రకరకాల ప్రమాదం లేని టపాకాయలు తీసుకెళ్లారు. పరంధామయ్య మాత్రం రెండు అడుగుల పొడవున్న బాంబు టపాకాయలు డజను కొన్నాడు. వాటిని తన పాత పంచెలో చుట్టి దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు సముద్రపు ముసలి మీద వాటిని ప్రయోగించాడు. ముసలివాడు ఓ 200 గజాలు వచ్చాడో లేదో, సముద్రం మీద భయంకరమైన విస్ఫోటనం జరిగింది. నీటి మీద పరుచుకున్న ఎర్రని మంటలు, సముద్రపు ముసలి ముక్కలు చెక్కలై ఆ ముక్కలు నీటి మీద అన్ని వైపులా వెదజల్లబడ్డాయి. పరంధామయ్య ఆనందం అంతా ఇంతా కాదు. తండ్రి కోసం కాగడాలతో ఎదురు చూస్తున్న అతని కుటుంబ సభ్యులు పరంధామయ్య క్షేమంగా వచ్చేసరికి వారి ఆనందం అంతా ఇంతా కాదు. నాయన్లారా నాయన్లారా, సముద్ర ముసలినే నానే చంపేసిన, తన పీడ ఇరగడైపోయిండది, ఇక ఇంటికి పోదాం, హాయిగా నిద్రపోదాం అన్నాడు పరంధామయ్య. మూడవ నాడు గవ్వలపాలెం సముద్రపు ఒడ్డుకు తెగిపోయిన దాని దవడ కొట్టుకు వస్తే రొయ్యలపాలెం తీరానికి తగిలి

వేలాడుతున్న పేగులతో దాని తెరుచుకున్న పొట్ట కొట్టుకువచ్చింది. పరంధామయ్య సాహసాన్ని, పగతీర్చుకున్న వైనాన్ని రెండు బెస్తపాళాల జాలర్లు ఎన్నో రోజులు చెప్పుకున్నారు.

0: ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு.
1: మీరింతవరకు సముద్ర తీర కథలు విన్నారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

0: హలో అభిరుచి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:20. హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు ఇప్పుడు విందాం. ఈ కార్యక్రమానికి మీరు కూడా మీకు నచ్చిన పాటను మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా వినాలంటే మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0861233310, అలాగే మరొక నెంబర్ 0861233312. హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: తుమ్మలచర్ల గోపినాథ్ మేడం, బుచ్చిరెడ్డిపాలెం నుంచి.
0: గోపినాథ్ గారు బాగున్నారా?
1: బ్రహ్మానంగా ఉన్నా మేడం, బ్రహ్మానంగా ఉన్నాను.
0: ఓకే అండి, చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి ఏ పాట వింటారు?
1: సంకీర్తన సినిమాలో మనసును మొలిసిన సరిగమలు అనే పాట. అహోబిల వెంకటేశ్వర్లు, ఖాదర్ బాషా, జాకీర్, మహమ్మద్ రఫీ.
0: ఓకే అండి, మీరు కోరిన పాట.
1: బాగున్నారా మేడం? బాగున్నారా మేడం?
0: బాగున్నామండి, అందరూ బాగున్నాం సార్. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం.
2: మనసున మొలిచిన సరిగమలి ఈ గలగల నడకల తరగలుగా నా కలలను మోసుకుని నుజేరే ఓ కమ్మని

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటున్నాం. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దామా? హలో, నమస్తే అండి.
1: నమస్కారం. గుడ్ మార్నింగ్ పర్విని మేడం.
0: గుడ్ మార్నింగ్. సుప్రియా?
1: అవును మేడం.
0: చెప్పండి సుప్రియా, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నాం.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఈరోజు ఏ పాట వింటారు?
1: వెరానామండి. కిటికలు తెలిసిన తలకరి చిన్నప్పుడు కోరుకుంటున్న వారు సిద్ధేశ్వర గారు సుప్రియా మా పర్వీన్ మేడం కోసం.
0: ఈ పాట మీరు కోరుకున్న వారందరి కోసం తప్పకుండా వినిపిస్తాం. విని ఆనందించండి. ధన్యవాదాలు కాల్ చేసినందుకు.

0: అభిరుచి.
1: హలో అభిరుచి, వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు ఇప్పుడు విందాం. కార్యక్రమంలో మొదటి వాట్సాప్ శుభోదయం అంటూ మనకి వాట్సాప్ పంపించారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి గారు, వీరందరూ కూడా ఆనందం చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరికోసం ఈ పాట విందాం.

శుభోదయం, మీ ప్రోగ్రాం వింటున్నాం అంటూ ఈ వాట్సాప్ మనకు పంపించారు జయలక్ష్మి గారు. బెంగళూరు నుంచి వీరు త్రిబుల్ ఆర్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

0: హలో అభిరుచి, వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నా. కార్యక్రమంలో మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. ఈ వాట్సాప్ మనకు ధనలక్ష్మీపురం నుంచి వంశీ, జాకీర్, ఇస్మాయిల్, పోలయ్య, వెంకటేశ్వర్లు వీరు కోరుతున్నారు సాయిబాబా పాటను ప్రసారం చేయమని. వీరి కోసం ఈ పాట ఇప్పుడు విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
3: మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: RBI అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు. వీరు మిర్చి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్, ఊరు పేరు భైరవకోన చిత్రం నుంచి పాట వినిపించమని కోరుతున్నారు రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారం. మీకు కూడా నమస్కారం అండి. ఈ వాట్సాప్ మనకు హైదరాబాద్ వంశతలిపురం నుండి దొర్నాల రేణుక బాలాజీ గారు పంపించారు. వీరు రామ్ లక్ష్మణ్ సంగీత సారథ్యంలో వెన్నెలకంటి రచనలో పాట మది నెమలిగా ఆడెనే అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్, గోదావరి చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి. దేవుళ్ళు సినిమా నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్. వీరు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి ఈ వాట్సాప్ మనకు పంపించారు. అలాగే అన్నయ్య చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా. వీరు మూసాపేట నుంచి పంపించారండి వాట్సాప్ మనకు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ వాట్సాప్ పంపించారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి. వీరు కూడా దేవుళ్ళు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే సింహపురి ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ ఈ వాట్సాప్ మనకు నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ్ హనుమాన్లు, వసంత, హరీష్, హరిను, అజయ్ ఫ్యామిలీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వాట్సాప్ పంపించారండి. ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి శుభాభివందనాలు అంటూ తెలియజేస్తున్నారు. మా కోసం ఏదైనా పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్, కర్ణాటక రాజ్యం అలగాపుర గ్రామం హానూరు తాలూకా నుంచి ఈ వాట్సాప్ పంపించారు సి

పూర్ణచంద్ర, తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చయగౌడ, కెంపం గారు. అలాగే మరొక వాట్సాప్, సింగపూర్ ఎఫ్ఎంఆర్కి నమస్కారాలు అంటూ ఈ వాట్సాప్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజుగారు, వీరు ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరందరి కోసం కూడా ఊరు పేరు భైరవకోన చిత్రగీతం విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. నమస్కారం, గుడ్ మార్నింగ్ మేడం గారు అంటూ ఈ వాట్సాప్ని మనకు పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబేద ఐషా గారు. వీరు ఇరుముడి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే ధన్యవాదాలు తెలియచేస్తున్నారు బండారు త్రిమూర్తుల గుప్తా గారు. ఎవడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు నారాయణపేట జిల్లా. ఇక్కడ నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి గారు. అలాగే మరికొంతమంది శ్రోతలు శివా గోప్, ప్రేమ్ గోప్, కపిల్ గోప్, శివాంశు గోప్, సంగీత గోప్, లిపి గోప్, దీపాలి గోప్ వీరు వాట్సాప్ చేశారు మా కోసం పాటను ప్రసారం చేయమని. అలాగే గుడ్ మార్నింగ్, హలో వాట్సాప్ అభిరుచి అంటున్నారు. హనుమాన్ జంక్షన్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్న వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్ గారు. హలో నమస్తే మేడం అంటూ ఈ వాట్సాప్ని మనకు గుంతకల్ నుంచి ఏ సుకన్య గారు పంపించారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరు అతడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారండి. వైఫ్ ఆఫ్ వరప్రసాద్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. మరొక వాట్సాప్, ప్రియా, ప్రియతమ రాగాలు పాట వినిపించమని కోరుతున్నారు. కోరిన వారు బుచ్చి నుంచి బాలుగారు. అలాగే ముద్దాయి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు నారాయణ రెడ్డిపేట నుంచి ఈశ్వరయ్య తోట. వీరి అడ్రస్ అండి ఇది.

శ్రోతలు వచ్చేసి రామకృష్ణ గారు, సంగీత గారు పంపించారు ఈ వాట్సప్ మనకు. హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వారికి అంటూ ఈ వాట్సప్ ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు వాట్సప్ చేశారు. వీరు మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారండి. అలాగే మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. ఇద్దరు అసాధ్యులే చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ వారి కుటుంబ సభ్యులందరూ. అలాగే గుడ్ మార్నింగ్ ఆకాశవాణి నెల్లూరు అంటూ నంద్యాల జిల్లా నుంచి వరలక్ష్మి గారు, వీరమ్మ, సాయి సువర్ణ, రిషిధర్, దేవాంశిక గారు వాట్సాప్ సందేశం చేశారు. అలాగే గుడ్ మార్నింగ్ నమస్తే మేడం అంటూ మనకు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ గారు వాట్సాప్ చేశారు. వీరందరి కోసం కూడా ఇప్పుడు విందాం దేవుళ్ళు చిత్రం నుంచి ఈ పాట.

మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు ఉన్న సినీ గీతాలు విన్నారు వాట్సాప్ సందేశాల ద్వారా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో. ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: శ్రోతలకు నమస్కారం. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగ అభివృద్ది, నూతన సాంకేతికతలు, రైతుల సాధికారతపై చర్చించేందుకు మనతో ఉన్నారు శ్రీ బి విజయ్ ప్రసాద్ గారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ భీమునిపట్నం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ ప్రసాద్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ, సార్ నమస్తే అండి.
2: నమస్తే.
1: సార్, ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశంలో వ్యవసాయ రంగ అభివృద్ది అనేది గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత భారతదేశ వ్యవసాయ రంగం ఎలా ఉందని మీ అభిప్రాయం అండి?
2: భారతదేశ వ్యవసాయ రంగం అయితే ప్రస్తుతానికైతే పురోగతిలోనే ఉంది. గతంతో పోల్చుకుంటే మనం గతంలో 5% జీడిపిని మనం నమోదు చేసినప్పుడు ఫస్ట్ క్వార్టర్ 25 సంవత్సరానికి సుమారుగా 6% జీడిపిని మనం నమోదు చేసాం. అంటే అభివృద్ధి బాగానే ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వ ప్రోత్సాహం, అదేవిధంగా రైతుల్లో చైతన్యం. వ్యవసాయ రంగం అయితే గనక ప్రస్తుతం అయితే అభివృద్ధి పదంలోనే సాగుతుంది.
1: ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమైనా ఉన్నాయండి?
2: సవాళ్లు ఉన్నాయమ్మా, లేకుండా ఏం లేదు. కాకపోతే ముఖ్యంగా గ్రోత్ ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ 18% దాటి ఇప్పుడు మనం 25% గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకున్నాము 2022 సంవత్సరానికి. అయినప్పటికీ కూడా మనకు సవాళ్లు ఉన్నాయి. ఏంటంటే మనకి వాతావరణ మార్పులు, రెండవది చిన్న కమ్మతాలు వ్యవసాయ రంగంలో, తర్వాత ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాగునీరు సదుపాయం తక్కువ ఉంది, ఇంకా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రైతు పండించిన పంటకి మార్కెట్ ధర కల్పించాలి. ఇవి ప్రస్తుతానికి ఉన్న సవాళ్లు. తర్వాత రైతుకి ఏంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువు చేయాలి. చేరువు చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ప్రస్తుతం 18.5% గ్రోత్ ని మనం 25 వరకు మనం తీసుకెళ్లే అవకాశం ఉంది.
1: అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించడం కోసం కావచ్చు, లేదంటే రైతుల సాధికారత కోసం కావచ్చు, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు ఏమైనా ఉన్నాయండి?
2: ఉన్నాయండి, ఖచ్చితంగా. మనకి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను అభ్యున్నతి కోసం చాలా మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా రైతులని, వారు చేస్తున్న వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెట్టుబడి, అంటే సకాలంలో రైతుకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు లేదా ఇతర వ్యవసాయ రంగమైన అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి అనే పథకం కింద రైతులకి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకు అందిస్తుంది 3 దఫాలుగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు ప్రతి రైతుకి సంవత్సరం ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో నుంచి 2,000 రూపీస్ రిలీజ్ చేసిందో ఫస్ట్ ఫేజ్ లో, అప్పుడు 5,000 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే 3 దఫాలుగా 5,000, 5,000, 4,000 అంటే 14,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2,000, 2,000, 2,000 అంటే మొత్తం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. పెట్టుబడి సహాయంగా రైతు పండించే పంటకి రైతుకి కావాల్సిన ఇమీడియట్ విత్తనాలు కావాలి. కావాలంటే ఎవరి దగ్గర చేయి చాపి అప్పులు తెచ్చి పరిస్థితి కాకుండా, ఇది దీన్ని పెద్ద రైతుల దృష్టిలో పెట్టుకుని చేయటం కాదు, ఇది సన్న చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాలు ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల రైతులు ఏమవుతుందంటే వారికి కావాల్సిన ఉపకరణాలు ఏవైతే వ్యవసాయానికి, ముఖ్యంగా విత్తనాలు కొనాలి. ఒక వరి పంట వేయాలంటే ఒక ఎకరంలో కనీసం 1 బస్తా విత్తనం కొనాలా. ఈ రోజున 12 నుంచి 1,000 రూపాయలు ఉంది. ఒక 20 బస్తా కొనాలి డిఏపి 1,300 రూపాయలు ఉంది. ఒక పొటాష్ బస్తా కొనాలి 1,800 రూపాయలు ఉంది. ఒక యూరియా బస్తా కొనాలి 267 రూపాయలు ఉంది. ఇట్లా ఇవన్నీ చూసుకున్నా కూడా అంటే ఖర్చంతా ఇస్తున్నారంటే కాదు, పెట్టుబడి సహాయంగా గవర్నమెంట్ చేయూత అందిస్తుంది. దానివల్ల రైతుల్లో ఆనందం, అంటే నా పంటకి నేను ఎవరికి అప్పు కోసం వెళ్ళక్కర్లేదు, ముందు నేను ఈ పని చేయొచ్చు అనే ఉద్దేశంతో రైతులో ఒక భరోసా వచ్చింది, రైతులో ఒక ధైర్యం వచ్చింది. ఇది చాలా మంచి పథకం అండి. రెండవది, పండించిన పంటకి ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆ పథకం ద్వారా రైతు పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఒకవేళ అధిక వర్షాలు గాని, అసలు వర్షాలు లేకపోవడం వల్ల గాని, లేదా చీడపీడల వల్ల గాని పంటలు నాశనం అయినప్పుడు రైతు పండించే పంట ఏదైతే ఉందో దాన్ని క్రాప్ కటింగ్ ఎక్స్పెన్షన్ చేస్తాం, పంట కోత ప్రయోగాలను చేస్తాం. ఆ పంట కోత ప్రయోగాల్లో వచ్చినటువంటి యావరేజ్ ఈల్డ్స్, సరాసరి దిగుబడికి ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. దాని వలన రైతుకి భరోసా కల్పించడం జరిగింది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత సొమ్మును చెల్లించి ఈ స్కీమ్ రైతులకి అందిస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులకైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నప్పుడే ఆ పంట రుణంలోనే కొంత అమౌంట్ ని ఇన్సూరెన్స్ కి బ్యాంకే కడుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి. అదే విధంగా ఒక రైతు పంట రుణం తీసుకోలేదు కానీ నేను ఇన్సూరెన్స్ చేయించుకోవాలి కాపుకి, డైరెక్ట్ రైతు కూడా చేయించుకోవచ్చు. దానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెన్సీస్ ఉన్నాయి, రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ మనం ఆన్లైన్ లో ఫిల్అప్ చేసి పెడితే గనక మినిమం దానికి 2% అంటే క్రాప్ బట్టి ఆ పర్సంటేజ్ ఉంది ఇన్సూరెన్స్ ఎంత అనేది. సో దాన్ని మనం పే చేసి రైతు స్వయంగా కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కూడా ఉంది, వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్. అదేంటంటే ఒకవేళ అది కనుక ఎక్స్ట్రా చేయించుకుంటే వాతావరణం వలన ఏదైనా ఇబ్బంది కలిగితే ముఖ్యంగా పంటల తోటలకు చాలా వస్తుంది, మామిడి కాఫీ ఇట్లాంటి పంటలకి నష్టం జరుగుతుంటది. జరిగినప్పుడు అంటే ఒకేసారి బీదులు గాలి వేసి మొత్తం కాయలని రాలిపోతాయి, వడగల్ల వాన వచ్చి కాయలని రాలిపోతాయి, లేకపోతే అరటి చెట్లు పడిపోతాయి. ఇట్లాంటప్పుడు కూడా వాళ్ళకి ఆ విధంగా కూడా ఇన్సూరెన్స్ ఉంది.

0: సో రైతుకి ప్రభుత్వం ఏంటంటే పంటకి చేయూతిస్తుంది, పంట నష్టపోతే దానికి భరోసా ఇస్తుంది. ఏ విధంగా? ఇన్సూరెన్స్ ద్వారా. ఇది కాకుండా రైతు పంట పండించాలంటే కావాల్సినవి ఉపకరణాలు ఇచ్చింది. ఇక్కడ నీరు కూడా కావాలి. ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన అనే పథకం ద్వారా సూక్ష్మ నీటి పారుదల అంటే బిందు సేద్యం అని, అదేవిధంగా తుంపర్ల సేద్యం అంటే స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటాం, తుంపర్ల సేద్యం అని, ఈ విధంగా రైతులకి ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో వాటికి పక్కగా ఉపయోగపడతాయి. ఈ తుంపర్ల సేద్యం అనేది ఈవెన్ ఫీల్డ్ క్రాప్స్ కూడా ఉపయోగపడుతుంది. అంటే తక్కువ పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన ద్వారా రైతులకి ఎస్టీ ఫార్మర్స్ కి అయితే ఆల్మోస్ట్ 100% ఫ్రీ, వేరేజ్ ఎస్సీ రైతులకి అయితే 75%, సాధారణ రైతులు 50%. ఈ విధంగా సబ్సిడీ కూడా ఇస్తుంది. ఇచ్చి రైతులకి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తుంది. ఇది ఒక పక్క. తర్వాత మరి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది బ్యాంకుల ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఒక ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటుందో కిసాన్ క్రెడిట్ కార్డు అనే ఆధారం రైతుకి గుర్తింపు ఇచ్చి దాని ద్వారా సకాలంలో పంట రుణాలు ఇస్తారు బ్యాంకుల ద్వారా. కిసాన్ క్రెడిట్ కార్డు కనుక రైతు కలిగి ఉన్నాడంటే బ్యాంకులకు వెళ్తే ఇమీడియట్ గా తనకు ప్రయారిటీ బేసిస్ లో తనకున్నటువంటి వ్యవసాయం ఏదైతే పాస్బుక్ ప్రకారంగా పట్టాదారు పాస్బుక్ లో ఉందో దానికి తగ్గట్టుగా అతను వేసే పంటకి పంట రుణాలు కూడా ఇస్తున్నారు. అందులో కూడా రైతుకి ప్రయారిటీ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పంట రుణాలు ఇవ్వడమే కాకుండా పంట కొనుగోలు మద్దతు ధర కల్పిస్తున్నారు. మద్దతు ధర కల్పించిన తర్వాత మద్దతు ధర ఎందుకు? ఎప్పుడైతే మార్కెట్ లో ధర లేదో ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో అది పక్కన పెడితే కొనుగోలు చేసేటప్పుడు కూడా రైతులకి ప్రయారిటీ ఇవ్వటం. తర్వాత ఈ మధ్య మీరు వినే ఉంటారు నమో డ్రోన్ దీది అని, పొదుపు సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్న మహిళల్ని గుర్తించి వాళ్ళకి డ్రోన్ ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఆపరేటర్లుగా వారి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈరోజు లేబర్ షార్టేజ్ ఉంది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న కొలది వ్యవసాయం మీద లేబర్ షార్టేజ్ వచ్చింది రకరకాల కారణాలు అవన్నీ సెపరేట్. కానీ ఈ పరిస్థితుల్లో లేబర్ ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో ఒక చీడపేటలు వచ్చాయి లేదా ఒక ప్రకృతి వైపరీత్యం, ఇప్పుడు ఖచ్చితంగా డ్రోన్ టెక్నాలజీ కావాలి. సో అందుకనే ముందుగానే ప్రభుత్వం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో మహిళల్ని మరి ప్రోత్సహించి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి డ్రోన్లు కూడా సుమారుగా 410 డ్రోన్స్ అనుకుంటాను, అందులో మనకు సుమారుగా 140 డ్రోన్స్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. సో ఈ విధంగా కూడా రైతులకి ప్రోత్సాహం చేస్తుంది.
1: ఓకే, మరి ఇప్పుడు ఇన్ని పథకాల గురించి చెప్పారు కదండి, రైతులందరూ విద్యావంతులు ఉండకపోవచ్చు, సో వాళ్ళందరికీ కూడా ఇటువంటి పథకాల గురించి అవగాహన కల్పించాలి అంటే ఒక వ్యవసాయ రంగం అనేది కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారండి?
0: ఖచ్చితంగా మీరు అన్నట్టు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ పైన ఉంది. అలాగే ఈ అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తే ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రం ఉంది. రైతు సేవా కేంద్రం అనేది ప్రతి గ్రామానికి ఉంది. ఈ రోజున ఇది ఒక నాలెడ్జ్ డిస్మినేషన్ సెంటర్ యాక్చువల్లీ చెప్పాలంటే. దీని ద్వారా రైతులకు ఇప్పుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా మన చుట్టుపక్కల మండలాల్లో కానీ అమలవుతున్నటువంటి కొత్త ఆధునిక పరిజ్ఞానం ఏమిటి, దాన్ని ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, దాన్ని దృశ్య శ్రవణ మార్గాల ద్వారా చూపించే ఏర్పాట్లు ఆ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. దానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జ్ అని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనొచ్చు, లేదా కొన్ని దగ్గర విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, కొన్ని దగ్గర విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు, వెటనరీ అసిస్టెంట్ ఉన్నారు. ఇలాగా ప్రతి రైతు సేవా కేంద్రానికి ఒక ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్. సో వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క పరిజ్ఞానాన్ని అందించడానికి ఇందులో ఒక హాల్ కూడా ఉంది. రైతులు ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా చూసుకోవచ్చు. అలాగే ఒక లైబ్రరీ క్రియేట్ చేశారు. ఎవ్రీ మంత్ అక్కడ ఒక పాడి పంటల మ్యాగజైన్ అని, వివిధ పంటల మీద ఆ ప్రాంతంలో పండే పంటల మీద రకరకాల లిటరేచర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో తద్వారా రైతులు ఏంటంటే అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి విస్తరణాధికారి మనకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ గ్రూప్స్ అని ప్రతి మండలానికి ఒకటి పెట్టాం మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. అంటే అందరు రైతులు అందులో ఉంటారంటే కాదు, ప్రతి గ్రామం నుంచి 15-20 మంది రైతులు ప్రోగ్రెసివ్ రైతులు అంటే అభ్యుదయ రైతులు అంటాం. అంటే ఊర్లోకి వెళితే వాళ్ళు కొద్దిగా ఉత్సాహంగా వ్యవసాయంలో పాల్గొంటారు, కొత్త దానాన్ని తెలుసుకోవాలనుకుంటారు, వాళ్ళు తెలుసుకోవాలనుకునేవి కాకుండా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని కూడా మనతో పంచుకుంటారు. అలాంటి రైతులందరినీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆ గ్రూపుల ద్వారా ప్రతిరోజు ఒక మెసేజ్ పంపిస్తుంటాం. ఏదో ఒక వ్యవసాయానికి సంబంధించిన మెసేజ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన మెసేజ్, ఒక కొత్త వంగడం వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, కొత్త టెక్నాలజీ వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, లేదా ఒక రైతు మంచి అభివృద్ధి సాధించారు, ఏదో ఒక దిగుబడి వచ్చింది ఆ గ్రూపులో పెడతాం. సో ఈ విధంగా డిస్కస్ చేయడం వలన ఈ నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే ఈ అభ్యుదయ రైతుల వల్ల కూడా తోటి రైతులకు వెళ్తుంది. ఇప్పుడు ఈ అమలు చేస్తున్న పథకాలు ఇంతకు మాట్లాడారు, ఇవన్నీ కూడా తోటి రైతులకు ఈజీగా చేరువు

0: ఇది ఒక పద్ధతి చేసాం. ఇది కాకుండా ఇప్పుడు మనము రైతులకి క్రాప్ బుక్ చేస్తున్నాం మనం. సో దాన్ని కూడా రైతులకి ఏ విధంగా అనేది డిజిటల్ టెక్నాలజీ సెపరేట్, అది కూడా ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకి అందించే విధంగా. అది కాకుండా లిటరేచర్ ప్రింట్ చేస్తున్నాం. డిఆర్సీస్ ఉన్నాయి, డిజిటల్ రిసోర్స్ సెంటర్స్ అని, ఈ ఫార్మర్స్ కి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. అవి మంత్లీ వన్స్ లేదంటే షెడ్యూల్ ప్రకారం. ఇప్పుడు సాయిల్ హెల్త్ ఉంది, సాయిల్ హెల్త్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అలాగే వీడ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటి మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. లేదు ఎరువులు యాజమాన్యం ఉంది, ఏ పంట ఎరువులు ఏ విధంగా వాడాలి అనే దాని మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఈ విధంగా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం కానీ శాస్త్రీయత కానీ రైతులకి చేరటంలో రకరకాల మోడ్స్ లో పోస్టర్స్ ప్రింటింగ్ చేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో పోస్టర్స్ పెడతాం, ఏ ఏ పథకాలు ఉన్నాయి, ఈ పథకాల్లో ఉపయోగం ఏమిటి, రైతులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా తీసుకోవాలి, దానికి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్లైన్ అప్లికేషన్. సో రైతుకి ఏదైనా పట్టాదార పాస్బుక్ లో కూడా ఏదైనా చేంజెస్ కావాలి అంటే కూడా, ఈవెన్ బ్యాంక్ లోనికి వెళ్లేటప్పుడు కూడా రైతులకు ఏదైనా సహకారం కావాలంటే వ్యవసాయ శాఖ తరఫున ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసి రైతులకి సమగ్రంగా సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వారికి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడం జరుగుతుంది.
1: సో ప్రతి రంగంలో కూడా సాంకేతికత అనేది ఆ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదండి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా నమో డ్రోన్ దీది ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇవే కాకుండా ఇంకా అంటే పాత తరం పద్ధతుల్ని కొన్ని వదిలేసి ఈ దుక్కి దున్నడంలో కానీ లేకపోతే నీటిని అందించడంలో కానీ వాటిలో కొత్తగా సాంకేతిక మార్పులు అంటూ ఏం వచ్చినాయండి?
0: వచ్చినాయండి. పాత తరంలో మనకి ప్రతి ఇంట్లో కూడా పశువులతో వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు రాను రాను పాడి పశువులు ఉన్నాయి కానీ పేడ పశువులు లేవు. మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకు ఉంది కాబట్టి అది కూడా వ్యవసాయమే. సో మిల్క్ ప్రొడక్షన్ లో ఉంది కాబట్టి ప్రతి రైతు వ్యవసాయ పరంగా ఆ విధంగా మిల్క్ ప్రొడక్షన్ ఉంది. అయితే వ్యవసాయ పరంగా వచ్చినప్పటికి ఇప్పుడు మనం ట్రాక్టర్స్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చినాయి. దీంతో పాటు ఇప్పుడు ఏం వచ్చినాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటి, ఫలానా పంటకి ఎంత నీరు కావాలి అనేది ఒక చిప్ ద్వారా డిజైన్ చేసి అక్కడ పెడితే, ఒక మీటర్ అక్కడ పెడితే ఖచ్చితంగా ఆ మాయిశ్చర్ ఆ సాయిల్ లో ఉందా లేదా అని రైతుకి సాంకేతికం ఆ సెల్ ఫోన్ కి వస్తుంది. దాని ద్వారా ఇరిగేషన్ ఇవ్వాలి లేదా, ఇస్తే ఎంత ఇరిగేషన్ ఇవ్వాలి అనేది కూడా రైతు ఇప్పుడు డిసైడ్ చేసుకో. అటువంటి పరిజ్ఞానం వచ్చింది, అది ఇంకా చేరువవ్వాలి. ఉంది, మనకు అందుబాటులో ఉంది కానీ ఇవి చేరువవ్వాలి. అదే కాకుండా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ వచ్చినాయి, అదేవిధంగా హార్వెస్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు లేబర్ తో పనిలేదు. తుఫాను మీరు హెచ్చరిక ఇచ్చారంటే రేపు తుఫాన్ వస్తుందనకి ఈ రోజు ఒక ఇంచుమించు 100 ఎకరాల కట్ చేస్తుంది అది. నూర్పిడి కూడా చేసేసి బ్యాగ్స్ కి ఇచ్చేస్తుంది, నైట్ కూడా పని చేస్తుంది అది, దానికి డే అండ్ నైట్ ఏం లేదు. సో ట్రాన్స్ప్లాంటర్స్ అదే విధంగా ఉడుపు చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ ఉడుపు చేస్తారు, లేబర్ ఏం అవసరం లేదు. ఇద్దరు మనుషులు ఉంటే సరిపోదు, అది ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది, హార్వెస్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఇప్పుడు రైతు పండించిన పంటని మార్కెట్ తీసుకెళ్ళడానికి కూడా కొంత సొమ్ము రైతుకి ఇస్తుంది. ఈ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు జిఎస్టీ సంస్కరణలు జరిగినాయి కదండి, జిఎస్టీ సంస్కరణల వల్ల వ్యవసాయ రంగానికి గాని వ్యవసాయదారులకు గాని ఉపయోగాలు ఏమున్నాయండి?
0: జిఎస్టీ అనేది రైతు వ్యవసాయ పరంగా అయితే ప్రస్తుతానికి మనకు అంత పెద్దగా ఏమీ లేదు కానీ కానీ కొన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెకనైజేషన్ లో జిఎస్టీ ఉంది. ఇప్పుడు మెకనైజేషన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. యాంత్రీకరణ అనేది ఆధునిక యంత్ర పరికరాలు రైతుకు చేరువవ్వాలి, వాటి ధరలు తగ్గుతాయి ఖచ్చితంగా. దాని ద్వారా రైతులకు ఉపయోగమే జరుగుతుంది.
1: ఈ రైతు ఉత్పత్తులకి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర అంటే ఏంటో ఒకసారి వివరంగా చెప్తారా?
0: కనీస మద్దతు ధర అంటే ముఖ్యంగా రైతు పండించేటప్పుడు పంటకి ప్రతి పంటకి కొంత ఖర్చు అవుతుంది పెట్టుబడి. ఆ ఖర్చు పెట్టిన సొమ్ము కూడా రైతుకి రాకపోతే రైతు వ్యవసాయం చేయలేడు. సో అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పంటకి ఒక కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, MSP అంటారు దాన్ని. ఆ కనీస మద్దతు ధర నిర్ణయిస్తుంది. అంటే ఏంటి, రైతు పండించిన పంటకి మేమేం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా ఒక అసెస్మెంట్ చేస్తాం. ఈ సీజన్ అయిపోయింది, వచ్చే సీజన్ కనుకే 2026 సంవత్సరానికి ఇప్పటి నుంచే మేము పెట్టుబడి ఎంత అవసరం, ఒక వరి పంటకి ఎంత అవసరం, ఒక చెరుకు పండించాలి ఎంత అవసరం, లేదా ఒక మామిడి పండించాలి ఎంత అవసరం అనేది ఒక ఎస్టిమేషన్ కి వస్తాం. అంటే ఏంటి, అక్కడ కూలీలు ఖర్చునండి, ఉపకరణాలు ఖర్చునండి, లేదంటే ఇతర ఖర్చులు, ఈ ఖర్చులన్నీ కలిపితే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును లెక్క వేసిన తర్వాత అది ఒక బ్యాంకర్స్ మీటింగ్ లో కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది, దీనికి రైతుకి మనం నెక్స్ట్ ఎంత మనం పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఏది బ్యాంకుల ద్వారా అనుకుంటే అది యాక్చువల్ గా. సో అలాంటప్పుడు ఈ ఖర్చుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంత మద్దతు ధర ఉండాలి, దిగుబడి కూడా లెక్కేయాలిగా. ఇప్పుడు ఒక ఎకరానికి ఖర్చు ఎంత అయింది, ఎంత దిగుబడి వస్తుంది, యావరేజ్ ఈల్డ్, దానికి పంట కోత ప్రయోగాలు చెప్పాను. సో పంట కోత ప్రయోగాల ద్వారా ఇంత ఈల్డ్ వచ్చినప్పుడు సో రైతుకి ఎంత ఖర్చు అయింది, ఎంత అమ్మాలి, అతనికి నష్టం లేకుండా చేయాలని ప్రయత్నం చేసి ఒక MSP క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ లో ఈ ధరను కూడా కొనకుండా ఉంటే ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ పంటను కొనుగోలు చేస్తుంది, అది కనీస మద్దతు ధర.
1: ఓకే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు వ్యవసాయదారులకి రైతులకి వచ్చిన అభివృద్ధి ఏంటంటారండి మీరు?
0: చాలా అభివృద్ధి వచ్చిందమ్మా. పెను మార్పులు ఏంటంటే ఇరిగేషన్ లో మార్పు వచ్చింది, నీటి పారుదల వ్యవస్థను బలపరిచారు.

0: ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ అనుకుందాం ఆంధ్రప్రదేశ్. ఈ పోలవరం ప్రాజెక్ట్ కనుక మనం మరో 2 సంవత్సరాలు ఇది కంప్లీట్ చేసుకోగలిగితే సస్యశ్యామలం అవుతుంది. అసలు అంటే ఇప్పటికే భారతదేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద. ఆ విధంగా నీటి పారుదల వ్యవస్థని బలపరిచారు. ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది. ఇంకా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. నదుల అనుసంధానం అంటున్నారు, అది అనుసంధానమే జరిగితే అద్భుతం జరుగుతుంది. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ చేశారు చాలా వరకు. సో దానికి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ మద్దతు ఇచ్చి ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూ ఎంటర్ప్రీనర్స్ గా చేయాలని, ఈ రంగంలో కూడా వాల్యూ అడిషన్, పండించిన పంటకి కొంత దాని రకరకాల రూపాల్లో దాన్ని మార్చి ఇవ్వటం వలన దానికి అధికమైనటువంటి గిట్టుబాటు ధర కానివ్వండి, లేదా రైతుకు లాభాలు వస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా ప్రోత్సహించింది. న్యూట్రీ సీరియల్స్ ఉన్నాయి. న్యూట్రీ సీరియల్స్ అంటే ఇప్పుడు రాగి, జొన్న, సజ్జ, ఇప్పుడు అందరూ కూడా అవే తింటున్నారు.
1: చిరుధాన్యాలు
0: ఎస్, ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసుకున్నా ఒక పూట రైస్ తింటున్నారు. సో దానికి ఈ విధంగా రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంతో ఏమైందంటే రైతులు పంట మార్పిడి వైపు కూడా వెళ్ళారు. మనం వెళ్ళాలి, పంట మార్పిడికి వెళ్ళాలి. అభివృద్ధి చెందాలంటే సనాతనంగా వచ్చిన పంటను అదే పండిస్తారంటే కుదరదు. రైతు మనకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటే ఈ పంట మార్పిడి, వాతావరణంలో కూడా మార్పులు జరిగాయి. ఈ వాతావరణ మార్పులకి తగ్గట్టుగానే మనం పంటల మార్పిడి కూడా చేసుకుంటున్నాం. కొత్త కొత్త వరి వంగడాలు వచ్చినాయి, కొత్త కొత్త రకరకాల వంగడాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పల్సెస్ అనండి, పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచారు, ఆ ఉత్పత్తి కూడా పెంచాలని. కాబట్టి ఈ 14 ఏళ్లలో మనం ఏంటంటే స్వయం సమృద్ధి ఆల్రెడీ ఉంది మనకి, కానీ అందరి తాలూకా ఆలోచన ఎలాగుందంటే ఆరోగ్యమైన ఆహారం మీద ఉంది. అందుకనే ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం ప్రోత్సాహం లాస్ట్ 4 ఇయర్స్ గా నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయ సంబంధ వ్యవసాయం మీద దృష్టి పెడుతుంది బాగా. ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక పక్కన సనాతన వ్యవసాయాన్ని మనం సాగిస్తేనే కొంత మార్పుకి మనం తీసుకువెళ్తున్నాం. సో నేచురల్ ఫార్మింగ్ తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు తీసుకెళ్తుంటే ఏంటంటే కనీసం ఒక ఎరువు వేయకుండా, ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా, ఇతర రసాయనాలు ఏమి వాడకుండా. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూసార పరిరక్షణ. మన పూర్వీకులు మనకి అందించినటువంటి భూమి యొక్క సారాన్ని ఆల్రెడీ రసాయనిక ఎరువుల వల్ల చెరగొట్టాం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. అంటే ఏం చేయాలి, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఏం చేస్తుందంటే మనకి ఇంకా ఉత్పత్తి పెంచాలంటే అవసరమే, కానీ ఉత్పత్తితో పాటు ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి పంటలు మనం పండించాలి, ప్రకృతి సిద్ధమైన పంటలని. సో దాన్ని దృష్టిగా చేసి 14 సంవత్సరాల్లో రైతులకి చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రకృతి సేద్యమైన పంటల్ని.
1: ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో రైతుల కోసం, వాటిల్లో ఒక వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులుగా ఇంకా ఇందులో మార్పులు కావాలి లేదా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలి, ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టాలి అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి?
0: రైతులకి ప్రభుత్వం సహకరిస్తున్న విధానం బాగుంది. ఇంకా కావాల్సింది ఏంటంటే రైతులు ఇంకా ఎడ్యుకేట్ చేయాలి శాస్త్రీయ వ్యవసాయం మీద. ఇంకా ఆ రీచ్ అవడానికి చాలా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలి. ఏది ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా అక్కడ మనం ఏదైతే నూతన పద్ధతులు మనం కనుగొంటున్నామో అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇంకా మనం మోర్ ట్రైనింగ్స్ కానీ, మోర్ ఎక్స్పోజ్ విజిట్స్ కానీ రైతులకి, అదే విధంగా ఇంకా డెమాన్స్ట్రేషన్ కానీ చేయటం ఒకటి. రెండోది నీటి పారుదల వ్యవస్థను మనం ఇంకా అనుకున్నాం, ఇంకా దాన్ని బలపరచాలి. ఎందుకంటే వితౌట్ వాటర్ వి కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ క్రాప్, ఏ పంట అయినా. సో దాన్ని మనం ఇంకా మనం కొన్ని కొత్త పద్ధతులు మనం రైతులకు అందించే విషయంలో చేయాలి, ఇంకా చేరువు చేయాలి. అది కాకుండా మెకనైజేషన్ ఒకటి, మెకనైజేషన్ ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు అంది, నాకు తెలుసు 40% ఫార్మర్సే దీన్ని అందుకున్నారు, రిమైనింగ్ 60% ఇంకా గ్యాప్ ఉంది. ఈ యాంత్రీకరణ అనేది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆ విధంగా ఏర్పాటు చేయటం, రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటాం, ఆ సంఘాల ద్వారా రైతులకు కనుక చేరువు చేస్తే, యాంత్రీకరణ, ఈ నూతన పద్ధతులు ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళ ద్వారా రైతులకు ఇంకా మరింత చేరువవటం, రైతుల్లో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ ఫెసిలిటీ, ఇప్పుడు అనుకున్నాం MSP అని, అది ఆ ఈనా మార్కెటింగ్ అనే పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం, నేషనల్ అగ్రికల్ మార్కెటింగ్ అని. ఆన్లైన్ లోనే రైతు పండించిన పంటను శాంపుల్ పెడితే ఎక్కడో ఢిల్లీలో ఉన్న వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో పండించిన పంటను చూస్తాడు, ఇది నాకు ఈ రేట్ కంటే ఆ రేట్ కొంటాడు నచ్చితే శాంపుల్ చూసుకొని. సో ఈనా మార్కెటింగ్ వచ్చింది. ఈ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఇంకా రైతులకు చేరువు చేయాలి. ఇది ఎలా ఉందంటే కొంతమందికే తెలిసింది, ఇది ఇంకా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలి. సో రైతులను ఎన్రోల్ చేయాలి, రైతులు ఇంకా ఎడ్యుకేట్ చేయాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విద్యలో అట్లీస్ట్ ఫ్రమ్ 8th క్లాస్ ఆన్వర్డ్స్ వ్యవసాయం గురించి ఒక పాఠ్యాంశం ఉండాలి. అది లేకపోతే చాలా మంది పిల్లలు వరి ఎక్కడి నుంచి వచ్చిందంటే చెట్టు నుంచి వచ్చి అంటారు, చెట్టుకి మొక్కకి తేడా తెలియని పరిస్థితి వచ్చింది. సో కాబట్టి 8th క్లాస్ నుంచి కనీసం ఈ పాఠ్యాంశంగా చేర్చి, ఇంటర్మీడియట్ తర్వాత ఉందా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ 10th క్లాస్ వరకు ఒక పాఠ్యాంశం ఇంకా పెడితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అసలు వ్యవసాయం గురించి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ పెట్టింది. అంటే ప్రతి రాష్ట్రంలో కొన్ని స్కూల్స్ ని ఎంపిక చేసి జిల్లాల్లో 1-2 స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ విశాఖపట్నం జిల్లా చూసుకుంటే ఆనందపురంలో హై స్కూల్ తీసుకున్నాం, అలాగే నారాయణరాజుపేట అని భీమిలిలో ఒక హై స్కూల్ తీసుకుని, ఈ 2 స్కూల్స్ లో స్కూల్ పిల్లల ద్వారానే మట్టి నమూనాలు వారి పొలాలను సేకరిస్తున్నాం, వాళ్ళ చేతే ఆ సాయిల్ ని టెస్ట్ చేయిస్తున్నాం, ఎలా టెస్ట్ చేయాలి, వాటిని నేర్పించి వాళ్ళ చేత టెస్ట్ చేయించి ఆ రిజల్ట్స్ ఏ విధంగా అమలు చేయాలో, రైతులు ఏ విధంగా ఎరువులు వాడాలో, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రాదులు ఏ విధంగా వాడాలో, వాళ్ళ పొలంలో అనేది వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నాం. ఎప్పుడైతే విద్యార్థులని ఇన్వాల్వ్ చేసామో రేపు భావి భారత పౌరులు వారు, వారిని మనం ఎంకరేజ్ చేయగలిగితే అందులో శాస్త్రవేత్తలు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, అల్టిమేట్ గా ఏ ఉద్యోగం చేసినా తినడానికి అయితే తిండి కావాలి, దానికి పంటలు కావాలి. సో దాని బాధ్యత దాని విలువ వారికి తెలియాలని నేను కోరుతున్నాను.
1: మీలాగా వ్యవసాయ శాఖకి వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు తీసుకుంటున్న చర్యల వల్ల కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల వల్ల కావచ్చు, ఇవన్నీ ఇలా కంటిన్యూ అయితే రానున్న 5 సంవత్సరాల్లో భారతదేశం వ్యవసాయ రంగంలో ఏ స్థితిలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
0: ఖచ్చితంగా మనం టార్గెట్ అయితే 25% గ్రోత్ అనుకున్నాం. ఏదైనా ప్రకృతి సహకరించాలి, మన ప్రయత్నాలు చక్కగా చేసినప్పుడు ప్రకృతి సహకారంగా ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు 6.5% గ్రోత్ లో ఉన్నాం, ఖచ్చితంగా ఏదైతే 18.5 నుంచి 25 అనుకున్నామో మరో 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా అచీవ్ అవుతామండి.
1: వికసిత్ భారత్ అనేది ఇప్పుడు మన నినాదం కదండి, సో వికసిత్ భారత్ కోసం వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, సో దాని వల్ల భారతదేశం ఉన్నతిని ఏ విధంగా మనం చూడొచ్చండి?
0: వికసిత్ భారత్ లో మనం చూసుకుంటే వ్యవసాయ రంగంలో భూసార పరిరక్షణ ఫస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్ గా. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయారిటైజ్ గా నేల పరిరక్షణ చేస్తుంది. నీటిని కాపాడుకోవాలి, నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి, దానికోసం మనం ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా నూతన వంగడాలను మనం సృష్టి జరిగినాయి, వాటిని సమర్థవంతంగా మనం పండించాలి. అంటే ఇప్పుడు యాంత్రీకరణ మనకు అవసరం, లేబర్ షార్టేజ్, ఒక పక్క ఎన్ఆర్జీఎస్సీ ప్రోగ్రెస్ లేబర్ షార్టేజ్ వస్తుంది, దానికి యాంత్రీకరణే మార్గం. సో ఈ మూడు మనం చేసి మార్కెటింగ్ మనం కల్పిస్తే కనుక వికసిత భారత్ లో ఖచ్చితంగా మన వ్యవసాయం చాలా అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది, రైతులందరూ వికాసంతో ఉంటారని నేను అనుకుంటాను.
1: జనరల్ గా ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉండేవారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగాలను లేకపోతే వేరే చోట్లకి వెళ్ళిపోవడం అనేది జరుగుతున్నారు, మళ్ళీ మేము వ్యవసాయాన్నే తీసుకుంటాము అన్నవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. మరి ఇది ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతే మనకి ఇబ్బంది పడతాం కదండి, అందుకని పిల్లల్ని కూడా వ్యవసాయం వైపు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం వైపు వారిని ఆకర్షించడానికి ఏం చెయ్యాలంటారు, మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: చాలా మంచి ప్రశ్న. అది మాత్రం యాక్చువల్ గా మేము కూడా ఫీల్ అయ్యేది అదే, ఇప్పుడు ఎక్కడైనా రైతులతో మాట్లాడేటప్పుడు మేము వాళ్ళకి కూడా చెప్పేది అదే, మీరు వ్యవసాయం చేశారు, మీ తండ్రి గారు వ్యవసాయం చేశారు, మీ తాతగారు వ్యవసాయం చేశారు, మీరు చేయబట్టి ఈ రోజున మేము అందరం తింటున్నాం. సో మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు అందరూ కూడా ఈ వ్యవసాయాన్ని ఎందుకు విడనాడుతున్నారంటే వ్యవసాయం అనేది ప్రకృతితో చేయాలి, ప్రతిదీ కూడా ఆరుబయట చేయాల్సిందే, సుఖాలకు అలవాటు పడిపోయాం. ముఖ్యంగా విద్యార్థులు అనేసరికి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది, ఊర్లో చదవట్లేదు ఎవరు, తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. రెండోది మీరు అన్నారు కదా, ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గరికి లాస్ట్ 4 ఇయర్స్ లో 8 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు మానేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. నేను ఒకటి అడిగా, ఎందుకు మీరు మళ్ళీ అంత మంచి పొజిషన్ లో జాయిన్ చేసేది వదిలేసి వ్యవసాయానికి వచ్చారంటే, సార్ మాకు అక్కడ తృప్తి లేదండి, మాకు ఈ వ్యవసాయం చేయాలనుకున్నా. అసలు ఏం చదువుకున్నారంటే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నారు, వ్యవసాయానికి సంబంధం లేదు వాళ్ళు. కానీ వాళ్ళకున్నటువంటి ఈ మీడియాలో తెలుసుకొని మంచి మంచిగా నాలుగు సంపాదించి ఈ రోజున భార్య భర్తలు కలిసి ఇక్కడ మనకు దగ్గరలోనే కొంత ల్యాండ్ లీజ్ తీసుకుని ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు. అంటే మార్కెటింగ్ ఎక్కడ మనం టైప్ చేయొచ్చు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది, చదువుకున్న వాళ్ళు వ్యవసాయం వైపు మళ్ళుతున్నారండి, కాకపోతే దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి.
1: సో ఒక వ్యవసాయ శాఖ నిపుణులుగా రైతు భవిష్యత్ కోసం మీరిచ్చే 3 ముఖ్యమైన సలహాలు అడిగితే ఏం చెప్తారండి?
0: రైతు భవిష్యత్తు కోసం సలహాలంటే ఒకటే అండి, రైతుకి అందరం కూడా చేయొత్ ఇవ్వాలి, ఫస్ట్ మార్కెటింగ్ ఫెసిలిటీ మనం కల్పించాలి, పంట మార్పిడి విధానం రావాలి, అంతేగాని మూస విధానంలో అదే పంటను పండించడం కాకుండా నేను కొత్తగా పంటల మార్పిడి రావాలి. తర్వాత రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే పంటలు మార్చాలి, అంతేగాని నేను జూన్ నెల వస్తే విత్తనాలు వేసేస్తాను అనుకుంటే అవ్వదు, ఇప్పుడు జూన్ నెల వర్షాలు పడలేదు, జూలైలో పడుతుంది, ఆగస్టులో పడుతున్నాయి. సో వాతావరణకు అనుగుణంగా క్లైమేట్ రెజిలియన్స్ అంటాం, అంటే పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా మన పంటను తీసుకునే ఆలోచన శాస్త్రత ఉంది, దాన్ని అందిపుచ్చుకొని రైతు ముందుకెళ్ళాలి. తప్ప ముఖ్యంగా రైతు ఏంటంటే చేస్తున్న వ్యవసాయంలో చిత్తశుద్ధితో చేయాలి, అంటే ఎక్కడైతే వ్యవసాయమే వృత్తిగా భావించేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బాగుపడుతుందో ఆ వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్నారు. సో అది రైతులో ఉన్నటువంటి ఆ 3 లక్షణాలు కనుక మనం అలవలుచుకుంటే రైతులుగా ముఖ్యంగా ఖచ్చితంగా బాగుంటాం.
1: సార్, వ్యవసాయ రంగం గురించి, రైతుల గురించి, రైతు సాధికారత గురించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, పరిచయకర్త ఎన్ మణి, అతిథి బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
3: ఆకాశవాణి విజయవాడ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 10:25.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మణిశంకర్ వరప్రసాద్ మూవీ నుంచి మంచి సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. 10:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఎస్, ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. అండ్ క్వశ్చన్ గుర్తుంది కదా, ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు అని అడిగాను. సో ఆన్సర్స్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. అండ్ బ్రేక్ తర్వాత కలుసుకుందాం. స్టే ట్యూన్ టు హరివిల్లు, ఓన్లీ ఆన్ వివిత్ భారతీ ఎఫ్ఎం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
4: సువెల్, మరి నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ పంపించారు. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి, మేడం మాకు ఒక్కొక్క మాట 2 సార్లు వినిపిస్తుంది. అయ్యో సార్, యాక్చువల్ గా ఇక్కడైతే టెక్నికల్ గా అంతా బానే ఉంది, మరి అదేమన్నా ప్రాబ్లం ఏమో, సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ చనబండ గారు, వాసు గారు లైట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి 2024 అంటూ పంపించారు. సంవత్సరం కాదండి నేను అడిగింది, రోజుని. అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు యమ్ నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సరైన సమాధానం. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, శేషాద్రి గారు, అలాగే రాజవరం నుంచి పంపించారు. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాకేష్ ముందాస్ ఫ్రం ముంబై నుంచి, వీరందరూ నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి, ఓ సారీ రాంగ్ మెసేజ్ అండి. హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? ఓకే, నా పేరు జోగానందరావు గారు. ఓకే, హాయ్ జోగానందరావు గారు మంగళగిరి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన ఆన్సర్ అందించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి, అండ్ విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం నుంచి సరైన సమాధానం. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, గన్నవరం శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్ క్లారిటీ ఇచ్చారు. అండ్ రాంగ్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానాన్ని అందించారు. కోనకొండ రమణ్ రావు గారు సరైన ఆన్సర్ అందించారు బెంగళూరు నుంచి. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి, థ్యాంక్ యూ సో మచ్. పత్రి ప్రసాద్ గారు కోట ఉరట్ల అనకాపల్లి జిల్లా నుంచి మనకి పంపించారు. కోట ఉరట్ల అనకాపల్లి జిల్లా. లతా ఫ్రం బుయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ జేఎస్పి అండ్ యాజ్ వెల్ యాజ్, సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ ద కాంప్లిమెంట్. నెట్ కొంచెం స్లోగా ఉంది, నాకు కూడా కొన్ని మెసేజెస్ లేట్ వస్తున్నాయండి, ప్లీజ్ టు డోంట్ మైండ్. రవి గారు ఫ్రం గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ జేఎస్పి, మా అమలాపురంలో నిన్నటి నుంచి వాన పడుతోంది, వాతావరణం చాలా చల్లపడిపోయింది. ఈ సమయంలో వివిధ భారతిలో మీ మాటలు పాటలు వింటుంటే భలేగా ఉంది మామ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేసినందుకు, అండ్ క్లైమేట్ అనుభూతిని నాతో పంచుకున్నందుకు. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, మీరు వస్తేనే కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉంటుంది, విజ్ఞాన భరితంగా. పొన్నూరు మండలం నుంచి చింతలపూడి డి ఆదాం మల్లీశ్వరి గారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. జయస్వి, గుడ్ మార్నింగ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ లిస్నింగ్ టు యూ, థ్యాంక్స్ ఎ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. చెల్లపాండి రామర్ గారు అండ్ మొనిషా మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ వరుణ్. దుర్గా ప్రసాద్ గారు, ఐఎమ్ ఫ్రమ్ నాగార్జున సాగర్ డ్యామ్, రైట్ ఆన్సర్ పంపించారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా.

ఎస్పీ మోహన్ గారు ఎఫ్సీఏ కాలనీ మిర్యాదగూడ గుడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అలాట్. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. సరైన సమాధానం. అండ్ హాయ్ జయస్వి గారు, నమస్కారం. బంగారు తల్లి ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం నుంచి, తుమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి, థ్యాంక్ యూ. రెండో ప్రశ్న అడిగేశారా? అయ్యయ్యో మిస్ అయిపోయానే. సుష్మా వేణుగోపాల్ దత్త గారు, ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని ఏ సంవత్సరం ఏ రోజు నిర్వహించారు అని అడిగాను. సో చూద్దాం, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏ రోజున ఈ క్వాంటమ్ డేని జరుపుకుంటాం. సో శివప్రసాద్ అండ్ శ్రీపణి దేశాయపేట వేటపాలెం నుంచి, శివ గారు శ్రీపణి గారు రాంగ్ ఆన్సర్ అండి. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ సాంగ్స్, థ్యాంక్ యూ. అండ్ సత్య భార్గవి తారిపత్రి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. కడప ఆకాశవాణి అనౌన్సర్స్ కృష్ణ తులసి అపర్ణ గారు సరైన సమాధానాన్ని పంపించారు. జయస్వి సీత సమత అండ్ వినయ్ గారు, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, మీ పేరు పంపించలేదే. సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. మీ షో ఓకే, మీ షో చాలా బాగుంది, ధన్యవాదాలండి. సో ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఏప్రిల్ 14th, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14th ఈ రోజుని జరుపుకుంటారనమాట. సో ఇంకా ఈ ఆన్సర్ పంపించకండి, ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేశారు. కమింగ్ బ్యాక్ టు మై థర్డ్ క్వశ్చన్ ఆఫ్ నవరస భరిత హర్విల్లు, స్మైల్ పథకం ఫుల్ ఫామ్ ఏంటి? స్మైల్ పథకం ఫుల్ ఫామ్ ఏంటి? సో వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద స్కీమ్ స్మైల్? రైట్ ఆన్సర్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి. స్మైల్, SMILE, ఈ పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో మెసేజ్ చేస్తూ ఉండండి. అని ప్రతి మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్.

పది గంటల 42 నిమిషాలైపోయింది. మన క్లాక్ లో టైం మనం ఉన్నాము నవరస భరిత హరివిల్లు విత్ మీ జయస్మితో. స్మైల్ పథకం యొక్క పూర్తి వివరణ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. సోమనాథం జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ సౌజన్య గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్. జయస్వి గారు సూపర్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ. బి రాంబాబు టైలర్ కమల మానస రచన ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. మురళి గారు రైట్ ఆన్సర్. ఓకే మురళి, మురళి గారు హాయ్ జయస్వి అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. ముసపేట్ నుంచి నరేష్ మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇందాకటి క్వశ్చన్ కి పంపించారు రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. అలాగే నెక్స్ట్ శ్రీదేవి శైలజ గారు కడప ఆకాశవాణి అనౌన్సర్స్ సరైన సమాధానాన్ని అందించిన మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ అండ్ సెండింగ్ యువర్ ఆన్సర్స్. రాకేష్ గారు ఫ్రమ్ ముంబై సరైన సమాధానం. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సరైన సమాధానం. గుడ్ మార్నింగ్ జేఎస్వి అండి, నా పేరు జేఎస్పి కాదు. దుర్గాప్రసాద్ గారు ఫ్రమ్ నాగార్జున సాగర్ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. అండ్ ఐఎమ్ ఫుల్లీ ఎంజాయిడ్ అండి, చాలా బాగుంది, స్వీట్ మెమరీస్. అండ్ సో మీ అండ్ మై సిస్టర్ వి బోత్ ఓకే, నో ఇష్యూ సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ లిస్నింగ్ టు మై షో. అట్ ద సేమ్ టైం నాకు మంచి మంచి మెసేజెస్ కూడా పంపించినందుకు అందిదా భావించకండి. సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి మనకు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ గౌరీ గారు తిరుపతి నుంచి సోషల్ మీడియా ఇంటర్ఫేర్స్ ఫర్ లివింగ్ అంటూ పంపించారు. సో కాదు, రాంగ్ ఆన్సర్ గౌరీ గారు. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్. అండ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానం ఇందాకటి ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి. విజయవాడ నుంచి నందు స్వీట్ మెమరీస్. అయ్యో స్మైల్ అంటే మీరు అలా వెళ్ళిపోయారా అండి, ఇది వేరు, ఈ పథకం వేరు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ నందు. అండ్ మొనిషా హీ హాయ్ చెప్పండి, అ వెరీ బిగ్ హాయ్ మొనిషా ఫ్రమ్ చెల్లపాండి రామర్ తమిళనాడు నుంచి. నేను స్మైల్ అంటే స్వీట్ మెమరీస్ ఇన్ లిప్స్ ఎక్స్ప్రెషన్ అని అనుకుంటున్నారు అందరూ. సో స్మైల్ అంటే నవ్వుకి సంబంధించింది కాదండి, ఇదొక పథకం అనమాట. సో దీనికి సంబంధించి అది ఆన్సర్ తెలిస్తే పంపించండి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, ఐల్ కన్సిడర్ దిస్ ఆల్సో. వాసు గారు సన్మడ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. అయ్యో పోయిన వారం పిడుగుపడి అన్యద రెఫ్ఎం ఇదైపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత డెడికేటెడ్ గా రేడియో వింటున్నందుకు అంత మంచి అవుతుంది, హోప్ ఫర్ ద బెస్ట్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పత్రి ప్రసాద్ గారు కోట ఊరట్ల అనకాపల్లి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. మురళీమోహన్ గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ అమలాపురం నుంచి. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. అండ్ హాయ్ అండి జయస్వి గారు, సరైన ఆన్సర్ పంపించానా? కరెక్ట్ గానే పంపించారండి, థ్యాంక్ యూ. అండ్ బుయూర్ నుంచి లతా గారు రైట్ ఆన్సర్. స్మాల్ ఇన్సెషన్ అంటూ కే రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారు. సో దిస్ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, నమస్తే జయస్వి గారు, మీ ప్రశ్నకి సమాధానం అంటూ. వీసీ మోహన్ ఎఫ్సీఐ కాలనీ మిర్యాలగూడ నుంచి సరైన ఆన్సర్ అందించారు. కమింగ్ బ్యాక్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందపూర్ నుంచి రైట్ ఆన్సర్. మా రేడియో ఎందుకో సరిగ్గా రావటం లేదండి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. పొన్నూరు మండలం చింతలపూడి నుంచి బి ఆదాం మల్లీశ్వరి గారు. సో మేబీ ఏమన్నా సిగ్నల్ ఆస్పెక్ట్స్ లో అన్న ప్రాబ్లం ఉందేమో సార్, చూద్దాం. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తూ మనకి సీతా తేజు వినయ్ క్రిష్ ఆన్సర్ చేశారు, థ్యాంక్ యూ లాట్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెస్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ట్రై చేస్తానండి, సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి మేడం, ఇది నా చేతుల్లో లేదు. శ్రీదేవి గారు ఐల్ ట్రై మై బెస్ట్. రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రేడియోలో 2 సార్లు వినిపిస్తోంది, సో ప్రాబ్లం అయితే ఇక్కడ లేదండి. మేబీ ఏదన్నా సిగ్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఇలాగా ఈ రోజు భాష లాగా నేను వినిపిస్తున్నానేమో. ఒకసారి చెప్తే 100 సార్లు వినిపించకపోయినా అట్లీస్ట్ 2 టైమ్స్ వినిపిస్తోంది. సో చెక్ చేద్దాం, ఇది వాన వల్ల వచ్చినటువంటి చిన్నపాటి ప్రాబ్లం అనమాట. శివ శ్రీఫణి దేశాయపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇండియన్ గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇట్స్ రాంగ్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ మనకి రాంగ్ ఆన్సర్ అండి. హర్షిత్ ప్రజ్ఞ మరియు ఆదినారాయణ దావబుచ్చయ్య కాలనీ విజయవాడ నుంచి, నమస్తే జయస్వి గారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబ్లా ముస్తాన్ బాషా, క్వశ్చన్ ప్లీజ్. స్మైల్ యొక్క పథకం, స్మైల్ అనే పథకం ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. సో ఇదండి నా క్వశ్చన్.
రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ తో మనకి కోనకొండల నుంచి పెట్టిన పేరు ఓకే, కానీ మీ పేరేంటి? కోనకొండల రమణరావు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ రమణరావు గారు. అండ్ మాకు అలాగే వినిపిస్తోంది జయస్వి గారు. సో చూద్దామండి, ఐ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ దిస్. టెక్నికల్ గా ఏమైనా గ్లిచ్ ఉండొచ్చు. అండ్ హాయ్ అండి, కాకాని నుంచి పద్మా భవ్య చింటూ జస్ట్ మెసేజ్ చేశాను, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నేనైతే రేడియోలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తోందండి. ఓకే, తప్పకుండా మనం దీన్ని ఏదో సార్ట్అవుట్ చేద్దాం. కొంచెం కుదుట పడింది. ఓకే, ఆన్సర్ పంపించడం కుదరలేదు అంటూ మనకి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మెసేజ్ చేశారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. స్మైలీ పథకం యొక్క పూర్తి ఫుల్ ఫామ్ ఏంటి అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్, ఈ పథకం యొక్క పూర్తి ఫుల్ ఫామ్ అయితే ఇదన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్, ఈ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నిమాపర పాట్ ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? నిమాపర పాట్ ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో నిమాపర పాట్ ఉత్సవ్ 2026 సంవత్సరం ఎక్కడ నిర్వహించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ నాకు పంపించండి. ఆన్సర్ దాని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

మూవీ నుంచి మస్ట్ సాంగ్ అండి. ఈ పాట వాన పడినప్పుడు వినకపోతే అదొక గిలి కదా. మరి ఈ పాటతో అద్భుతమైన మాట కూడా, క్వశ్చన్ కూడా నేను అడిగేశాను. ఏంటి ఆ క్వశ్చన్ కి ఆన్సర్? సో నిమ్మరావ పాట్ ఉత్సవ్ అనమాట ఇది. ఏ రాష్ట్రం నిర్వహించబడుతుంది, ఏ రాష్ట్రంలో ఇది చేస్తారు అని అడిగాను. మరి రైట్ ఆన్సర్స్ ఎంతమంది పంపించారో చూద్దాం. నిమాపర పాట్ ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అండ్ నెక్స్ట్, హాయ్ జయస్వి, ఒక పాట పాడచ్చు కదా మా కోసం? తప్పకుండా పాడతానండి. అండ్ కడప శ్రీదేవి గారు, శైలజ గారు రైట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి వినయ్, సీత, సమత అండ్ ప్రసన్న వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పెట్టారు. సాంగ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. సాంగ్ రిక్వెస్ట్ యాక్సెప్షన్ నా చేతుల్లో లేదు. ఎనివే థ్యాంక్ యూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ. చనుబండి నుంచి వాసు గారు సరైన సమాధానం అందించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అలాగే విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. వీసీ మోహన్ ఎఫ్సీఏ కాలనీ మిర్యాలగూడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. వీటితో పాటుగా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాష సరైన ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి భాస్కర్ గారు, పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అరే రే రే, అందాం అనుకున్నాను కానీ మీరు కేరళ అనేసారు. రాంగ్ ఆన్సర్ ఇయో, రైట్ ఆన్సర్ అనిపియో. సో ఇట్స్ నాట్ ఏ రైట్ ఆన్సర్ అండి, కేరళ మాత్రం కాదు. జల్లా జయరామ్ గారు, జల్లా సరస్వతి గారు పాకాల మండలం నుంచి మనకి కేరళ అంటూ పంపించారు. సో కేరళం ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి, గుడ్ మార్నింగ్ అంటూ కార్తికేయ ఫ్రమ్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జయస్వి గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. శ్రీనివాసరావు గారు గుడివాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. నమస్తే అండి, మీకు కూడా నమస్కారం. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ నవీపేట మండలం నిజామాబాద్ నుంచి సరైన సమాధానం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి శ్రోతల్ని కాంపిటేటివ్ పరీక్షలు సాధించటం ఎలా మీకు భావ్యమా? జ్ఞానం అనేది గ్రామీణ ప్రాంతానికి, పట్టణానికి, వీటికి మాత్రమే పరిమితం కాదండి. ప్రతి అణువు నుంచి మనం నేర్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు తెలుసుకుంటే మనం కూడా ముందుంటాం ప్రపంచంతో పాటు. సో గ్రామాలే పట్టణానికి అసలైన ఆయు పట్టు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈసారి నుంచి చాలా ప్రౌడ్గా చెప్పాలండి. కాంపిటేటివ్ పరీక్షల ప్రశ్నలా ఆ ప్రశ్నలా అనే కన్నా ప్రశ్న ఏదైనా సమాధానం చెప్పే విధంగా మనం కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్లడం మోర్ ఇంపార్టెంట్. సత్తుపాటి రాము గారు, పుష్ప గారు, రాజశ్రీ ఫ్రమ్ ఖమ్మం జయనగర్ కాలనీ నుంచి. అండ్ సిరిగిరి రామ్ ప్రసాద్ మార్కాపురం.

జి రైట్ ఆన్సర్ పంపించారు చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ ఫైనల్లీ కోనకొండల రమణరావు గారు, కవిత జోష్ణవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి, రత ఫ్రమ్ వియూర్ నుంచి, అండ్ పూరి డిస్ట్రిక్ట్ అంటూర్ రవీంద్ర రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. సర్వేపల్లి న్యూఢిల్లీ ఇస్ ద రాంగ్ ఆన్సర్ తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సోమనాథన్ జనార్దన్ రావు గారు, అండ్ మే నెల 17వ తేదీ 2026 రైట్ ఆన్సర్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి, అండ్ జే జయస్వి గారు అంటూ సరైన ఆన్సర్ పంపించారు, వాట్ ఇస్ సూదింగ్ వాయిస్ యూ హ్యావ్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద మెసేజ్. మీ పేర్లు పంపించలేదు, సో ఈసారి మీ పేరు కూడా పంపించండి. దుర్గాప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ నాగార్జున సాగర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, మీ వాయిస్ రిసౌండ్ వస్తుంది, ఇది నా చేతుల్లో లేదండి, సమ్ టెక్నికల్ గ్లిచ్ ఏదో జరుగుతోంది, బట్ ఎనీవేస్ చూద్దాం, లెట్స్ సెట్ అవుట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. శివ శ్రీఫణి ఫ్రమ్ దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట మెహబూబ్ నగర్ నుంచి, ఇవాళ మీ షో చాలా బాగుంది నరేష్ అండ్ మెస్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్, మీరు షో చాలా చక్కగా చేస్తారు, వేగంగా మాట్లాడతారు, అట్ ద సేమ్ టైం స్పష్టంగా చదువుతారు, మీకు అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు జేఎస్పీ బంగారు తల్లి అంటూ. ధన్యవాదాలండి మీకు కూడా. ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా అలనాటి చిత్రాలలో కొన్ని విషయాలు కూడా తెలియచేస్తారా, సో ఉంటే తెలియచేసేదాన్ని బట్ ట్రై చేద్దాం. సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము అంటూ వినయ్ గారు పెట్టారు, సో చూద్దాం మీ మీ యొక్క ఓర్పు సఫలం అవ్వాలని. హర్షిత్ ప్రజ్ఞ మరియు ఆదినారాయణ దావుబుచ్చయ్య కాలనీ నుంచి రైట్ ఆన్సర్, అండ్ లాస్ట్లీ ఎస్బీ రామకృష్ణ గారు కృష్ణవేణి భవానీ నగర్ అనంతపురం నుంచి పంపించారు సరైన సమాధానం. ఎర్రవారిపాలెం రెడ్డివారిపల్లి నుంచి శంకర్ గారు రైట్ ఆన్సర్, అండ్ మరొకరు అభిమానంతో శుభం పూయాద్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెల్, నిమాపర పాట్ ఉత్సవ్ 2026 ఎక్కడ జరిగింది అంటే ఒడిస్సా అనమాట. ఒడిస్సాలో నిమాపర అనేటువంటి గ్రామం నుంచి సాగింది. సో మనం ఎదగాలి, ఏదైనా సాధించాలి అంటే ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు ఎలా నేర్చుకుంటున్నాము అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో 10:58 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. నేను కూడా మీకు చాలా బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది, ఇంకెందుకు ఆలస్యం. ద ప్రోగ్రామ్ ఈజ్ బెస్ట్ అమ్మా జయస్వి గారు అండ్ రవీంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద కాంప్లిమెంట్. డెఫినెట్లీ ఇంకా మంచి క్వశ్చన్స్ తో మేము అందరం కూడా రోజు మిమ్మల్ని ఇలానే క్వశ్చన్ చేస్తూ ఉంటాం, మీరు కూడా ఇలా మాకు సమాధానాలు పంపించాలని ఆశిస్తూ. ఓకే, బయట వెదర్ బాగుంది, వాన్ అయితే అద్దరిపోతోంది. సో మార్నింగ్ నుంచి రెయిన్ సాంగ్స్ వేస్తున్నాం కాబట్టి వాన్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అంత ఇష్టాన్ని ఈ పాట రూపంలో, అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. సో అందరూ సురక్షితంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, వన్స్ అగైన్ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వండర్ఫుల్ డే విత్ మీ యువర్ ఆర్జే జయస్వి. ఈ రోజుకి ఇక సెలవు, కలుసుకుందాం మళ్ళీ తొందరలో మరిన్ని మాటలతో పాటలతో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై. నేను మీ జేఎస్వి సైనింగ్ ఆఫ్. భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा ఈ నెల 27న రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రానున్న గోదావరి పుష్కరాల్లో పర్యాటక శాఖ తరపున చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్రయ విక్రయాలు జరిగేలా, బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా, లబ్దిదారుడు పూర్తి హక్కులు కలిగి ఉండేలా ఈ నెల 30వ తేదీన నగరంలో పేదలకు ఇంటి పట్టాలు అందిస్తామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. నగరంలోని కలెక్టరేట్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ది చెంది డెంగ్యూ మలేరియా వంటి తీవ్ర జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్టంలో భారీ వర్షాల ప్రభావంతో పలు విమానాలను దారిమళ్లించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల పలు విమానాలు రద్దయ్యాయి. రాష్టంలో ప్రయోగాత్మకంగా దుర్గగుడిలో స్వయంచాలక లడ్డూ విక్రయ యంత్రాన్ని వినియోగించడం ప్రశంసనీయమని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. 6 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రాన్ని పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయకులతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ నివేదికలను అనుసరించి తుఫాను దృష్ట్యా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు తెలిపారు. వివిధ భారతి ఫర్నిసర్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: ఆకాశవాణి 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సు.

శుభోదయం, గుడ్ మార్నింగ్, స్వాగతం, సుస్వాగతం వివిధ భారతి శ్రోతలందరికీ కూడా. 11:10 దాటి 24 సెకండ్లు కావస్తోంది మన స్టూడియోస్ లో టైం. ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా ఈ వర్షంలో మంచి ముచ్చట్లు చెప్పేందుకు నేనైతే వచ్చేసాను, మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకి. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది కదా, దానికి తగినట్టుగా అడుగులు వేస్తే కొత్త మార్పు, కొత్త ప్రపంచం, కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఒక్కోసారి ఎవరికి వారు వారిలో ఉన్న ప్రతిభను వాళ్లే గుర్తిస్తారు. ఇంకా మరికొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు వాళ్ల టాలెంట్ చెప్తే గాని వాళ్ళకి తెలియదన్నమాట. ఇంకా ఏదైనా వాళ్ళు కాంపిటీషన్ లో పాల్గొని అందులో గనక విజయం సాధిస్తే అప్పుడు చూడాలి ఆడియన్స్ అప్రిసియేషన్ గాని, ఆ చప్పట్లు మోత గాని, వాటితో పాటు ఒక అవార్డు కూడా వస్తే ఆ ఆనందమే వేరు. మరి ఆ అవార్డు చూస్తే చాలన్నమాట, మనలో టాలెంట్ ఉన్నా లేకపోయినా ఆ అవార్డే చెప్తుంది నీలో ఈ టాలెంట్ ఖచ్చితంగా ఉంది, నువ్వు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకు అని చెప్పి. సో ఆ పురస్కారం చూసినప్పుడల్లా దాని వెనుక కష్టం గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు, కానీ మన టాలెంట్ మాత్రం ఎప్పుడూ గుర్తొస్తుంటుంది. అలాగే మన టాలెంట్ కి ఒక వేదిక పైన ఒక పురస్కారాన్ని మనం అందుకున్న మన ఆనంద జ్ఞాపకాలు, ఆ ఆనంద క్షణాలు కూడా మనల్ని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చెయ్యవు. ఒకవేళ మనకి డిసప్పాయింట్మెంట్ వచ్చినా దాని నుంచి బయటకు తీసుకొస్తాయి అన్నమాట. మరేంటి సినిమా పురస్కారాల గురించి మాట్లాడుకుందాం ఈ రోజు సినిమా కబుర్లో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి FM విత్ యువర్ RJ ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:17 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. మరి శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ వినేశారు కదా, మరి గోదావరి మూవీ నుంచి. మరి గోదావరిలో పడవ ప్రయాణం, పైన వర్షం. నిజంగా ఇప్పుడైతే చాలా బాగుంటుంది కదా, అయితే ఈ వర్షం మరి నార్మల్ వర్షం ఏమీ కాదు కదా, కాబట్టి పడవ ప్రయాణం మాత్రం ఆపాల్సిందే. కానీ పాటలు మన ముచ్చట్లు మాత్రం ఆగనే ఆగవు. సో మరి ఇంకా పురస్కారం, జాతీయ చలన చిత్ర పురస్కారాల గురించి ఈ రోజు సినిమా కబుర్లో మాట్లాడుకుందామన్నా కదా. ప్రతిసారి కూడా జాతీయ ఉత్తమ చలన చిత్ర పురస్కారాలను ఎక్కడ ఇస్తారు, ఏముంది మన రాజధాని న్యూఢిల్లీ నగరంలో, అంతే కదా. మరి ఈసారి ఏంటో తెలుసా, గుజరాత్ లోని ఏక్తా నగర్ కేవాడియా ప్రాంతంలో ఇవ్వడం జరిగిందనమాట. మరి ఈ పురస్కారాలను గౌరవనీయులు భారత రాష్ట్రపతి అందజేస్తారు. అప్పటికే మూవీలో నటించిన యాక్టింగ్ కి ఆడియన్స్ లో మంచి రెప్యుటేషన్ సాధించి ఉంటారు యాక్టర్స్ అంతా కూడా. సో మళ్ళీ గౌరవనీయులు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక నేషనల్ అవార్డుని అందుకోవడం అంటే అది ఇంకా మర్చిపోలేని క్షణం అనమాట. ఇంకా ఆ మెమరబుల్ ఈవెంట్ ని ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలాగా ఫ్యాన్స్ గానీ ఆడియన్స్ గానీ సంబరాలు కూడా. మరి ఈసారి 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ ని 2024 సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో ఏ సినిమాలకి ఏ తారలకు పురస్కారాలు దక్కాయో తెలుసుకుందామా. మరి తెలుసుకునే ముందు ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేసింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి. విండు ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

పదకొండు గంటల 23 నిమిషాలు దాటి 7 సెకండ్లు కావస్తోంది సమయం. గోదావరి గట్టంటూ ఇంకో గోదావరి సాంగ్ అయితే వినేశాం కదా. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి మధుప్రియ ఇంకా రమణ గోగుల పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఎవరికి వచ్చాయి అని చెప్పి మనం మాట్లాడుకుందామన్నా కదా. మరి 2024లో వచ్చిన సినిమాలకి అందించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ 2024లో మొత్తం ఎన్ని సినిమాలకి వచ్చాయి అంతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా ఈ ఫిలిం అవార్డ్స్ లో అందిస్తారనమాట. మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024కి ఎవరికి వచ్చిందంటే కన్నడ ఫిలిం యాక్టర్ అయిన అనంత్ నాగ్ గారికి వచ్చిందనమాట. 1973లో ఆయన తన ఫిలిం కెరియర్ ని ప్రారంభించారు. సో అలా ప్రారంభించి అలా ఇప్పటి వరకు మొత్తం 300 సినిమాలకి పైగా నటించారంట. అందులో 250 సినిమాలు తన మాతృభాష అయిన కన్నడ సినిమాల్లోనే నటించారు అనంత్ నాగ్ గారు. మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకి దక్కింది ఈ 2024 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ కి. ఇంతకీ ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు, అసలు ఆయన పూర్తి పేరు తెలుసా మీకు? ముందు పూర్తి పేరు తెలుసుకునే ముందు ఆయన అసలు ఎవరంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఇంకో పేరుతో కూడా పిలుస్తుంటారనమాట. మరి అసలు పేరు ఏంటంటే ధుండి రాజ్ గోవింద్ ఫాల్కే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటేనే అర్థమైపోతుంది, అంటే మన భారతదేశంలోని సినిమాలు అంటే ఏ భాషలో వచ్చినా సరే అన్నిటికీ కూడా ఒక ఫస్ట్ మూవీ అయితే ఉంటుంది కదా. ఆ ఫస్ట్ మూవీని రూపొందించిన వారు ఈ దాదాసాహెబ్ ఫాల్కే, అదే ధుండి రాజ్ గోవింద్ ఫాల్కే గారు అనమాట. మరి ఆయన డైరెక్టర్, ఇంకా స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్ కూడా. మొత్తం ఈ 3 పాత్రల్లో సినిమాకి సంబంధించిన రోల్స్ అన్ని కూడా ప్లే చేశారు దాదాసాహెబ్ ఫాల్కే గారు. ఈయన తీసిన సినిమానే భారత్ లో మొట్టమొదటి సినిమాగా పేరు పొందింది. ఎప్పుడు తీశారో తెలుసా? 1912లో తీశారనమాట. మరి ఆ సినిమా పేరేంటో తెలుసా? రాజా హరిశ్చంద్ర. అందుకనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలుస్తారు. అండ్ అలాగే ఎవరైతే మూవీస్ లో అట్మోస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా, అందులో దాదాసాహెబ్ ఫాల్కే అనే ఆయన పేరుతో ఒక అవార్డు ని కూడా పెట్టడం జరిగింది. అది యాక్టర్స్ కి ఇస్తూ ఉన్నారు. ఇంకా గోల్డెన్ లోటస్ అవార్డ్స్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ ఫిలిం యాక్టర్ యాక్ట్రెస్ చైల్డ్ ఎవరికి వచ్చిందో తెలుసుకుందాం. మరి వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: సాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

పదకొండు గంటల 32 నిమిషాలు దాటి 34 సెకండ్లు కావస్తోంది. మన స్టూడియోస్ లో సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. నిన్నే వెళ్లాడుతా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ ని ఈసారి ఎక్కడ ఇచ్చారు అంటే ఏక్తా నగర్ కేవాడియాలో ఇచ్చారని చెప్పి అన్నా కదా. మరి మొత్తం ఇందులో ఎన్ని అవార్డ్స్ ఇచ్చారో తెలుసా? 92 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎంతమంది సినీ కళాకారులు అందరూ కూడా కేవాడియాకి విచ్చేసి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. మరి ఇందులో బెస్ట్ ఫీచర్ ఫిలిం సెక్షన్ లో ఆర్టికల్ 370 మూవీ నిలిచి గోల్డెన్ లోటస్ స్వర్ణ కమల్ అనే పురస్కారాన్ని గెలుచుకుంది. సో గోల్డెన్ పీకాక్ అవార్డ్ అనేది ఎక్కువగా మనం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో వింటూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ గోల్డెన్ లోటస్ అనేది ముఖ్యమైన అవార్డ్ అనమాట. సో ఆ ముఖ్యమైన అవార్డ్ ని ఆర్టికల్ 370 అనే మూవీ గెలుచుకుందనమాట. ఆ తర్వాత బెస్ట్ డిబట్ అవార్డ్ డైరెక్టర్ గా రణదీప్ హూడా గెలుచుకున్నారు. ఇంకా డైరెక్షన్ చేసిన ఫిలిం ఏంటంటే స్వాతంత్ర్య వీర్ సావర్కర్. మరి మన స్వాతంత్ర సమరయోధులు ఎంత కష్టపడ్డారో వారి త్యాగ జీవితాల గురించి అందులో ఒకరైన సావర్కర్ గారి గురించి ఈ సినిమాలో చూపించడం జరిగిందనమాట. ఇంకా బెస్ట్ పాపులర్ ఫిలిం గా కల్కి 2898 AD అయితే నిలిచింది. మరి ఈ అవార్డ్ కల్కి 2898 AD డైరెక్టర్ ఎవరో తెలుసా అనుకుంటా, నాగ్ అశ్విన్ గారు అందుకున్నారు. ఇంకా ఇది బెస్ట్ సైన్స్ ఇంకా ఫిక్షన్ ఫిలిం గా నిలిచింది. మామూలుగా ఏంటంటే కల్కి అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది పురాణం. మరి ఇది జరిగిపోయిన పురాణం అయితే కాదు, కల్కి అవతారం అనేది ఫ్యూచర్ లో రాబోయే అవతారం. మరి ఇప్పుడు మనం ప్రెసెంట్ లోనే ఎంత టెక్నాలజీని వాడుతున్నాం, ఇంకా ఫ్యూచర్ లో ఆ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఒకసారి కళ్ళకు కట్టి చూపించాలి అని చెప్పేసి చూపించారనమాట నాగ్ అశ్విన్ గారు. సో ఇంకా ఆమరణ్ సినిమాకి కూడా దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ పెరియస్వామికి బెస్ట్ డైరెక్షన్ ట్రోఫీ అయితే దొరికింది. మరి ఇంకా ఇప్పుడు అమరం మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా సినిమా కబుర్లో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. 11:43 దాటి 40 సెకండ్లు కాబోస్తోంది మన స్టూడియోస్ లో సమయం. మికిజయ్ మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్వేతా పండిట్ పాడిన సాంగ్ అయితే విన్నారు మరో చరిత్ర మూవీ నుంచి. మరి బెస్ట్ డిబట్ డైరెక్టర్, ఇంకా అలాగే బెస్ట్ లోటస్ ఫిలిం, గోల్డెన్ లోటస్ ఫిలిం, ఈ అవార్డ్స్ అన్ని ఏ సినిమాస్ కి వచ్చాయో అయితే తెలుసుకున్నాం కదా. ఇంకా బెస్ట్ యాక్టర్ గా ఎవరు అవార్డు సంపాదించుకున్నారు తెలుసా, మమ్ముట్టి గారు. మరి ఏ సినిమాకి అంటే బ్రహ్మయుగం. మరి ఈ బ్రహ్మయుగం అసలు ఎలా ఉంటుందో తెలుసా, అసలు ఈ కాలంలో మనం హై డెఫినేషన్ హై పిక్సెల్ క్లారిటీ ఉన్న పిక్చర్స్ ని ఎక్కువగా కోరుకుంటూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మన పిక్స్ కూడా అలాగే తీసుకుంటున్నాం. కానీ భ్రమ అనే పదం వింటేనే మనకు అర్థమైపోతుంది ఏంటంటే అది ఒక కళ అని చెప్పి. సో అందుకనే ఆ థీమ్ తో టోటల్ గా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్ లో ఈ సినిమాని అయితే తీశారనమాట దర్శకుడు రాహుల్ సదాశివన్. సో భ్రమయుగం అంటేనే మామూలుగా ఒక రకంగా మనకు అనిపిస్తుంది ఏంటంటే ఇదంతా భ్రమలాగా ఉంటుందని. మరి భ్రమ బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది కదా. మామూలుగా ఏంటంటే కళలు బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా కలర్స్ లో వస్తాయా అని చెప్పేసి చాలా మందికి డౌట్ కదా. ఏ డౌట్ ఉన్నా సరే ఒక రకంగా మైండ్ బ్లాక్ అయిందే మాత్రం ఎవరికైనా కనిపించేది బ్లాక్ అండ్ వైటే. అందుకనే ఈ బ్రహ్మయుగం సినిమాని మొత్తం బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్ లో తీయడం అయితే జరిగిందనమాట. మరి ఈ సినిమాలో మంచి నటనకు మమ్ముట్టి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చేసింది. ఇంకా ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇంకొకరికి కూడా వచ్చింది. ఎవరు అంటే వాళ్ళు కార్తీక్ ఆర్యన్. మరి ఏ సినిమాకి అంటే చందు ఛాంపియన్ లోని నటనకు కార్తీక్ ఆర్యన్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చిందనమాట. ఈ చందు ఛాంపియన్ మూవీ కూడా ఒక రకంగా బయోపిక్. మరి ఎవరి బయోపిక్, ఎవరి చరిత్ర ఆధారంగా వచ్చిందో తెలుసా, భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మురళీకాంత్ పేట్కర్ ఆయన చరిత్ర ఆధారంగా వచ్చింది ఈ చందు ఛాంపియన్ మూవీ. సో ఇందులో ఏంటి అంటే కనుక ముందు అతను బాక్సింగ్, ఆ తర్వాత బాక్సింగ్ లో పెద్ద ఛాంపియన్ అనమాట. అయితే కాలికి కొంచెం గాయం అవడం చేత ఇంకా మరి బాక్సింగ్ ఆడటానికి కుదరదు అని చెప్పి అంటే స్విమ్మింగ్ కి ట్రై చేస్తారు. సో ఇంకా స్విమ్మింగ్ లో ఏంటంటే ఎక్కువగా ముఖ్యంగా అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి ఆ అప్పర్ బాడీతో అయినా సరే ఒక స్పోర్ట్ ని ఆడతాను, అందులో ఎక్సెల్ అవుతాను అని చెప్పేసి తన టాలెంట్ మొత్తాన్ని కూడా చూపిస్తారనమాట. కాబట్టి నువ్వు దీనికి సపోర్ట్ కావు అని చెప్పి అన్నా కాదు నాకు ఇంకోటి దారి ఉంది అని చెప్పేసి చూపిస్తారు తన టాలెంట్ మొత్తాన్ని ఈ మూవీలో. కాబట్టి ఇలాంటి మోటివేషనల్ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. సో మన ఇప్పుడు సినిమా కబుల్లో పెద్ద మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వేసేస్తున్నాను, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

నేను చెప్పిన పాటలో చాలా ఎలాబరేట్ గా చెప్పడం అయితే జరిగింది. మరి ఇంకా బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కి సంబంధించిన సంగతులు అయితే విన్నారు కదా. మరి బెస్ట్ యాక్ట్రెస్ గా ఎవరు ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో అవార్డుని అందుకున్నారు అంటే కనుక యామీ గౌతమ్. సో యామీ గౌతమ్ గారు ఆర్టికల్ 370 మూవీలో నటించిన నటనకు ఆమె బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని అయితే దక్కించుకున్నారనమాట. ఇంకా మన తెలుగు చిత్రమైన 35, ఇది చిన్న కథ కాదు, మూవీలో నటించిన అరుణ్ దేవ్ కి బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ఆనర్ అవార్డు అయితే వచ్చింది. సో ఫస్ట్ లో తనకి చదువు రాదని ఫిక్స్ అయిపోయినా తనకి ఎలాగైనా మంచి మార్కులు రావాలని వాళ్ల అమ్మ చేసే హార్డ్ వర్క్ చూసి తన మైండ్ సెట్ మార్చుకుని మళ్లీ చదువు పైన శ్రద్ధ పెడతాడనమాట. సో మైండ్ సెట్ చేంజింగ్ అనేది ఎంత పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందో అది కూడా చిన్నతనంలో అయితే జీవితం ఇంకా ఎంత బాగుంటుందో దర్శకుడు మనకి ఈ సినిమాలో చూపించడం జరిగింది కదా. ఏదైనా సరే మైండ్ సెట్ అంత బాగుంటే అంత బాగుంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని చెప్తారు కదా. కాబట్టి లోపల బలం గురించి కాదు, ముందు నీ మైండ్ మార్చుకో, ఆ తర్వాత బలం దానంతట అదే వస్తుంది. ఇలాగ ఎన్నో మోటివేషనల్ కోర్స్ మనకి చాలా మంది సక్సెస్ అయిన వారి దగ్గర నుంచి వింటూ ఉంటాం. కాబట్టి సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి, అక్కడికి ఇది కొనాలా లేకపోతే అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అదంతా కాదు, ముందు డిసిప్లిన్డ్ గా ఉండాలి అని చెప్తారనమాట. సో ముందుగా మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. సో డిసిప్లిన్ అంటే అందే కదా, ఈ పని చేయాలి ఈ టైంలో అంటే ఈ పనే చేయాలి, ఇంకా వేరే దాని గురించి ఆలోచించకూడదు, అదే డిసిప్లిన్. సో ఆ డిసిప్లిన్ ని మెయింటైన్ చేస్తూ మైండ్ సెట్ ని ఏంది కావాలో దాని గురించి ఆలోచిస్తూ ఆ పనే చేస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ అలాగే మనకి కావాల్సిన లక్ష్యం ని సాధించగలుగుతాం. అండ్ అలాగే వేరేది ఆలోచించకుండా ఉండడం వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఏమి రావు. 35 మూవీలో అరుణ్ దేవ్ గురించి ఇంకా మూవీ యొక్క థీమ్ గురించి మాట్లాడుకున్న తర్వాత మూవీలోంచి పాట వినకపోతే ఎలాగా. సో 35 మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: అబ్బబ్బా ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నూతనంగా పోలీస్ శాఖలోకి ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకిత భావంతో విధి నిర్వహణ చేసి ప్రజల మన్ననలు పొందాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. ఒంగోలులోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ ఉమెన్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఈ రోజు నిర్వహించారు. ఈ పరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎన్బీ శాఖ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర ఆర్ఎన్బీ రహదారులు దెబ్బతిన్నాయని, 37 ప్రాంతాల్లో పునరుద్దరణ పనులు చేపట్టామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలు కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ప్రధాన రహదారులు, చిన్న చిన్న రహదారులపై నేలకొరిగిన చెట్లను తొలగించడంతో పాటు నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉన్న రహదారుల వద్ద దారి మళ్లింపు చర్యలు చేపట్టింది. క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం రాష్టంలో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ శాప్ నిర్ణయించింది. విజయవాడలోని శాప్ కార్యాలయంలో చైర్మన్ రవినాయుడు అధ్యక్షతన 90వ బోర్డు సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా

సంఘాల పనితీరు, కోచ్లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భారత ఉషు క్రీడాకారిణి రోషిబినా దేవి ఆసియా క్రీడల్లో మరోసారి సత్తా చాటింది. చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న రోషిబినా దేవి రజతంతో మెరిసింది. జపాన్లోని ఐచి నాగోయియా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 60 కిలోల శాండా విభాగంలో ఆమె రజత పథకం సాధించింది. వివిధ భారతీయ ఫెమినిస్ట్ లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: Shakti FM 101.3.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

12:08 దాటి 23 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్న మీకు తెలుసాలు. నీ దగ్గర 4 కొబ్బరికాయలున్నాయి, నా దగ్గర కేజీ బియ్యం ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే, ఏం లేదు, ఎక్స్చేంజ్ చేసుకుందామా? సో మరి నీ దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి, నా దగ్గర వెజిటబుల్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ చేసుకుందామా? ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అని చెప్పి అంటారేమో. వర్షం పట్టడం వల్ల ఏమైనా అయిందా? ఏమీ అవ్వలేదు. ఇప్పుడు నా దగ్గర ఈ వస్తువు ఉంది, నీ దగ్గర ఆ వస్తువు ఉంది కదా, సో ఎక్స్చేంజ్ చేసుకుందామా అని చెప్పి అన్న కదా. ఈ ఎక్స్చేంజ్ చేసుకుందామా అని అంటేనే మనకి ఇక్కడ అర్థమైపోవాలి ఏంటంటే వస్తు మార్పిడి విధానం. మరి పాతకాలం, ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే అసలు డేటెడ్ బ్యాక్ టు సెంచురీస్, కొన్ని వందల సంవత్సరాలు, చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ వస్తు మార్పిడి విధానమే ఉండేది. దీన్నే ఇంగ్లీష్ లో బార్టర్ సిస్టమ్ అని పిలిచేవారన్నమాట. ఆ తర్వాత ధనం విలువ తెలిసిన తర్వాత, వాల్యూ క్యాలిక్యులేషన్ పెరిగిన తర్వాత, ఈ వస్తువు ఎంతో విలువైంది, ఇంకా దీన్ని సమంగా తూచేందుకు ఏ వస్తువు కూడా పనికిరాదు అన్న ఇటువంటి మాటలు మనిషి తెలివి పెరిగిన తర్వాత వచ్చాయి బంగారు నాణేలు. సో అప్పట్లో ఎక్కువగా వీటినే యూజ్ చేస్తూ ఉండేవారు కదా ధనం కింద. ఆ తర్వాత ఇంకా వాల్యుబుల్ మెటల్స్ ని కూడా నాణాలుగా వాడడం చరిత్రలో మనం చదివాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. సో బంగారంతో పాటు ఇంకా ఏ లోహపు నాణాలను వాడారో తెలుసా? మరి మీకు తెలుసా, మరి నేనైతే చెప్పేస్తాను ఈ సాంగ్ తర్వాత. ఆగడ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

సూర సంతోష్ మానసి పడిన సాంగ్ అయితే విన్నారు. తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఆగడు మూవీ నుంచి. 12:16 కావస్తోంది మన స్టూడియోస్ లో సమయం. మనమున్నాం మీకు తెలుసాలో. మరి బంగారంతో పాటు ఇంకా ఏ లోహపు నాణాలను ముఖ్యంగా కరెన్సీ ప్లేస్ లో వాడారో మీకు తెలుసా అని చెప్పి అడిగా కదా. మనందరికీ తెలిసిన విషయమే, ముఖ్యమైన వాల్యుబుల్ మెటల్స్ మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో చరిత్రలో కూడా ఆ వాల్యుబుల్ ఐటమ్స్ తోనే కరెన్సీ లాగా వాడుకునేవారనమాట. ముఖ్యంగా బంగారం తర్వాత ఎవరికైనా గుర్తుకొచ్చేది వెండి, ఆ తర్వాత రాగి, కంచు. ఇలాగా ఈ వాల్యుబుల్ మెటల్స్ తో తయారు చేసిన కాయిన్స్ నే అప్పుడు కరెన్సీగా వాడుకునేవారనమాట. ఇందులో నాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్లాటినం కూడా చాలా మంది ఇప్పుడు చాలా వాల్యుబుల్ మెటీరియల్ గానే చూస్తున్నారు కదా, మరి ఆ ప్లాటినంతో కూడా కాయిన్స్ ఉన్నాయా లేదా మరి చరిత్రలో అయితే కనిపించలేదు. సో ప్లాటినం అనేది చరిత్రలోని రాజులకి కనిపించలేదు అనుకుంటా. అందుకనే అక్కడక్కడ ఎక్కడో కొన్ని రాజ్యాల్లో కనిపిస్తాయి, కానీ మనకి అక్కడ మనం ఎక్కడైతే ఎక్కువ చరిత్ర మనకి సంబంధించిన మన దేశానికి సంబంధించిన చదువుతామో అక్కడ ప్లాటినం కి సంబంధించిన మెటల్ అయితే మరి నాకైతే తగలేదు. సో ఇంకా ఇప్పుడైతే మనం కాయిన్స్ ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ లో కూడా మనం చూస్తున్నాం కరెన్సీ నోట్స్ కానీ, తర్వాత ప్లాస్టిక్ నోట్స్ వస్తాయని చెప్పేసి అందరూ మాట్లాడుకున్న దాన్ని కంటే ఇంకా ఏమంటారంటే అంతకు మించి ఇప్పుడు మనం డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెట్టి జస్ట్ మర్చెంట్ యొక్క అకౌంట్ సరైందా కాదా అని చెక్ చేసి అంకెలతో ట్రాన్సాక్షన్స్ ని సెకండ్స్ లోనే కంప్లీట్ చేసేస్తున్నాం. అదేనండి మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్, భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. అయితే వీటిపైన ఛార్జెస్ ఇంట్రడ్యూస్ అవడంతో అన్ని ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జెస్ ఇంట్రడ్యూస్ చేశారా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేసుకుంటున్నారు, ఇంకా వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారనమాట. మరి ఇంతకీ ఏది నిజం, అసలు ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఇందులో ఉన్నాయి, వేటిపైనే మాత్రమే ఛార్జెస్ ఉంటాయో మరి మీకు తెలుసా? మనైతే తెలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. వింటూ ఆనందిస్తుండండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. 12:23 దాటి 38 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో మొత్తం ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి, వేటి పైన ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయో మాట్లాడతానన్న కదా. ఏంటంటే ముందుగా తెలుసుకోవాల్సింది పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్. సో మనం ఎవరైనా సరే మనకి ఇష్టమైన వాళ్ళకి, మనకి తెలిసిన వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటాం కదా, సో అది పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇవి చెప్పాలంటే పూర్తిగా ఉచితం, దీనిపైన ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అలాగే ఏదైనా ఒక రూపే డెబిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారైతే కనుక ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వాటిపైన ఎంత జరిపినా అవి కూడా పూర్తిగా ఉచితమే. ఇంకా మూడవది ఏంటంటే పర్సన్ టు పర్సన్ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్. ఏంటి పర్సన్ మర్చెంట్ అంటే, పర్సన్ ఉంది మర్చెంట్ ఉంది. ఎస్, ఏంటంటే మనం ఏదైనా పని మీద రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట, కొన్ని వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు, లేకపోతే వాళ్ళు తయారు చేసిన చిన్న చిన్న కళాకృతులు అమ్మేవాళ్ళు. సో ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ట్రాన్సాక్షన్స్ జరిపినా కూడా అవి కూడా పూర్తిగా ఉచితమే. అయితే వాళ్ళకి ఎప్పుడైతే 1 లాక్ దాటుతుందో ఆ 1 లాక్ దాటిన తర్వాత నుంచి 0.4% అనేది ఒక ఛార్జ్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. సో అప్పటి వరకు అంతా కూడా పూర్తిగా ఉచితమే. ఇంకొక ట్రాన్సాక్షన్ ఏంటంటే పర్సన్ టు మర్చెంట్. సో మనం ఏదైనా షాప్ కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, సో ఆ షాప్ లో పర్చేస్ చేసిన వాటిపైన కూడా అంతా కూడా ఫ్రీ అన్నమాట, ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అయితే ఆ ట్రాన్సాక్షన్ విలువ 2000 కనుక దాటితే అప్పుడు 0.4% మాత్రమే MDR అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంకా ఆ షాప్స్ అనేవి ఏంటంటే మనకు కావాల్సిన రోజువారీ సరుకుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు కూడా అన్ని కూడా ఒక షాప్ కిందకి వస్తాయి కదా, సో అప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ లో 75,000 ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ చేసినా అక్కడ ఒక క్యాప్ అనేది నిర్ణయించారు.

అన్నమాట. సో ఇంతకి ఏమిటా క్యాబ్ అంటే 300 రూపీస్ వరకు మాత్రమే అక్కడ ఛార్జ్ అనేది పడుతుంది. సో 75,000 కి 0.4% అంటే 300 కదా, ఇంకా ఆ 75,000 అయినా 75,000 కంటే ఇంకా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఏమి చేసినా కూడా కేవలం 300 రూపీస్ మాత్రమే MDR అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ పేమెంట్స్ ఏదైనా సరే, గవర్నమెంట్ బిల్ మన పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఇంకా రిజర్వేషన్ టికెట్ ఛార్జెస్ ఇవన్నీ చేస్తున్నా వీటికి కూడా 2,000 వరకు అంతా ఫ్రీగానే. సో ఎటువంటి ఛార్జెస్ అప్లికబుల్ కావు. సో ఇంకా 2,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే గనక అప్పుడు 5 రూపీస్ మాత్రమే అప్లికబుల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి MDR అని చెప్పి అన్నా కదా, మరి ఈ MDR ఏంటి, ఇంకా 0.4% అనేది ఎందుకు అంటే మరి దానికి కూడా ఒక గొప్ప రీజన్ అయితే ఉందన్నమాట. మరి ఇంతకి ఏమిటా గొప్ప రీజన్, మరి ఇంకా తర్వాత క్యాప్ 300 రూపీస్ మాత్రమే అని చెప్పే కదా, వాటి సంగతులు కూడా తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత.

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 12:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా

0: మరి ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల సాందా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్ధరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్టపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేల్కొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు.
1: యువల కోసం సబ్సె పెద్ద స్థాపన ఆత్మనిర్భర్ శాంతిపూర్వం ఓర్ జిమేదార్ మరణ హంసో ఫిజిబిల్ అంటే ఏసీ యువ ప్యార్ కల్పితంగా జో జ్ఞాన్ టెక్నిక్ ఆర్ కోసల్ సేవ్ శాంతి ఆత్మవిశ్వాస్ ఆహ్వాన్ ఫాసన్ సకారాత్మక స్వచ్ఛ సంవేదనశీలతా నైతిక మూల్య సేవ పరిపూర్ణం.
0: సే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మ, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే. హమారే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయ్, లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా. హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత హోంగే, కితనే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే, లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సెన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యలు పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనెస్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్ లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిషా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్ కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్ కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్దిదారులకు అందిస్తారు. టాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ టాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ టాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్దంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో, కీవ్లతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించిన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించిన పట్ల సమిష్టి కృషికి, పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య 12:44 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం.

సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్ లో రంజిత్ పడిన సాంగ్ అయితే విన్నారు భువన్ చంద్ర లిరిక్స్ లో జేమ్స్ బాండ్ మూవీ నుంచి. మరి మనమున్న మీకు తెలుసాలు. మరి ఈ ఎండిఆర్ అనేది అప్లికబుల్ అవుతుంది, అది కూడా అన్నింటికీ కాదు, ఇంత వాల్యూ తర్వాత అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇంతకీ ఈ ఎండిఆర్ అంటే ఏంటి? సో ఏం లేదు, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అన్నమాట. మరి దేనికి ఈ ఎండిఆర్ ని ఇంట్రడ్యూస్ చేశారంటే టు ఎంకరేజ్ డిజిటల్ పేమెంట్.

ఇంటర్ఫేస్. నిజంగా ఆలోచించండి, మనం ఇప్పుడైతే గనక ఎవరితో అయినా చాట్ చేయాలి అంటే ఇలాగా వెంటనే చాట్ చేయగానే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఆన్లైన్ లో ఉంటే కనుక దానికి వెంటనే రిప్లై ఇస్తారు కదా. మరి ఆ విధంగానే మనం మన అకౌంట్ లోని డబ్బుల్ని వేరే వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. అలా విత్ ఇన్ సెకండ్స్ లోనే వాళ్ళ అకౌంట్ లోకి వచ్చిందని చెప్పేసి వాళ్ళకి కూడా కనబడుతుంది. మరి నిజంగా చెప్పాలి అంటే ఎంత ఒక టెక్నాలజీని మనం వాడుతున్నామో అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఈ టెక్నాలజీలో ఇలాగా అంకెల్ ని మనం ఏదైతే టైప్ చేస్తున్నామో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కదా, అలా అన్నింట్లో కామనా కాదు కదా. సో దానికి కూడా ఒక అథారిటేటివ్ ఉంటుంది, ఎందుకంటే డబ్బులకి సంబంధించింది కదా. మరి ఇంకా ఆ రెగ్యులేటరీ ఇంకా తర్వాత అథారిటేటివ్ సంస్థలు అనేవి వెనకాల చాలానే ఉంటాయన్నమాట. సో వీటిని ఇంకా మనం ప్రోత్సహించేందుకు, అలాగే యూపీఐని దేశంలోని ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రస్తుతం వాడుతున్నారన్నమాట, ఇంకా దాన్ని ప్రోత్సహించేందుకు. అలాగే ఇప్పుడైతే ఎక్కువగా చూస్తే గనక ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి. అలాగని చూస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా అంటే ఇంకా ఫీచర్ ఫోన్స్ వాడే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో ఈ ఫీచర్ ఫోన్స్ వాడే వాళ్ళకి వాళ్ళు కూడా ఏదైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే కొంత వెసులుబాటును కల్పించేందుకు ఈ MDR ని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా అసలు పెద్ద విషయం ఏంటో తెలుసా, ప్రపంచం మొత్తం మీద డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో మన భీమ్ యూపీఐ అనేది 49%, ఇంకెంతుంది 1% కదా. అంటే చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో సుమారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా 50% మన యూపీఐ అనేది నిలిచింది. సో ఆ యూపీఐ అనేది మన దేశంలోని ఎంతమంది ఉన్నారో వాడేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ 50% కిందకే వస్తారనమాట. ఇంకా అలాగే మన భీమ్ యూపీఐని మన దేశంతో పాటు ఇంకా గల్ఫ్లోని చాలా కంట్రీస్ కూడా అక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు, వాళ్ళు కూడా వాడుతున్నారనమాట. అలాగే ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ లోనూ ఇంట్రొడ్యూస్ చేశారు, అక్కడ కూడా ఉపయోగిస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే కనుక ఇది వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎవరి దగ్గర డెబిట్ కార్డు ఉందో క్రెడిట్ కార్డు ఉందో అక్కడ ట్రాన్సాక్షన్ విలువ కొట్టి దానికి ఓటీపీ ఇలాగా మనకి సంబంధించిన పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది జరిగేదన్నమాట. సో ఇప్పుడైతే ఎవరి స్మార్ట్ ఫోన్ అయినా సరే దానికి ఒక యూపీఐ అనేది ఉంటే గన ఖచ్చితంగా ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ టెక్నాలజీలో ఇది ఒక కొత్త విప్లవం అని చెప్పొచ్చు. ఇంకా ఆ విప్లవంలో మన దేశమే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 50% అనేది పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆ అభివృద్ధిని కొనసాగించేందుకు అండ్ అలాగే భీమ్ యూపీఐలో ఫారెన్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా వచ్చేందుకు ఈ యూపీఐని మనం ఇంకా చెప్పాలంటే ఒక అథారిటేటివ్ అని చెప్పి అన్నా కదా, దాన్ని ఇంకా సెక్యూర్ గా వాడుకునేందుకు దీన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ముందుగానే చెప్పా కదా ఈ ఛార్జెస్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్లికబుల్ అయితే కాదు, ఒక వాల్యూ దాటిన తర్వాత మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో పర్సన్ టు పర్సన్ ఎవరైతే చేసుకోవాలి ట్రాన్సాక్షన్స్ అనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే మాత్రం పూర్తిగా ఉచితమే, ఇంకా మర్చెంట్ కి కూడా పూర్తిగా ఉచితమే 2000 వరకు. ఇంకా ఆ 2000 దాటిన తర్వాత ఇంకా ఎవరైతే వాళ్ళ కళాకృతులు ఇంకా వాళ్ళ ఫామ్ ప్రొడ్యూస్ ని అమ్ముకుంటూ ఉంటారో వాళ్ళకి 1 lakh దాటిన తర్వాత మాత్రమే ఈ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. అంతేగాని ఏదైనా చిన్న 10 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా లేకపోతే 1000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా కూడా పడిపోతాయా ఛార్జెస్ అంటే ఏమీ లేవు. సో అర్థమైంది కదా. మరి మరిన్ని సంగతులు అయితే తెలుసుకుందాం. మీకు తెలుసాలో వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి FM విత్ యువర్ RJ ఆదిత్య. ఇప్పుడైతే కేరింత మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది.

12 గంటల 54 నిమిషాలు దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. కేరింత మూవీ నుంచి కార్తీక్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనమున్నాం మీకు తెలుసాలో. ఇప్పుడైతే ఏషియన్ గేమ్స్ కి సంబంధించిన న్యూస్ అయితే బాగా వినిపిస్తూ ఉంది. మరి ఇంతకీ ఈ ఏషియన్ గేమ్స్ పుట్టుక ఎక్కడి నుంచి మొదలైందో మీకు తెలుసా? ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మనిషి ఉన్నతంగా ఉండడమే కాదు, ఉన్నతంగా చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోతారన్నమాట, ఇటు సమాజంలోనూ ఇంకా అటు బుక్స్ లోను. సో మరి ఏషియన్ గేమ్స్ అసలు ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, దానికి సంబంధించిన చరిత్ర ఏంటో అన్నా కదా. మరి ఇక్కడిగా ఏంటి ఈ ఆలోచనలు ఏషియన్ గేమ్స్ చెప్తా, అక్కడికే వస్తున్నా. ఏషియన్ గేమ్స్ ని అసలు ఎవరు ప్రారంభించారు తెలుసా, ఎవరి ఆలోచన తెలుసా? మామూలుగా మనందరికీ అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఏషియన్ గేమ్స్, సో ఏషియన్ లో ఎక్కువగా పెద్ద దేశమైన చైనా అని అనుకుంటున్నారా? కాదు. సో ఇంకా జపాన్ కాదు. సో ఇప్పుడు ఎక్కువగా కొరియా గురించి ఆలోచిస్తూ ఉంటే కొరియా కూడా కాదు. మరి ఏ దేశం వారు ముఖ్యంగా ఈ ఏషియన్ గేమ్స్ ని ప్రారంభించారు తెలుసా? మన భారతీయులే. ఆ భారతీయుల్లో కూడా చాలా ఫస్ట్ ప్రప్రథమ వ్యక్తి ఎవరు అంటే గురుదత్ సోంధి. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఏషియన్ గేమ్స్? అతని ఆలోచన అంటే 1948లో లండన్ ఒలింపిక్స్ లో ఆయనకు ఈ ఆలోచన వచ్చిందనమాట. మన ఏషియన్ కాంటినెంట్ లోని దేశాలన్నీ కూడా కలిసి ఒక చోట ఆడితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అలాగా ఒలింపిక్స్ లో అయితే ప్రపంచ దేశాలన్నీ ఆడుతున్నాయి, అలాగే అవి 4 సంవత్సరాలకు ఒకసారి పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. అలాగే అందులో కనుక ఆడాలి అంటే ముందు కొంత ఏంటంటే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఒలింపిక్స్ లోకి అడుగు పెట్టేందుకు ఒక అర్హత అయితే వస్తుందన్నమాట. సో ఇవన్నీ చూసి ఇలా కాకుండా మన దేశాలన్నీ కూడా ఆడాలి, మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఆడుకోవాలని చెప్పేసి ఆయన గురుదత్ సోని గారికి ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట. సో ఆలోచన వస్తేనే సరిపోతుందా, దాన్ని అమల్లో కూడా పెట్టాలి కదా. అందుకు ఆయన ఏం చేశారంటే మొత్తం ఏషియన్ కాంటినెంట్ లోని ఉన్న దేశాలన్నింటితో కూడా చర్చలు జరిపారనమాట. అలా చర్చలు జరిపిన తర్వాత చివరికి 1951లో మార్చ్ 4వ తేదీన భారత్లోనే మొట్టమొదటి ఏషియన్ గేమ్స్ ని నిర్వహించే స్థాయికి ఆయన ఎదిగారు. సో కేవలం ఆలోచన అయితే సరిపోదు, ఆచరణ కూడా కావాలి అన్న కదా. మరి ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు, ప్రతి ఒక్క దేశంతో కూడా మాట్లాడాలన్నమాట. మాట్లాడిన తర్వాత మనందరికీ కలిపి ఒక ఆర్గనైజేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి అలా ఏషియన్ గేమ్స్ మొత్తం ఏషియన్ కాంటినెంట్ లో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు కూడా ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. సో 1951 అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు, మన దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 4 సంవత్సరాలే అయినా ఏషియాలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలని ఒప్పించి ఒక దారికి రప్పించి ఇంకా నేడు అన్ని ఏషియన్ దేశాలు కూడా పార్టిసిపేట్ చేయగలిగేలాగా ఇంకా ప్రతి సంవత్సరం ఆడుకునేలాగా ఇలా ఏషియన్ గేమ్స్ ని అయితే భారతదేశంలోని ఒక వ్యక్తి భారతీయుడు రూపొందించిన ఘనత మన భారతీయులకే దక్కుతుంది.

సో అంటూ ఉంటారు ఏంటంటే గనక ఆలోచన చాలా మంచిదై ఉండాలి అని. సో ఆలోచన మంచిది అయి ఉంటే సరిపోతుంది, దానికి ఇంకా మనం ఏం చేయాలి అనే ఆలోచన కొంచెం పెంచుకుంటూ దానికి తగ్గట్టుగా రిసోర్సెస్ అనేవి ఎక్కడ ఉంటాయనేవి దాని గురించి వెతుక్కుంటూ ఉంటే గనక ప్రకృతి కూడా నీకు సహాయం చేస్తుంది అని చెప్పి మోటివేషనల్ కోర్స్ లో మనకి వివేకానంద గారు కానీ, స్వామి తర్వాత ఇంకా అబ్దుల్ కలాం గారు కానీ ఇలా ఎంతో మంది చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి అనే ఆలోచన ఒకటే చాలు, ఇంకా మనలో ఏం లేదు అనే ఆలోచన మాత్రం అసలు రానికూడదు. ఒకవేళ మనలో డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఆ డిఫెక్ట్స్ ని ఇంకా ఎలాగా మెరుగుపరుచుకోవాలని ఆలోచించుకోవాలి తప్ప ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి వాటిని స్ట్రెస్ చేసుకోకూడదని ఇక్కడ అర్థం అనమాట. కాబట్టి గేమ్స్ లో ముఖ్యంగా ఎక్కువగా ఈ స్పోర్ట్స్ పర్సన్ కి చాలా మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళిచ్చే మోటివేషన్ నే ఎక్కువగా తీసుకుంటుంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనకి గేమ్ లో సక్సెస్ అనేది ఇన్స్టెంట్ గా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఏదైనా కావాలంటే ఇన్స్టెంట్ గా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ ఇన్స్టెంట్ గా కనబడితే అదొక ఆనందం, అది గేమ్స్ లో కనబడుతుంది కదా. సో అందుకనే గేమ్స్ ఆడుతూ ఉండాలి, అక్కడి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉండాలి అని కూడా చెప్తుంటారు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ సాధించిన ఘనతల్నే ఎక్కువగా అందరూ సక్సెస్ రేట్స్ కింద తీసుకుని వాళ్ళని ఒక రోల్ మోడల్స్ లాగా చూస్తూ ఉంటారనమాట. అందుకనే మనలో ఏదైనా టాలెంట్ ఉంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఒకవేళ డిఫెక్ట్ గురించి ఆలోచించినా దాన్ని ఎలా మెరుగుపరచుకోవాలని ఆలోచించాలి. మెరుగుపరచుకోలేకపోతే పక్కన పెట్టేసి స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది కదా, ఆ స్ట్రెంగ్త్ నే పెంపొందించుకుంటూ ఉండాలి అదనమాట సంగతి. ఇంకా సమయం చూస్తే 1 గంటకు వస్తుంది న్యూస్ హెడ్లైన్స్, తర్వాత మన సంగతులు అయితే మాట్లాడుకుందాం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. నేడు రేపు వర్షాలు కురవనున్నాయనే అంచనా ఉన్న నేపథ్యంలో వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నందిగామ నియోజకవర్గ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. నందిగామ పట్టణం కాకాని నగర్లోని తన కార్యాలయంలో ఆమె ఒక ప్రకటనలో మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. బాపట్ల మండలంలో విద్యుత్ వైరు తగిలి తల్లి కుమారుడు మృతి చెందిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే నర్సీపట్నం నాతవరంలో విద్యుత్ ఘాతంతో 2 మహిళల మృతిపై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వాయుగుండం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వాగులోకి వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని చెరువులకు మళ్లిస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ వెంకటేష్ తెలిపారు. ఈ వరద నీటితో ఎటువంటి ఇబ్బంది లేదని గంటగంటకి పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏటా సెప్టెంబర్లో జరిగే ప్రతిష్టాత్మక వైశాఖి నృత్యోత్సవ్ 2026 అఖిల భారత జాతీయ నృత్యోత్సవం ఈ నెల 26-27 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజు సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఈ ఉత్సవ నృత్య ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. జిల్లా స్థాయిలో భీమవరం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0881629918 విద్యుత్ సమస్యల కోసం ఏపీఈడీసీఎల్ కంట్రోల్ రూమ్ 9490

610152 వైద్య అత్యవసర సేవల కోసం 944-03-3335కు సంప్రదించాలని సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 1:08 కావస్తోంది సమయం. స్వాతంత్ర సంగ్రామం, దాని గురించి ఇంకా ఎన్ని విషయాలు చెప్పుకున్నా మనకి తరగని విషయాలు వస్తూనే ఉంటాయి. సో ఎదురు వెళ్లి నిలదీసి పోరాడిన వారు మనందరికీ తెలుసు. ధైర్యంగా అలా బ్రిటిష్ వారికి ఎదురెళ్లి పోరాడిన వారిని బ్రిటిష్ వాళ్లు ఎంతో మందిని అరెస్ట్ చేసిన సంగతులు మనకి తెలుసు. ఇంకా అలాగే వాళ్ళని అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఎన్నో శిక్షలకు గురి చేసేవారు. అలా గురి చేసిన సంగతులు మనకి అండమాన్ దీవుల్లోని సెల్యులాయిడ్ జైలు చూస్తే తెలుస్తుంది. ఇంకొంతమంది ఏంటంటే స్వాతంత్ర సమరయోధులు స్పైగా ఎంతో గ్రౌండ్ వర్క్ చేసిన వారు కూడా ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారి డెవిల్ మూవీ చూసుంటారు కదా, ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ అని దాని టైటిల్ అనమాట. సో అలాగా భారత స్వాతంత్రానికి గ్రౌండ్ వర్క్ చేసిన వారు కూడా ఎంతో మంది, అందులో భికాజీ కామా గారు ఒకరు. మరి ఈరోజు భికాజీ కామా గారి జన్మదినం. మరి ఆమె జన్మదినం సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఆమె పాత్ర ఏంటో ఈ రోజు ధీరాలో తెలుసుకుందాం. వింటూ ఆనందిస్తుండండి, స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1 గంట 12 నిమిషాలు దాటి 37 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ FM 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ RJ ఆదిత్య. మనం ఉన్నాం ధీరాలో.

ఈ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ రోజు భికాజీ కామాగారి జన్మదినం. మరి జన్మదినం సందర్భంగా భికాజీ కామాగారు స్వాతంత్ర సంగ్రామంలో ఆమె వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి భికాజీ కామాగారు 24 సెప్టెంబర్ 1861 1861వ సంవత్సరంలో నౌసరాయ్ ముంబైలో జన్మించారన్నమాట. మరి ముంబైలో ఆమె తండ్రి సౌరభ్జీ లాయర్గా ఇటు వ్యాపారవేత్తగా పనిచేసేవారు. ఉన్నత కుటుంబంలో జన్మించగా విద్యతో పాటు చిన్నప్పటి నుంచే తను స్పోర్ట్స్ లో కూడా ఎంతో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారన్నమాట. అలాగా ఆమె క్రికెట్ లో ఎంతో నేర్పరితనం టాలెంట్ ని చూపించేవారు. సో ఈ చదువు తర్వాత స్పోర్ట్స్ వీటితో పాటు కొన్ని ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్ లో కూడా భికాజీ కామాగారు పాల్గొనేవారన్నమాట. ఎక్కువగా చెప్పాలంటే సేవా కార్యక్రమాలు. మరి ఈ సేవా కార్యక్రమాల్లోనే ఆమె తన జీవితాన్ని ఉన్నత కుటుంబం దగ్గర నుంచి దేశ స్వాతంత్ర్యం కోసం ఏ పరిస్థితిలోనైనా ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఏంటంటే 1896లో ముంబైలో ఒకసారి ప్లేగు వ్యాధి వ్యాపించింది. సో ఆ ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఎవరైతే ఆ ప్లేగు వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆమె ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సేవలు అందించారన్నమాట. అలా సేవలు అందిస్తూ భికాజీ కామాగారి గారికి కూడా ప్లేగు వ్యాధి సోకింది. సో అలా సోకిన తర్వాత ఆమె కొన్నాళ్లు దాంతో పాటు పోరాడారు. ఇంకా మంచి ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లి ఇంకా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కోలుకోవడం జరిగిందనమాట. సో చికిత్సకై లండన్ వెళ్లిన భికాజీ కామాగారు లండన్ ఎంత బాగుంది, ఇంకా మరి లండన్ నుంచి వచ్చి భారతదేశాన్ని పరిపాలించే వారు ఏం చేస్తున్నారు అని అక్కడ ఆలోచించడం మొదలు పెట్టారు. అసలు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రావడానికి కారణమేంటి, ఒకవేళ వచ్చిన పాలన ఎలా ఉంది, ఎందుకని భారతదేశంలో ఇటువంటి ఫెమెన్స్ కానీ ఇలాగా అవుట్ బ్రేక్ డిసీజెస్ కానీ వస్తున్నాయని ఆలోచించి దాని గురించి ఇంకా రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారన్నమాట. వాటి గురించి ఆలోచిస్తూ 1905లో ఇండియా హౌస్ స్థాపించిన శ్యామ్జీ కృష్ణ వర్మ గారితో పరిచయం మొదలైంది. మరి శ్యామ్జీ కృష్ణ వర్మ గారు ఇక్కడ భారతదేశానికి సంబంధించి లండన్ లో వ్యాప్తి చేస్తూ ఉండేవారన్నమాట. అలాగే గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన దాదాబాయ్ నవరోజీని గారి కూడా భికాజీ కామాగారు కలుసుకున్నారు. దాదాబాయ్ నవరోజీ దగ్గర ఆమె సెక్రటరీగా కొంతకాలం పనిచేశారు. ఇంకా ఇలాగే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు లండన్ లో ఉన్నప్పుడు బిపిన్ చంద్రపాల్, లాలా హైదర్లాల్, సావర్కర్ గారిని కూడా కలుసుకోవడం జరిగిందనమాట. సో శ్యామ్జీ కృష్ణ వర్మ గారితో ఇంకా నవరోజీ గారితో కలిసి భికాజీ కామాగారు ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. మరి ఇంతకీ ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, భారత్ లోని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇది రైవల్ ఆర్గనైజేషన్ గా ఈ సంస్థ పనిచేసేదనమాట. సో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ పరిపాలన వల్ల అక్కడ ఏ పరిస్థితులు ఎరైజ్ అవుతున్నాయి, మొత్తం అంతా కూడా నెగిటివ్ ఎఫెక్ట్. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ని అంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా చూపించేందుకు ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించి దాంట్లో ప్రచారం చేస్తూ ఉండేవారు భికాజీ కామాగారు. మరి ఇంకా భికాజీ కామాగారు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా స్వాతంత్రానికి సహకరించారు అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మరి అమెరికా అబ్బాయి మూవీ నుంచి ఇప్పుడైతే ఒక పాట వినండి మరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వార్తల వివరాలు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे अपने आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
0: వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రవణ మాధ్యమ విధానంలో అమరావతి నుంచి ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించారు. రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారీ గాలులకు రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని, వరద పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం,

0: అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో నీటిమట్టం పెరుగుతోందని, వరద ప్రవాహ ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 4 చోట్ల రహదారులు కొట్టుకుపోగా 78 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిలో 37 చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టామని, పలు ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్దరించామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం సిబ్బంది, అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో అమరావతి నుంచి మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. డ్రైన్లలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో పరిసరాల పరిశుభ్రత కోసం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ఈ రోజు తెలుసుకుందాం. 2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 2014 అక్టోబర్2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. శౌచాలయాల నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహనను ప్రోత్సహించారు. 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పారిశుద్ధ్యం మెరుగుపడిన ప్రాంతాల్లో శిశు, 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటులో తగ్గుదల నమోదు అవడం విశేషం. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, గౌరవం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: స్వచ్ఛ భారత్ అభియాన్ సిర్ఫ్ టాయిలెట్స్ కే నిర్మాణ తక్ సీమిత్ నహీ హై, ఇస్ అభియాన్ మే వేస్ట్ మేనేజ్మెంట్ పర్ భీ బహుత్ అధిక ఫోకస్ కియా జా రహా హై. హమారే షహరో మే బడే బడే కచరే కే పహాడ్ బహుత్ బడీ సమస్యా బన్ గయే. అబ్ ఐసే కూడే కే పహాడో కో హటానే కే లియే భీ మిషన్ మోడ్ పర్ కామ్ చల్ రహా హై, ఔర్ హమ్ కచరే సే కంచన్ యాని వేస్ట్ టు వెల్త్ కే మంత్ర పర్ కామ్ కర్ రహే హై.
0: పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకిత భావంతో విధులు నిర్వహించాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: పోలీస్ స్టేషన్ లో ఉండే సిబ్బంది 20 మంది 30 మంది ఉంటే, పోలీస్ స్టేషన్ ఉండే జనాభా 30 వేల మంది ఉంటారు. ఆ యూనిఫామ్ అనేది వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని మిగిస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడాలి. దాంతో పాటుగా ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత కఠినంగా వ్యవహరించాలని అనుకోకుండా, మీరు సమాజంలో ఉన్నటువంటి సుదీర్ఘంగా ఇప్పటివరకు మీరు చూసినటువంటి అన్నింటి వాళ్ళకి దృష్టి పెట్టుకుని వాళ్ళ సమస్యని మానవతా దృక్పథంలో చూస్తూ తగిన న్యాయం చేసే విధంగా మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది.
0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస రైలు ప్రమాదంలో

దృష్టి చెందిన యువకుల కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈ రోజు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైలు ప్రమాదంలో యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. విజయనగరంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసుతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి క్రమశిక్షణ అలవర్చుకోవడానికి దోహదం చేసే ఈ కార్యక్రమం 1969 సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభమైంది. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Bharti FM 101.3.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

కృష్ణకాంత్ లిరిక్స్ లో అర్జిత్ సింగ్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. 1:35 దాటి 2 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై వీతివరాజే ఆదిత్య, మనమున్నాం ధీరాలో. మరి ఈ రోజు బికాజీ కామాగారి జన్మదినం సందర్భంగా స్వాతంత్ర సంగ్రామంలో ఆమె వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. సో బికాజీ కామాగారు లండన్ కి వెళ్లిన తర్వాత లండన్ లో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల్ని కలిసి అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే నెలకొల్పి వాటి ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఏం చేస్తున్నారు, బ్రిటిష్ వల్ల భారత్ లో వచ్చే పరిస్థితులు ఏంటి అని చెప్పేసి అక్కడ ప్రచారం చేస్తూ ఉండేవారన్నమాట. ఆ తర్వాత ఇంకా బ్రిటన్ లండన్ నుంచి ప్యారిస్ కి వెళ్లి ప్యారిస్ ఇండియన్ సొసైటీని స్థాపించారు. ఇంకా బికాజీ కామాగారు ఎక్కువగా పోరాట సాహిత్యాన్ని, పోరాటాలకు సంబంధించిన నవలను ఎక్కువగా రాస్తూ ఉండేవారన్నమాట. వాటిని చిన్న దేశాలైన స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లో పబ్లిష్ చేసి రహస్యంగా భారత్ లోకి పంపడం జరిగింది. మరి అలా పంపించాలి అంటే కుదరని పక్షంలో పుదుచ్చేరి ద్వారా చేరవేసేవారన్నమాట. అలాగా స్వాతంత్ర యోధులకు కావాల్సిన పోరాటానికి సంబంధించిన మోటివేషన్ ని, పోరాటానికి సంబంధించిన మోటివేషన్ మాత్రమే కాదు వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని, ఆయుధాలని కూడా రహస్యంగా పంపిస్తూ ఉండేవారు. అలాగా జర్మనీ, అమెరికా దేశాలకు వెళ్లి భారత పరిస్థితుల మొత్తాన్ని కూడా ఆమె వివరించేవారు. తన పోరాట రచనలకు అమెరికా వారు ఎంతో ప్రభావితులై ఆమెను ఎన్నో ప్రసంగాలకు ఆహ్వానిస్తూ ఉండేవారన్నమాట. సో అలాగా వచ్చిన సంపాదన మొత్తాన్ని ఇక్కడ భారతదేశంలోని పోరాట సంగ్రామాలకి, పోరాట యోధులకి పంపిస్తూ ఉండేవారు. భారత్ లోని బ్రిటిష్ పాలన వల్ల ఏర్పడిన కరువు పరిస్థితుల గురించి ప్రపంచమంతా ప్రసంగించేవారు. మరి ఇప్పటికీ, ఇంకా ఎప్పటికీ మన ఫ్యూచర్ చూసినా, ఇంకా పాస్ట్ చూసినా, ప్రజెంట్ చూసినా కూడా ఎక్కువగా భారత్ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది పాడి పంటలు. మరి పాడి పంటలు విలసిల్లాల్సిన ఈ దేశంలో కరువు పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి, అవి ఎవరి వల్ల ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని నొక్కి మరీ చెప్పేవారన్నమాట బికాజీ కామాగారు. సో చివరకు ఏంటంటే తనే ఇంకా రంగంలోకి దిగుదామని 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో పంజాబ్ రెజిమెంట్ ద్వారా బ్రిటిష్ పైన పోరాడాలని సిద్ధమయ్యారు. సో ఈ విధంగా ఇంకా బికాజీ కామాగారు ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న బ్రిటిష్ వారు వెంటనే ఆమెను అరెస్ట్ చేసి ఫ్రాన్స్ లోని విషి అనే నగరంలో గృహ నిర్బంధం చేశారు. ఇంకా ఉన్నత కుటుంబంలో పుట్టిన తన జీవితాన్ని మొత్తాన్ని కూడా దేశ స్వాతంత్ర్యం కోసం

చెప్పని దేశం లేదు, భారతదేశం గురించి చెప్పని చోటు లేదు. ఆ విధంగా భారత స్వాతంత్ర సమర యోధులకు కావలసిన మొత్తం సహాయాన్ని విదేశాల నుంచి పంపిస్తూ ఉండేవారన్నమాట. అలా తన జీవితాన్ని ఇంకా అలాగే గృహ నిర్బంధంలో చేసిన తర్వాత తన జీవితంకి ఒక ముఖ్యంగా తనకి పారాలసిస్ వచ్చిందనమాట. సో ఆ పారాలసిస్ తోనే ఆ భికాజీ కామా గారు ఆ గృహ నిర్బంధంలోనే తన జీవితాన్ని ముగించడం జరిగింది. సో ఈ విధంగా భికాజీ కామా గారు ఇక్కడ ఉన్నత కుటుంబంలో జన్మించిన, చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా ఎంతో టాలెంట్ చూపించిన, అప్పుడు స్వాతంత్రం మాత్రమే భారతదేశానికి అవసరం, సో స్వాతంత్రం గురించి నేను ఏం చేయగలను అని చెప్పేసి ఆమె ఆలోచించి మొత్తం ప్రపంచం అంతా తిరిగి ఎన్నో సహాయ సహకారాలు ఇక్కడ స్వాతంత్ర సమరయోధులకి అందించడం జరిగింది. మరి స్వాతంత్ర సమరయోధులకి సహాయ సహకారాలు అది కూడా విదేశాల నుంచి అందించడం అంటే అది మాటల్లో చెప్పే విషయం అయితే కాదు, దాని వెనుక ఎంతో స్పై గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి అని చెప్పి అన్న కదా. ఆ విధంగా తెలియకుండా రహస్యంగా పంపించాలి అంటే ఎంతో ఆలోచన పటిమ కూడా ఉండాలన్నమాట. సో ఆ విధంగా భికాజీ కామా గారు ఏం చెప్తారంటే, నాకు ఇది కావాలి అని కాకుండా దేశానికి నేనేం చేయగలను, ఇక్కడ చేయడం వల్ల దేశ చరిత్రలో నేను ఏ విధంగా నిలిచిపోగలను అన్న పోరాటానికి సంబంధించిన నవలలు, కోట్స్ అన్ని కూడా చెప్తూ ఉండేవారన్నమాట. కాబట్టి అప్పట్లో తన టాలెంట్ ని గురించి పక్కన పెట్టేసి స్వాతంత్రానికి తాను ఏం చేయగలను అని చెప్పి అదే చేశారు. ఇంకా అదే తన చరిత్ర నవలల ద్వారా ఇప్పటికీ కూడా అందరికీ చెప్తున్నారు. మరి భికాజీ కామా గారు స్వాతంత్ర సంగ్రామంలో తాను వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు రాజా మలయ సింహ నుంచి ఒక దేశభక్తి గీతం అయితే విందామా?

0: నాద్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు 1:30 వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1 గంట 44 నిమిషాలు దాటి 14 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు ఇప్పుడు చెప్తాం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాండా ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమైతే ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమైతే ఉంది. ఇంకా ఈరోజు ముఖ్యంగా ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాకి రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. ఇంకా ఈ జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఇంకా చూసుకుంటే యానాం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. ఇంకా ఈ జిల్లాలన్నింటికీ కూడా యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా వాతావరణ సూచనలు ముఖ్యంగా పాటిస్తూ ఉండాలి. అండ్ అలాగే ఈ సూచనలు పాటిస్తూ సేఫ్గా ఉండాలి. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి. ఇంకా అలాగే చెట్ల కింద కానీ ఆరు బయట కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవకుండా ఇంట్లోనే ఉండేట్టుగా చూసుకోండి. అధికారులు అందించే వాతావరణ సూచనలు పాటించండి, సేఫ్గా ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

2:47 దాటి 36 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం ధీరాలో. సో ఎప్పుడు ఒకే చోట ఉండి పనిచేస్తూ ఉంటే కొంత రిఫ్రెష్మెంట్ కావాలని

ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపిస్తుంది. అయితే మాకు ఆ రిఫ్రెష్మెంట్ కావాలి అని చెప్పేసి కొంతమంది చెప్తారు, ఇంకొంతమంది నాకేం అవసరం లేదు, నాకు పనే చాలా డివైన్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే ఆ రిఫ్రెష్మెంట్ కోసం చాలా మంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్న కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కనుక కాసేపు బయట తిరిగి టీ తాగడమో, లేదా వారానికి గానీ నెలకి గానీ ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కి వెళ్ళడమో, ఆఫీస్ వాళ్ళంతా కూడా క్రూ అంతా కలిసి ఇలా రకరకాలుగా ఏదో ఒక స్పాట్ కి వెళ్తూ ఉంటారు, రిఫ్రెష్మెంట్ పొందుతూ ఉంటారనమాట. అయితే ఇల్లే దేవాలయంగా ఇంట్లో వారికి అన్ని సౌకర్యాలు అవసరాలు చూసుకుంటూనే తమ జీవితాన్ని గడిపే మహిళా మణులు కూడా ఎంతో మంది ఇప్పటికీ ఉన్నారు. మరి ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారికి ఆఫీస్ లోని క్రూ లాగా ఫ్రెండ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవుటింగ్ చాలా తక్కువ. ఇంకా కొంతమందికి అసలు చాలా రేర్ అన్నమాట చెప్పాలంటే అవుటింగ్ కి వెళ్ళడం ఇంట్లో ఉన్న మహిళా మనులకి. సో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎవరైతే ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా అసలు కుదరని పక్షం అనమాట. సో వాళ్ళందరూ కూడా ఇలాగా మనం కూడా అవుటింగ్ కి వెళ్దామా, కొన్ని రోజులు ఉందామా అని చెప్పి అనుకున్నా ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా, నేను లేకపోతే మరి పిల్లలు ఎలాగా, వాళ్ళకి క్యారేజ్ కట్టే వాళ్ళు ఎవరు, ఒకవేళ అవుటింగ్ వెళ్తే ఇంకా ఇంట్లో మనకి చిన్న బిజినెస్ ఉంది కదా, మనని ఆధారపడిన వాళ్ళు ఎంతమంది, ఒకవేళ బిజినెస్ పోతే మళ్ళీ ఎలాగా దాన్ని వచ్చి మనం చెప్పాలంటే రెజ్యూమ్ చేసుకుంటాం, ఇలా రకరకాల ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి అనమాట. మరి వాళ్ళకి రిఫ్రెష్మెంట్ రోజు కూడా దక్కేందుకు ఒక అవకాశం అయితే ఉంది. ఇంతకీ ఏంటా రిఫ్రెష్మెంట్ తెలుసుకుందాం. మరి వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి FM విత్ యువర్ RJ ఆదిత్య.

1:54 దాటి 33 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం ధీరాలో. తండేల్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంట్లోనే ఉండే మహిళా మనులు ఎంతో మంది తమ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఉన్నాయని చెప్పి ఔటింగ్ కి వెనకాడుతూ ఉంటారు. నిజంగా అసలు ఔటింగ్ దేనికి? ఎవరికైనా సరే కొంత రిఫ్రెష్మెంట్ కోసం, ఇంకా చెప్పాలంటే ఆనందం కోసం. మరి అక్కడ కూడా మనకి ఏవో కొన్ని పనులు ఖచ్చితంగా ఉంటాయి, ఇంకా చెప్పాలంటే కొంత టెన్షన్ కూడా ఉంటుంది. ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మనకి ఇప్పుడు కనుక ఏదైనా వెహికల్ దొరకకపోతే నడుచుకుంటూ వెళ్ళాలా, ఇలా ఏం చేయాలి అని అక్కడ కూడా ఉంటాయి. కానీ ఇంట్లోనే ఉండి ఒక రిఫ్రెష్మెంట్ ట్రావెల్ ఇన్ వర్డ్స్ గురించి అయితే నేను మీతో షేర్ చేసేస్తాను కదా. అదేంటంటే ధ్యానం. ఎస్, నిజంగానే ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఇప్పటికీ. మరి ఏంటంటే మనస్సు నుంచి మనస్సులోని ఆలోచనల వరకు, ఇంకా ఆలోచనలు తగ్గితే ప్రశాంతత వైపుకి అంతరంగాలలోకి ప్రయాణం సాగిస్తుంది మన ఈ ధ్యానం. సో చాలా మంది యోగా టీచర్స్ కానీ తత్వవేత్తలు కానీ అప్పుడప్పుడు సాహితీవేత్తలు కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే ఆనందం కోసం ఎక్కడో వెతకవద్దు, ఆనందం మీతోనే ఉంది, మీలోనే ఉంది. మరి ఆ ఆనందాన్ని కనుగొనడం ఎలా? దానికి మార్గమే ధ్యానం. సో ఏంటంటే ఇష్టమైన పనిని చేసుకున్నప్పుడు కూడా మనకు రిఫ్రెష్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి. ఎస్, అవును, ఇష్టమైన పనినే కదా మనం రోజు చేస్తుంది. ఆ పనిలో కూడా కాస్తంత విరామం కోసం నేను చెప్తున్నాను అన్నమాట. ఏంటంటే ఔటింగ్ కి, టూరిస్ట్ డెస్టినేషన్ కి వెళ్లే వాళ్ళ ముఖ్యమైన లక్ష్యం కూడా అదే అనమాట, కాస్తంత ఆనందం, కాస్తంత లోన్లీనెస్. సో ఎప్పుడైనా ఎంత గ్రూప్ అంతా కూడా కలిసి ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కి వెళ్ళినప్పుడు ఆలోచించండి, అందరితో కలిసి ఉన్నప్పుడు కొంచెం గోలగోలగానే ఉంటుంది. కానీ అలా కాకుండా ఏదో కొంచెం లోన్లీగా ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక చెట్టు కిందనో ఒక రాయి కిందనో కూర్చుని ఆ ప్రకృతిని గనక ఆస్వాదిస్తూ ఉంటే అప్పుడు నిజంగా ఎక్కడో తెలియని ఆనందం మనల్ని పలకరిస్తుంది. కాదంటారా? ఎక్స్పీరియన్స్ అవలేదంటారా? సో మనిషి ఎప్పుడు కోరుకున్నా అటువంటి ఆనందం కోసమే. ఆ లోన్లీనెస్ లోనే ఉంటుంది ఆనందం. అది కొంచెం మరీ ఎక్కువైపోతే కొంచెం బాధాకరంగా, కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. సో అలా అంత బాధాకరంగా భయంకరంగా వరకు సాగదీయకుండా అట్లాంటి ఔటింగ్ వెళ్ళినప్పుడు, ముఖ్యంగా టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళినప్పుడు, ఇష్టమైన ప్రదేశాలకి వెళ్ళినప్పుడు, ఇష్టమైన చోట్ల అలా కూర్చుని మనం కాస్త లోన్గా, ఎలోన్గా గడిపితే అక్కడ ఆనందం అనేది మనల్ని పలకరిస్తుంది అన్నమాట. మరి ధ్యానంతో కూడా అటువంటిది సాధ్యమే. మరి ఆ ధ్యానంతో మనకి కావాల్సిన ఆ ఆనందం కాస్తంత సేపైనా, కొంచెం ఎక్కువ సేపైనా సాధ్యం అవ్వాలి అంటే అసలు ఎలా చేయాలి ధ్యానం, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎవరిని పాటించాలి, ఇలా రకరకాల ప్రశ్నలు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి అన్నమాట. ఆనందం కోసం ముందుకు వెళ్దామన్నా రకరకాల ప్రశ్నలు మళ్ళీ చుట్టుముట్టడం, ఇది కామనే కదా. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలో తెలుసా? ప్రాణాయామం. సో ఈ ప్రాణాయామం అనేది కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఇంతకు దేనికి ఈ ప్రాణాయామం అంటే, మనం పీల్చే గాలి ఏదైతే ఉంటుందో దానిపైన ఒక రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రెగ్యులేషన్ని మనమే రెగ్యులేట్ చేసుకోగలిగితే అప్పుడు ధ్యానం అనేది కుదురుతుంది అనేది చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. సో కాబట్టి ముందుగా చేయాల్సింది ఏంటంటే ప్రాణాయామం అన్నా కదా, అందులో చాలా రకాల ప్రాణాయామాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కనుక

0: ప్రస్తుతం చంద్రభేది ప్రాణాయామం, ఇంకా అనులోమ విలోమ ప్రాణాయామం. సో చంద్రభేది ప్రాణాయామ అంటే లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి గాలి తీసుకోవాలి, ఇంకా గాలి తీసుకున్న తర్వాత కుడి ముక్కు రంధ్రం నుంచి ఆ గాలిని వదిలేయాలన్నమాట. ఇది చంద్రభేది ప్రాణాయామం. సో ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళు జస్ట్ కేవలం 5 సార్లు లేకపోతే 7 టైమ్స్ చేసి ఆపేయచ్చు అనమాట. దీన్నే కొంచెం ఇంకా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటుంటే దీన్ని ఈ కౌంట్ ని మనం పెంచుకుందామని వాళ్ళకి అనిపిస్తుంది. మరి చంద్రభేది ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం కదా, ఆ తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది చాలా పవర్ఫుల్ ప్రాణాయామం అని అందరూ కూడా చెప్తుంటారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వారికి మళ్ళీ నేను ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే గనక లెఫ్ట్ నాస్ట్రిల్ ఎడమ నాసికా రంధ్రం నుంచి గాలి తీసుకుని ఒక 2 సెకండ్స్ ఆపి తర్వాత రైట్ నాస్ట్రిల్ కుడి నాసికా రంధ్రం నుంచి వదలాలన్నమాట. మళ్ళీ కుడి నాసికా రంధ్రం నుంచి గాలి తీసుకుని ఒక 2 to 3 సెకండ్స్ నిలిపి మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ ఎడమ నాసికా రంధ్రం నుంచి గాలిని వదలాలి. ఇదంతా కూడా ఒక సైకిల్, అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకుని మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి రైట్ నాస్ట్రిల్ ద్వారా వదిలి, రైట్ నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకుని లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా వదలడం, ఇదంతా కూడా ఒక సైకిల్. సో ఇలాగా ఏదైనా ప్రాణాయామం మీకు తెలిసిన వాళ్ళు చెప్పినా గానీ, ఒక యోగా టీచర్ దగ్గర నేర్చుకున్నా గానీ, ఒక ప్రాణాయామం ని కొన్ని రోజుల పాటు కూడా ప్రాక్టీస్ చేస్తుండండి. ఆ తర్వాత 5 మినిట్స్ ఎంతో కొంత ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఆలోచనలు చాలానే వస్తాయి, వాటిని కూడా కంట్రోల్ చేసుకుంటే అప్పుడు ఆనందం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మరి ఇంకా అయితే విన్నారు కదా ట్రావెల్ ఇన్ వర్డ్స్, సమయం 2 గంటలు కావస్తుంది, వార్తలు ప్రసారం అవుతాయి.
1: The headlines. Prime Minister Narendra Modi highlights service as the main purpose of life, says Seva Paramo Dharma should remain the guiding principle. External Affairs Minister Dr. S. Jaishankar chairs meeting of Forum for India-Pacific Islands Cooperation Foreign Ministers on the sidelines of 81st United Nations General Assembly in New York. Government says India is manufacturing nearly 99.2% of country's total domestic demand for mobile phones. Red alert issued for very heavy rainfall over West Bengal, Telangana, Chhattisgarh, coastal Andhra Pradesh and Odisha today. And India storms into men's Kabaddi semi-finals after beating Chinese Taipei in final Group A fixture at Asian Games in Japan. Prime Minister Narendra Modi today said service should be the main purpose of life and must be inherent in every individual. He said that in politics too, service should remain the guiding principle even when one reaches the highest position. Mr. Modi made these remarks during a virtual interaction with Seva Yatris travelling on the Yatra from Vadnagar to Varanasi. The Prime Minister said Seva Paramo Dharma, service is the highest duty, should remain the guiding principle.
2: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे, कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
1: Mr. Modi said service is the biggest driving force. He said whether it is PM Kisan or the PM Surya Ghar Yojana, countless such schemes are recognized for their last mile delivery. The Prime Minister said it is only owing to a spirit of service that 4 crore poor have received permanent houses.
2: हमारे किसानों के पास पीढ़ियों से बना हुआ ज्ञान का भंडार है. वे इस नॉलेज को हर दिन अपने जीवन में अपनाते हैं. हमें इन अनुभवों से भी सीखना है. अगर अनुभव करते हो तो भारत की विविधता की अनुभूति होती है और उनसे अभी विविधता में भी एकता के भी दर्शन होते हैं. वो हमें हिंदुस्तान के हर कोने में पहुंचाने हैं. एक गांव का अच्छा प्रयोग दूसरे गांव के काम आए, एक युवा का समाधान दूसरे युवा की ताकत बने.
1: The Prime Minister said we are people dedicated to nation building and set out with the resolve to build a developed India. He said everyone must vigorously advance the pivotal role of the youth in building a developed India by 2047.
2: 2047 तक विकसित भारत के निर्माण में हमें

0: विविध भारती FM 101.3
1: వింటున్నారు వివిధ భారతి. సమయం 2:15 దాటి 42 సెకండ్లు కావస్తుంది. మరి ముందుగా సందడి సందడిలో స్టాలిన్ మూవీ నుంచి సాధనా సర్గం హరిహరన్ పడిన సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం వినిపించేస్తున్నాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి FM. ఆదిత్య

2:27 దాటి 20 సెకండ్లు కా వస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు. ఈరోజు కోస్తాంధ్ర ప్రాంతం ఇంకా రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమైతే ఉంది. రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశమైతే ఉంది. ఈరోజు ఏలూరు ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలన్నింటికీ

ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అలాగే యానాం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఈరోజు 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలన్నింటికీ కూడా యెల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అధికారులు అందించిన వాతావరణ సూచనలు పాటించండి, ఇంట్లో సేఫ్గా ఉండండి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

నిమిషాలు దాటి 10 సెకండ్లు కావస్తుంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి ఇంకా మన సన్నని స్టార్ట్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? 8662488114 కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. మరి మొట్టమొదటి ప్రశ్న ఈ రోజు సన్నడిలో ఏంటంటే, డబ్బా నిండా ముత్యాలే, మరి ఆ ముత్యాలు తెలుపు రంగులో కాదు ఎరుపు రంగులో ఉంటాయన్నమాట. డబ్బా నిండా ముత్యాలే, మరి ముత్యాలు అయితే తెలుపు రంగులో కాదు ఎరుపు రంగులో ఉంటాయి. మరి ఎరుపు రంగులో ఉంటే కెంపులు అంటారా? సరే చూద్దాం. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 8662488114 8684628414 కి మీ మెసేజ్ పంపించేయచ్చు.

विविध भारती FM 101.3 ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి MBA మార్కెటింగ్ లేదా PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, PG డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్ లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్ లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు. వివిధ భారతి FM 101.3.

2:39 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి ఇంకా సందడి సందడిలో నేను అడిగిన మొదటి ప్రశ్న, డబ్బా నిండా ముత్యాలు అని చెప్పాను కదా, మరి ఈ ముత్యాలు వైట్ కలర్ లో కాదు ఎరుపు రంగులో ఉంటాయి, ఎరుపు రంగులో ఉంటే కెంపులా మరి? సరే చూద్దాం ఇంతకీ ఆ ముత్యాలని పంపించారో లేదో మన శ్రోతలు. సో ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు, డబ్బా నిండా ముత్యాలు మాకు చిరుజల్లులో కురుస్తున్నాయి అంటూ మెసేజ్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి ధీరాలో విన్నాము, చాలా బాగుంది మెసేజ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మువ్వల కోటేశ్వరరావు గారు పోలపురం నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంగస్వామిశెట్టి గారు, లక్ష్మీదేవి గారు గోనేగండ్ల గ్రామం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి కరెక్ట్ ఆన్సర్. రాజులోని జయన్న గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభా గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. అనుష గారు కొల్లేరు సరస్సు, కొల్లేరు సరస్సు దగ్గర నుంచా, ఓకే కొల్లేరు సరస్సు అంటూ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పాండిచేరి నుండి కరెక్ట్ ఆన్సర్. సూర్యకుమారి గారు పాలకొల్లు నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, బంద్రుపల్లి నెల్లూరు జిల్లా నుండి గడ్డం అంకయ్య గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఇంకా పాలెం పోలే గారు, సారీ పాలెం నుండి దాసరి పాలెం అండి మెసేజ్ చేస్తున్నారు. పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, ఇంకా కుటుంబ సభ్యులు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు గుడ్ ఆఫ్టర్నూన్. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, ఇంకా శ్రీదేవి గారు మెసేజ్ చేశారు కాజా నుంచి కరెక్ట్ ఆన్సర్. మలాంబి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజోల్ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా రెడ్డివారిపల్లి నుండి శంకర్ గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అంజన్ దేశరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు గారు శ్రీవాత్స కోణాపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు ఇంకా కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు, సత్యవతి గారు కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. పడన నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు నమస్తే, సందడి సందడికి స్వాగతం అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు మెసేజ్ చేశారు, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ చేశారు. ఇంకా కుటుంబ సభ్యులు ఆన్సర్ అయితే మెసేజ్ చేయదు, మరి ఇంకా ఆన్సర్ నేను చెప్పేస్తున్నాను. డబ్బా నిండా ముత్యాలే, మరి ఇంతకీ ఆ ముత్యాలు ఏంటి? దానిమ్మ పండు. అదే డబ్బా ఏంటి అంటే దానిమ్మ పండు, ఇంకా దాంట్లో ఉన్న ముత్యాలు అందులో ఉన్న సీడ్స్ అనమాట. సో ఇంకా మన సెకండ్ క్వశ్చన్ కి వచ్చేద్దాం సందడే సందడిలో. భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు, సో చరిత్రలో అంటున్నాను, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏదో తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8162488144 8662488144.

2:50 దాటి 5 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడ రేవు మరి ఏమిటో చూద్దామా. సో మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఎవరు? మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. నేను అడిగింది ఏంటంటే హిస్టరీ ప్రకారంగా అత్యంత ప్రాచీనమైన ఓడరేవు అని చెప్పి అడుగున్నాను. ఎస్ ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఓడరేవు శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. కాదండి, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ, సారీ నరేష్ రోజా శిరీష గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. తిరుపతి నుంచి దేవసేన గారు మెసేజ్ చేశారు. కాకినాడ మీ మెసేజ్ చేసింది. ఓకే చూద్దాం. ఇంకా రాజు నుండి జయన్న గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శేషసాయి రోహన్ ఇంకా సాయి దర్శన్ నెల్లూరు నుండి, అది రివర్ పోర్ట్ అనమాట. నేను అడిగింది అయితే సముద్రం దగ్గర ఉన్న ఓడరేవే. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. కౌస్తుభ గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు సత్యవతి గారు కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు. అయ్యో భారతదేశంలో అడిగాను, వేరే దేశంలో కాదు. తిరుపతి దామినేడు నుంచి మెసేజ్ చేస్తున్నారు ఉషారాణి గారు. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పాండిచేరి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, మీ ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మెసేజ్ చేశారు. కేదర్ వీరేష్ గారు, ఓ సారీ పోర్ట్ పేరు అది, సారీ సారీ. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు. కాదండి, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ దరిపినేని సాయికృష్ణ గారు కుటుంబ సభ్యులు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కాదండి, మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టి సుబ్బారావు గారు శ్రీదేవి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా, ఎస్ తిరుపతి జిల్లా నుండి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయి. మరి తెలుసు కదా, అదే మూవీ నుంచి సాంగ్ అయితే విన్న తర్వాత ఎవరెవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను.

2:57 దాటి 18 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. తెలుసు కదా, అదే మూవీ పేరు తెలుసు కదా. నుంచి సిద్ శ్రీరామ్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన ప్రశ్న ఏమిటంటే, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏమిటి తెలుసుకుందాం. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. శంకర్ గారు రెడ్డివారిపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి. మసూలీపట్నమా మీరు పెట్టిన ఆన్సర్ అయితే, అదైతే కాదు. ఎరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గడ్డం అంకయ్య గారు బంద్రపల్లి నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు. ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తారంటే, తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య సార్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అపల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కాదండి, రాంగ్ ఆన్సర్. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఉట్కూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. అరుణ గారు మోహన్జీ దివ్యాబాయి పంపించిన ఆన్సర్ అయితే మా నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకా దుబాయ్ బాషా గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు.

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కృష్ణ సంతోష్ గారు. కలకత్తా అయితే కాదు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి. కరెక్ట్ ఆన్సర్. దుర్గాడ నుండి మాణిక్యాలరావు గారు సత్యవతి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సంజన గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాజుల నుండి బోరెల్లి సంధ్య గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, మరి పేరైతే మెసేజ్ చేయలేదు, ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ముర్హరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి సమయం చూస్తే 3 గంటలకు వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన సందడి కంటిన్యూ చేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఎలాంటి అక్రమాలు జరగని డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి అనిత ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. భారీ వర్షాల దృష్ట్యా పలు విమానాలను విమానయాన అధికారులు దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడ రావాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకు వచ్చే స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తిరువూరు మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వర్షాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలకు కంట్రోల్ రూమ్ నెంబరు 9154974454లో సంప్రదించాలని సూచించారు. గంపలగూడి మండలంలోని వినగడప, తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా కట్టలేరు వాగును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. కట్టలేరుపై భారీ వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. గడిచిన 24 గంటల్లో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సగటున సుమారు 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. 26, 27 నాటికి సుమారు 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహంతో రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. విజయవాడ నగర సాంస్కృతిక వైభవాన్ని చాటే దసరా విజయవాడ ఉత్సవంలో పాల్గొనేందుకు అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి అశోక్ సింఘాల్, సీఎస్ డాక్టర్ రవి కోటాను ఆహ్వానించామని మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను వేగంగా గుర్తించి బలమైన మంచి అభ్యర్థులను నిలబెట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బాపట్ల మండలం చెరువు ఉప్పరపాలెంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తెగిపడి తల్లి, కుమారుడు మృతి చెందారు. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు, పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసియా క్రీడల్లో 2026లో భారత్ ఇప్పటి వరకు 15 పథకాలు సాధించింది. ఈ రోజు ఉషు మహిళల 60 కేజీల విభాగంలో రుషిబీనా దేవి రజత పథకం, డబుల్ స్కల్ రోయింగ్ విభాగంలో సత్నాం సింగ్ సల్మాన్ ఖాన్ కాంస్య పథకం, స్కీట్ షూటింగ్ మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో అనంతజిత్ సింగ్ నరూఖా, షరీనాస్ ధల్లీనాల్ కాంస్య పథకం సొంతం చేసుకున్నారు. రాష్టంలోని కోస్తా ఆంధ్ర యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని, బలమైన గాలులు గంటకు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు.

రెండు గంటల ఐదు నిమిషాలు దాటి ఐదు సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సాండే సన్నిధిలో. మరి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఓడ రేవు చరిత్రలో ఏంటి అన్నా కదా. సో మెసేజ్ చేస్తున్నారు పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్రావు గారు ఇంద్రాబాయి మెసేజ్ చేశారు. ఆ ఓడరేవు పేరు కావాలి. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి, ఓడరేవు కావాలి. మార్కాపూర్ నుండి బీవీ సుబ్బారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కొనకండ్ల రమణారావు గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూజహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. గుజరాత్ లో ఉంది మరి పేరు. నెక్స్ట్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. చెన్నై ఈస్ అన్ ఆర్టిఫిషియల్ పోర్ట్ అనమాట. అది కూడా చెప్పాలంటే రీసెంట్ గా అంటే మా 19th-20th సెంచురీలో అప్పుడు వచ్చింది. నేను అడుగుతుంది ఏంటంటే ప్రాచీనమైన భారతదేశ చరిత్రలో ఉంది ఆ ఓడరేవు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి రమేష్ దొంతి మెసేజ్ చేశారు. చెన్నై అయితే కాదు. వేటపాలెం రామనగర్ నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ ఆల్రెడీ మీ మెసేజ్ చదివాను. ఆన్సర్ వచ్చేసి గుజరాత్ లోని లోథాల్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇలా చెప్తూ ఉంటారు కదా నాగరికత. సో ప్రపంచ నాగరికతల్లో ఎంతో ప్రసిద్ధమైన నాగరికత ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. సో సింధు నాగరికత ఈ సివిలైజేషన్లో ఎవరైతే ప్రజలందరూ కూడా అప్పట్లో నివసించేవారో వారందరికీ కూడా ముఖ్యమైన ఓడరేవు గుజరాత్లోని లోథాల్ పట్టణం అనమాట. కాబట్టి భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏంటి అంటే లోథాల్. మరి ఇంకా సందడే సందడిలో ఇంకొక క్వశ్చన్కి వెళ్ళిపోదామా. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే తెలిసేటట్లు పూస్తుంది తెలియకుండా కాయలు కాస్తుంది. మరి తెలిసేటట్లు పూస్తుంది తెలియకుండా కాయలు కాస్తుంది ఏంటిది? తెలిస్తే నాకు మెసేజ్ చేసేయండి 8662-4444 8662-4888 మీ మెసేజ్ పంపించేయచ్చు.

3:14 దాటి 46 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమే ఉన్నాం సన్నడే సన్నడిలో. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది మరి తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటిది చూద్దాం. మరి ఎవరెవరు ఏమేమి మెసేజ్ చేశారో. ఫస్ట్ మెసేజ్ చేసిన వారు కడన జోగానందర కాలనీ నుంచి అప్పగాజ్ గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ మిస్ అయ్యారా? ఓకే. నెక్స్ట్ ఇంకా మల్లికార్జున అభిరామ్ గారు కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్.

నుంచి నరేష్ గారు రోజా గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది. మరి పాపాయ మన కంటికి కనిపిస్తుంది కదా, తెలియకుండా ఏం లేదే. సో అలా కొంచెం లాజిక్ పెడితే కనుక, అదే లాజిక్ ఆలోచించి ఆన్సర్ వెతికితే కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు. మరి నాకు అర్థం కాలేదు, నా దగ్గర ఉన్న ఆన్సర్ కి మీ ప్రాంతంలో దాన్ని అది అంటారనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్లు మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ మెసేజ్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజు నుండి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి కౌస్తుభ గారు నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ భాస్కర్ గారు పాండిచేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. గన్నవరం శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు, శ్రీనివాస్ గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చిలుక నారాయణ గారు అనసూయ జానకంపేట నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్రం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. లేదు, అది ఒక పంట ఉత్పత్తి నేను గురించి అడిగింది. సరే నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. మరిన్ని మెసేజెస్ అయితే ఒక పాట విన్న తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. ఇంకెవరు మెసేజ్ చేశారు, మరి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయమంటున్నారు. ఏంటంటే తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటిది.

Bharti FM 101.3. ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మూడు గంటల 24 నిమిషాలు దాటి 34 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇంకా ఈ గాలులు 70 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఈ గాలులు ఇంకా ఈదురు గాలులుగా 60 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. ఈరోజు ఏలూరు ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం ఇంకా ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది.

నాం తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అధికారులు అందించిన వాతావరణ సూచనలు పాటించండి. సురక్షితంగా మీ ఇళ్లలో ఉండండి.

TFM 101.3. మూడు గంటల 26 నిమిషాలు దాటి 26 సెకండ్లు కావస్తుంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటది? మెసేజెస్ అయితే ఇంకా ఉన్నాయి. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, మేడి చెట్టు కాయలు మనకి కనబడతాయి కదా, సో అది కాదు. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకట చలపతి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కొనకండ్ల రమణారావు గారు, జ్యోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ లతా గారు ఉయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, అత్తి చెట్టు అంటే మేడి చెట్ట, మేడి చెట్టుకి అయితే కాయలు కనబడతాయి కదా, సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చందన గారు ఉరవకొండ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పొన్నూరు నుండి చింతలపూడి, పొన్నూరు మండలం చింతలపూడి నుండి మెసేజ్ చేస్తున్నారు. బి ఆదాం గారు, మల్లీశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు ఆన్సర్ అంటూ, కిషోర్ గారు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, మేడి చెట్టు, అయ్యో మేడి చెట్టుకి కాయలు పైనే కనబడతాయి కదా, తెలియకుండా మనకేమి కింద కాయవు కదా, సో కింద ఇన్ ద సెన్స్ గ్రౌండ్. సో మరి ఇంకా గ్రౌండ్ నేను ఆల్రెడీ ఆన్సర్లో సగం వరకు అందించేశాను. గోవర్ధనరావు గారు, ఇంద్రబాయి గారు, భానుప్రకాష్ గారు ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆయిరాల నుండి సీను గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ గారు, సునీత గారు రాజుల నుండి మెసేజ్ చేశారు. అవును, ఈ పంటకి పైన ఫ్లవర్స్ కనిపిస్తాయా, నాకైతే తెలియదు మరి. సరే ఇది కూడా ఒక రకంగా కరెక్టే, ఇప్పుడు ఫ్లవర్స్ కనిపిస్తే. తిరుపతి నుండి శ్వేత గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మలాన్బి గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. డివి సుబ్బారావు గారు మార్కాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాంబాబు గారు, కమలా గారు, మానస రచన, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. బైర్రెడ్డిపల్లి చిత్తూరు నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, ఇది పేదవారి జీడిపప్పు అంటూ ఉంటారు అవునా. తిరుపతి దామియడ నుంచి ఉషారాణి గారు, భాస్కర్ రావు గారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అంతే కదా, కానీ ఫ్లవర్స్ వస్తాయా అంటే ఇది పొడుపు కథ లాగా ఉంది కాబట్టి పైన పూలు కనిపిస్తాయి అని మెన్షన్ చేశారు కాబట్టి పైన పూలు కనిపించేది ఏదైతే ఉందో, గ్రౌండ్లో ఏదైతే ఈల్డ్ క్రాప్ వస్తుందో అదే అనమాట. ఆ ఆన్సర్స్ అన్ని ఇక్కడ కిందకి వచ్చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు, నెల్లూరు జిల్లా ఎనిమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ మోహన్ గారు మెసేజ్ చేశారు, మందార చెట్టుకి గ్రౌండ్లో ఏమైనా వస్తుందా, తెలియదు మరి, అదైతే ఆన్సర్ కాదు, ఏం రాదనుకుంటా కదా, ఉట్టి రూట్సే ఉంటాయా వాటికి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల గారు మెసేజ్ చేశారు, మరి ఈ మెసేజ్ నాకు ఇంకా అందలేదు. రమేష్ దంతి గారు అనంతపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రమొగలి పద్మరాణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జానకీరామ్ గారు ఉమా గారు మెసేజ్ చేశారు, నందిగామ నుంచి, కాదు అది పేదవాడి కాదు అని బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. ఇంకొంచెం మిస్ అయ్యారు ఆన్సర్లో. చరిత విఆర్ రేవంత్ రామారావు గారు, లక్ష్మీ గారు హైదరాబాద్ బాచుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ చిత్తూరు నుండి మురళీధరన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ కాదర్బాద్ విలేజ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు, ప్రొద్దుటూరు నుండి వడ్డే రంగా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ గారు చిత్తూరు నుండి, ఎస్ ఆన్సర్.

చదివాను. శ్యామ్ గారు భీమవరం నుండి. కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వేరుశనగ. తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది. సో గ్రౌండ్ లో వచ్చేది ఏదైనా దీని కింద ఆన్సర్ వస్తుంది అని చెప్పి మెసేజ్ చేశారు చాలా మంది. అవును, అయితే ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఏంటంటే తెలిసేటట్లు పూస్తుంది అని. సో ఫ్లవర్స్ వస్తాయి కదా కొంచెం వేరుశనకి యెల్లో కలర్ లో ఉంటాయి అనుకుంటా. మరి అయితే ఆనియన్ కి అసలు గడ్డిలాగా ఉంటుంది, ఇంకా వాటిపైన ఫ్లవర్స్ అంటే పింక్ కలర్ లో వస్తా ఏమో మరి. ఎందుకంటే ఆనియన్ పంటని దూరం నుంచి చూస్తే కొంచెం పింక్ షేడ్ లో కనబడుతుంది, అంటే వాటికి పింక్ ఫ్లవర్స్ ఉంటాయేమో. దగ్గర నుంచి అయితే చూడలేదు కానీ దూరం నుంచి చూశాను, సో అందుకని అన్నాను. అయితే ఇంకా మన వేరే ప్రశ్నలోకి వెళ్ళిపోదామా సందడి సందడిలో. మరి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఓడరు ఏవైతే చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏంటంటే చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏది, చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏది తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు. మరి ఇంకా ఈ మెసేజ్కి ఏంటంటే కొంచెం పేరు మనకి కొత్తగా ఉంటుంది కాబట్టి గెస్ చేయడానికి కుదరదు కదా, పాట అయితే వినిపిస్తారు. పాటలో అయితే చాలా పెద్ద మీ గెసింగ్కి తగ్గట్టుగా ఆన్సర్కి తగ్గట్టుగా దగ్గరగా ఒక వర్డ్ అయితే ఉందన్నమాట. ఆ వర్డ్ని పట్టుకుంటే కనుక పేరైతే వచ్చేస్తుంది. సో పేరు రావడానికి ఇంకా పాటలోని నేను వినిపించే పేరుకి దగ్గర సంబంధం ఉంది. సో అదే పేరు ఆన్సర్లో వస్తుందని కాదు, కానీ ఆ నది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అదే అనమాట. సో ఆన్సర్ ఇంకా ఏంటంటే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది?

3:37 కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి చోళ రాజుల కాలం నాటి ముఖ్యమైన ఓడరేవో సాంగ్ అయితే విన్నారు కదా. పోనియన్ సెల్వన్ మూవీ నుంచి రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రెహమాన్ పడిన సాంగ్ అయితే విన్నారు. అయితే సాంగ్ లో విన్న ఒక పదానికి మన ఆన్సర్ కి లింక్ అయితే ఉంటుంది, అంతేగాని విన్న పదం అయితే ఆన్సర్ కాదు. సో గమనించారు కదా. కడల జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి మహాలక్ష్మి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జయన్న గారు రాజోల్ నుండి కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు, సుభాష్ని గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు, ఓకే. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ గారు చిత్తూరు నుండి, ఎస్ లింక్ అయితే ఉంది, అదే ఆన్సర్ అవ్వదు అన్నా కదా. నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆ పేరు ఎలా వచ్చిందో కూడా మెసేజ్ చేశారా. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు, తలాంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. షాయి దర్శన్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ ఆన్సర్ పంపించారు. తాడిపత్రి నుండి సత్యభారతి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ వెంకట చలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆదిత్య గారు అంటూ నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు. సుమణి గారు పెడన నుండి, సో ప్రజెంట్ అయితే అది ఉందనుకుంటా, మరి ఇంకా పాత పేరు ప్రాచీన పేరే అడుగుతున్నాను. సో ఓకే, కొంచెం రిలేటెడ్ గానే ఉంది కాబట్టి ఆన్సర్ కరెక్ట్ అనమాట. లతా గారు ఉయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు జానకంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్.

నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే బీబీ సుబ్బారావు గారు ఇంకా కుటుంబ సభ్యులు మార్కాపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ గారు ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, నంద్యాల జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి శ్రీనివాస్ గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగా గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి. కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుండి బిందు గారు, చందన గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు మెసేజ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేని నుండి ఉషారాణి గారు, భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మలాన్మీ గారు కర్నూలు నుండి. కరెక్ట్ ఆన్సర్. దుబాయ్ బాషా గారు, అబ్దుల్ మన్నాన్ ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. రామళ్ళకోట నుండి. అవునా? ఎస్, కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు? బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఆనియన్ ఫ్లవర్స్ అయితే ప్యూర్ వైట్ గా ఉంటాయండి అంటూ మెసేజ్ చేశారు. ఆ ఫ్లవర్స్ వస్తేనే కింద గ్రౌండ్ లో ఆనియన్స్ వచ్చాయని చెప్పి అర్థం అంటూ మెసేజ్ చేశారు. అవునా? అయితే సారీ, నేను అందుకనే అన్నా కదా, కొంచెం దూరం నుంచి చూసినప్పుడు పింక్ షేడ్ లాగా అనిపిస్తుంది ఒకసారి, అందుకని పింక్ ఫ్లవర్స్ ఉంటాయేమో అనుకున్నాను. కాదు, వైట్ ఫ్లవర్స్ ఉంటాయంట. అయితే ఆనియన్ పింక్ కలర్ లో ఉంటుంది కదా, అయితే ఆనియన్ పోస్ ఉంటారు అనుకుంటా ఆ పొలం చేల్లో అప్పుడు, అందుకనే కొంచెం పింక్ షేడ్ లో ఏదో కనిపించింది, అది కూడా దూరం నుంచి అన్నా కదా. ఓకే, ఇప్పుడైతే నాకు క్లారిఫికేషన్ వచ్చేసింది. ఏంటంటే ఆనియన్ చెట్టు, చీ చెట్టు కాదు, మొక్కకి వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు రమేష్ దొంతి గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి కనకారావు గారు. కరెక్ట్ ఆన్సర్. పేరెంటాల నరసింహ గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ జానకీరామ్ గారు, ఉమా గారు మెసేజ్ చేస్తున్నారు నందిగామ నుంచి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ గారు, మోహన్ గారు మెసేజ్ చేస్తున్నారు. జర్సా ఓడరేవా పంపించింది. సరే చూద్దాం ఆన్సర్ ఏంటో. మరి చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏంటి అన్నా కదా, దీన్నే పూంపుహార్ ఓడరేవు, ఇంకా కావేరీ పూ పట్టణం అని అంటున్నారు కొంతమంది. సో కావేరీ పూ పట్టణంని తర్వాత పూంపుహార్ అనే పేరుగా మారింది అనుకుంటా, తర్వాత దాన్ని పూహార్ అని చెప్పేసి కూడా పిలిచేవారు. సో కావేరీ నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడే చోళరాజులకి సంబంధించిన ఓడరేవు ఉండేది. సో ఎందుకో గమనించండి, ఇంకా మనం పోండియన్ సెల్వన్కి సంబంధించిన పాట కూడా విన్నారు కదా. సో కావేరీ నది పక్కనే ఈ చోళ సామ్రాజ్యం ఉంది. మనం చూసుకుంటే గనక చరిత్ర, ప్రాచీన నాగరికతలు, ఓల్డ్ అండ్ సివిలైజేషన్స్, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా నది పక్కనే ఉండేవన్నమాట. సో ఇప్పుడైతే నది పక్కన అసలు సిటీసే ఉండట్లేదు కదా. ఒకవేళ సిటీ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మించేస్తున్నారు, అక్కడ కావాలంటే అక్కడికి వాటర్ని మళ్లించేస్తున్నారు నది నుంచి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంకా ఇన్ఫ్రా అన్ని కూడా మనకి తగ్గట్టుగా మనం మార్చుకుంటున్నాం. కానీ ఏంటంటే ఎక్కడైతే న్యాచురల్ గా నదులు అనేవి పారుతూ ఉంటాయో అక్కడే ప్రాచీన నాగరికతలను అని వెలసిల్లేవన్నమాట. అయితే ఇక్కడ కావేరీ నది సముద్రంలో ఎక్కడ కలుస్తుందో అక్కడ ఓడరేవు అని చెప్పి అన్నా కదా, ఎందుకంటే ఇది చోళులకి ముఖ్యమైన ప్రాంతం అన్నమాట ఈ పూంపుహార్. ఎందుకంటే కావేరీ నది దగ్గర వాళ్ళ సివిలైజేషన్, గ్రామాలు అన్నీ ఉంటాయన్నమాట. సో ఆ గ్రామాల్లో పండిన పంట కానీ ఇంకా తయారు చేసిన వస్తువులు కానీ కావేరీ నదిలో పడవ వేసుకుని ఆ పడవ కావేరీ నది నుంచి సముద్రంలోకి ఎంటర్ అయి అలా అలా మొత్తం ప్రపంచంలోని అన్నిటికీ కూడా అప్పట్లోనే, అంటే చెప్పాలంటే ప్రాచీన భారతదేశం సమయంలోనే ఎన్నో వస్తువుల్ని చోళులు ఇంకా మొత్తం మన ప్రపంచమంతా కూడా వ్యాపించడం జరిగిందనమాట వాళ్ళ ప్రోడక్ట్స్ తో. అలాగే చోళ రాజులు శ్రీలంక, ఆ తర్వాత ఇండోనేషియా, సుమత్రా, బాలి, జావా ఇలాంటి ఎన్నో, ప్రజెంట్ చెప్పాలంటే ఇండోనేషియాలోని చాలా ఐలాండ్స్ ని గెలిచి అక్కడ కూడా పరిపాలన చేయడం అయితే జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే సింగపూర్ కానీ మలేషియా కానీ ఇలాగా ఎన్నో ప్రాంతాల్లో ఇప్పటికీ చోళరాజులకి సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయన్నమాట. ముఖ్యంగా శ్రీలంక చరిత్రలో కూడా చోళులకి సంబంధించిన చరిత్ర అయితే ఉంటుంది. కాబట్టి మనకి అర్థమవుతుంది చోళులకి సంబంధించిన ఓడరేవు పూంపుహార్ చోళుల కాలంలో ఎంత బాగా విలసిల్లిందో. మరి ఇంకా ఇప్పుడు మరో ప్రశ్న సందడే సందడిలో ఏంటంటే,
అసలు ఏదైనా ఒక పోర్ట్ అనేది నిర్మాణం జరగాలి అంటే ముందుగా మనకు అక్కడ జోగ్రఫికల్ లొకేషన్ అనేది చాలా సహాయపడాలన్నమాట. ఎందుకు, ఒక పడవ నిలబడాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి, సముద్రం మధ్యలో పడవ నిలవాలి అంటే ప్లాట్ఫామ్ కావాలి, అంటే ఒక కొండ అయితే సరిపోతుంది కదా. ఎటువంటి మనం కన్స్ట్రక్షన్ చేయాల్సిన

అవసరం లేదు. సో అటువంటి న్యాచురల్ పోర్ట్స్ అనేవి సహజ సిద్ధంగా మన భారతదేశంలో ఒకటి కాదు చాలానే ఉన్నాయి. మరి ఎందుకీ ఆ న్యాచురల్ పోర్ట్స్ ఇన్ ఇండియా తెలుసా మీకు? సహజ సిద్ధమైన ఓడరేవులు భారతదేశంలో ఏమున్నాయో తెలిసి కనుక నాకు వరుసగట్టి మెసేజ్ పంపించేసేయండి 8662448114కి, 8662448814కి భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు

3:52 దాటి 32 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీ పై నేను మీ ఆదిత్య. మరి మన సందడే సందడిలో అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు ఏంటి? ఇంతకి చూద్దామా. తెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు వరుసగా మెసేజెస్ చేసేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చూద్దాం. ఆదాం గారు, మల్లీశ్వరి గారు చింతలపూడి నుండి మెసేజ్ చేశారు. కాకినాడ పోర్ట్ కేదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు. కాకినాడ పోర్ట్ న్యాచురల్ అంటే అది వార్ఫ్ కిందకి వస్తుంది, సో న్యాచురల్ పోర్ట్ అయితే కాదనుకుంటున్నాను. సో నా దగ్గర అయితే ఇంకా న్యాచురల్ పోర్ట్స్ చాలానే ఉన్నాయి, చెప్తాను. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు, రమేష్ దంది గారు అనంతపురం నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ సోమనాథన్ జనార్దన్ గారు, తాటిపట్టి గ్రామం నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా కలకత్తా ఓడరేవు అయితే కాదు, సెకండ్ పంపించిన ఆన్సర్ కరెక్ట్ అండి. మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ గారు, రోజా గారు కరెక్ట్ ఆన్సర్. రాజా నుండి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ముంబై ఆన్సరా. మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు. 7 ఉన్నాయి, మరి ఏంటి మెసేజ్ చేయలేదు ఆ 7 పేర్లను. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఇనమడుగు నుంచి

తిరుపతి నుండి శిరీష గారు, ఇంకా సారీ గన్నవరం శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేస్తున్నారు. పారాదీప్ కోస్ట్ కాదనుకుంటా. సార్ చూద్దాం, మురళి అశ్వత జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పొదిలి నుండి రాజేశ్వరి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు మెసేజ్ చేస్తున్నారు? పోర్ట్ బ్లెయిర్ మురళీధరన్ గారు చిత్తూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. పోర్ట్ బ్లెయిర్లో ఓడలేవు, అది న్యాచురలేనా? సరే. ఆర్ భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా చందనా గారు ఉరవకొండ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి దేవర మూవీ నుంచి ఎప్పుడైతే ఒక సాంగ్ అయితే వినండి, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చదివి వినిపించేస్తాను.

0: Bharti FM 101.3.
1: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనే తప్పుగానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏం చేయాలన్నా అని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈ మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. విశాఖపట్నం జిల్లా అధికారులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాను ప్రభావంతో నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుడమేరు వరద ఉధృతిపై కూడా ఎమ్మెల్యే రాము అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సీపీఐ నేతలు ఈ రోజు సమావేశమయ్యారు. ఈ నెల 26న విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తూ సీపీఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్య వైఎస్ జగన్కు ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట ఇంటర్మీడియట్ విద్యామండలి మార్చి 2027 పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఈ రోజు విడుదల చేసింది. ఈ రోజు నుంచి అక్టోబర్ 29 వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలో వరద ప్రవాహం పెరగడంతో చెవ్వాకులపేట, కనకమునిపేట, ఆనందపురం ప్రాంతాల్లో వరి పంటలు నీట మునిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల కలెక్టరేట్లో జాతీయ ఆహార భద్రత పోషకాహార మిషన్లో భాగంగా జిల్లా స్థాయి చిరుధాన్యాల మేళా, సామర్థ్య పెంపు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టామని టీటీడీ జేఈవీ డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. భారత్ వెస్టిండీస్ మధ్య ఈ నెల 27 నుంచి అక్టోబర్ 17 వరకు 8 మ్యాచ్ల వైట్ బాల్ క్రికెట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో 3 వన్డేలు, 5 టీ20లు ఉంటాయి. వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1108.42 పాయింట్లు నష్టంతో 73719.83 వద్ద, నిఫ్టీ 361.20 పాయింట్లు నష్టంతో 23085.60 వద్ద నిలిచాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3।
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలో

0: వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
6: నాలుగు గంటల ఐదు నిమిషాలు దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి ఇంకా క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చాలా మంది పంపించారన్న కదా. భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు ఏమిటి? ఇంకా మెసేజెస్ ఎవరు పంపించారంటే సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మెసేజ్ చేశారు వినుకొండ నుండి, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు, జాన్కంపేట నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుండి నీలా నాయక్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మధుప్రసాద్ గారు, కుటుంబ సభ్యులు, తలాంపాడు గ్రామం, తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, మంచి క్వశ్చన్స్ అండ్ అలాగే మంచి సాంగ్స్. రామనకోట నుండి అబ్దుల్ మన్నన్, దుబాయ్ భాషా గారు, కుటుంబ సభ్యులు, థ్యాంక్ యూ సో మచ్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు, మొత్తం అయితే 13 ఉన్నాయి అంటూ. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి మసూమ్ బాబా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రావు గారు మెసేజ్ చేస్తున్నారు, తిరుపతి దామినేడు నుండి, కరెక్ట్ ఆన్సర్. మీ ప్రశ్నకు సమాధానం అంటూ శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, దాసరిపాలెం గుంటూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు, బెంగళూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు మెసేజ్ చేశారు, కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ లక్ష్మణ్ రావు గారు, కిషోర్ గారు, ఆకివీడ్ నుండి, వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, మొత్తం అయితే 7 ఉన్నాయి అంటూ. ఓకే, పాలెంపోలయ్య గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి, భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, ముజాఫర్ గారు ముజాఫర్ నగర్ కర్నూల్ నుండి, దేవేంద్రబాబు గారు, ఓకే అండి. నెక్స్ట్ ఇంకా చీరాల నుండి మెసేజ్ చేస్తున్నారు, మార్కాపురం నుండి, నారాయణపేట జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, అరుణ మోహన్ కుటుంబ సభ్యులు మెసేజ్. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు, లత గారు ఊయూరు నుండి, సౌధమణి వసుంధర గారు ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు, మలాన్ బి గారు కర్నూలు నుండి, రాజా నుండి జయన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఆదాం గారు, మల్లీశ్వరి గారు చింతలపూడి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మరాణి గారు మెసేజ్, కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుండి బోరెల్లి సంధ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రంలో ఉంది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ మస్తాన్ బాషా గారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. మరి ఇంకా భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు అన్నా కదా, మరి నేను చెప్పేస్తాను అసలు ఏమేమి ఉన్నాయో. సో ముందు మన స్టేట్ నుంచి మొదలు పెడితే విశాఖపట్నం, ఆ తర్వాత కేరళలో కొచ్చి, పక్కన ఉన్న కర్ణాటకకి పక్కన గోవా ఉంటుంది కదా, సో అక్కడ ఉంటుంది అనమాట మార్మగావో. సో దీన్నే మార్మగావ్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా న్యాచురల్ సహజ సిద్ధమైన పోర్టే అనమాట. ఇంకా కాండ్లా, ఇది గుజరాత్ లో ఉంటుంది. ఇంకా ముంబై, అందరికీ తెలిసిందే కదా. సో ముంబై, విశాఖపట్నం ఈ రెండు చాలా ఫేమస్, ఇంకా అందరికీ తెలిసినవి. ఇంకా కొచ్చి, మార్మగావ్, కాండ్లా ఈ మూడు కూడా చెప్పాలంటే సహజ సిద్ధమైన పోర్ట్స్. మరి సందర్య సందర్యలో క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే చాలా మంది రివీల్ చేసేసాను. మనం ఎంటర్ అయిపోయాం వివిధాలు. మరి ఈ రోజు పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపించేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇంకా బద్రి మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి పాడిన వారు ఎవరంటే రమణ గోవుల, సునీత గారు, వేటూరి గారి రచనలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య ఫ్రమ్ ద మూవీ బద్రి.

4:18 దాటి 18 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం వివిధాలు. పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు కదా. లైగర్ మూవీ నుంచి శ్రీరామ్ పడిన సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ ఇంకా సాంగ్ వచ్చేస్తుంది అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీ నుంచి చక్రి గారు కౌసల్య గారు పడిన సాంగ్, సాహితీ గారి లిరిక్స్ లో.

చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో స్మిత గారు పడిన సాంగ్ అయితే విన్నారు శివమణి మూవీ నుంచి. మరి పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు కదా వివిధాలో. నెక్స్ట్ ఇంకా సూపర్ మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

రంజిత్ సుచిత్ర పాడిన సాంగ్ అయితే విన్నారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో, విశ్వ గారి లిరిక్స్ లో, పోకిరి మూవీ నుంచి, పూని జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు వివిధాలు. 4:39 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. విత్ యువర్ ఆర్జే ఆదిత్య. నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ దేశముద్రు. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

టిప్పు కైలాష్ ఏర్పడిన సాంగ్ అయితే విన్నారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివెన్నెల గారి రచనలో, పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే విన్నారు వివిధతో. మరి ఇంకా చిరుతాతో ఈ సాంగ్ అయితే విన్నారు మొత్తం వివిధ. ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. సమయం 4:50 దాటి 26 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనల అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య, ఐ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల బలహీనత అనేది పెను సమస్యగా మారుతుంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయకంగా నిలిచే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. మరోవైపు ఎముకలు బలహీనంగా ఉంటే నొప్పి సమస్య పెరగడంతో పాటు ఎముకలకు సంబంధించిన పలు సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. అదే సమయంలో కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారొచ్చు. అందుకే మన ఎముకలను బలహీనపరిచే చెడు అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ తో. ఈ చెడు అలవాట్లు బలహీనమైన ఎముకలకు దారితీస్తాయి. అవేమిటంటే తగినంత సూర్యరశ్మిని తీసుకోకపోవడం. కొంతమంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. దీని కారణంగా వారికి తగినంత విటమిన్ డి లభించదు. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. వైటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలకు కాల్షియం సరిగ్గా అందదు. అందువల్ల మీ ఆహారంలో విటమిన్ డి కి సంబంధించిన వాటిని చేర్చుకోండి, లేదా ప్రతిరోజు 30 నిమిషాలు సూర్యకాంతిని తీసుకోండి. యు కెన్ గో ఫర్ వాక్స్ ఆర్ రిలాక్స్ ఇన్ ద సన్. ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమే అండి. కొందరు కంటిన్యూస్ గా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అవసరం. కావున రోజు వ్యాయామం చేయడంతో పాటు ఒకే చోటు గంటల తరబడి కూర్చోవడం మానుకోండి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకలకు హాని చేస్తుంది. సోడియం ఉప్పు శరీరానికి చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బోన్స్ బలహీనపడతాయి. ఉప్పును అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తక్కువ తింటేనే మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు కదా. కోల్డ్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఆర్ ఆల్సో డేంజరస్. చాలా మంది కోల్డ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. సో దూరంగా ఉండడమే మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన శరీరంలోని ఎముకలు దృఢంగా బోన్ స్ట్రెంగ్త్ ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న ప్రమాదాల్లో కూడా ఎముకలు పుట్టుకున విరిగిపోతాయి. ఎముకలు బోల్ బోలుగా తయారయ్యే బలహీనపడేవి ఆస్టియోపరాసిస్ లేదా ఎముకలు గుళ్ళు బారటం అని పిలుస్తారు. ఇటీవల కాలంలో 30 ఏళ్లలోపు మహిళలు ఆస్టియోపరాసిస్ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వ్యాధి బారిన పడేవారి సగటు 50 దాటాక వచ్చేది. మెనోపాజ్ కారణంగా శరీరంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎస్ట్రోజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతూ ఉంటాయి. ఇది వయస్సుతో ముడిపడిన వ్యాధిగా భావిస్తూ ఉంటారు. మరి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. కాల్షియం ఫాస్ఫేట్ అనే మినరల్స్ ఎముకల నిర్మాణంలోకి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో శరీరానికి తగినంత కాల్షియం అందకపోవడం వల్ల ఎముక ఉత్పత్తి, ఎముక కణజాలం దెబ్బతింటుంది. జీవ కణజాలంతో కూడిన ఎముకల వ్యాయామం చేసినప్పుడు దృఢంగా తయారు.

0: ప్రయోజనం చేకూర్చే పోషకాలను మర్చిపోవద్దని అంటున్నారు. ప్రధానంగా శరీరం కాల్షియం ను పూర్తి స్థాయిలో గ్రహించడానికి తోడ్పడే విటమిన్ డి తీసుకోవాలంటున్నారు. అలాగే ఎముక ఉత్పత్తికి దృఢత్వాన్ని విటమిన్ సి తో సహా ఆస్టియోకాల్సిన్ ని క్రియాశీలం చేసే విటమిన్ కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్ మొదలైనవి ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు. కాల్షియం పుష్కలంగా లభించే పాల ఉత్పత్తులతో పాటు వివిధ రకాల పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు, పళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. మీ డైట్ లో అన్ని పోషకాలు సరైన స్థాయిలో ఉంటే మీ ఎముకల ఆరోగ్యంతో పాటు మొత్తం ఫిట్నెస్ మెరుగుపడుతుంది. గ్రీన్ పీస్, క్యాబేజ్, క్రూసిఫరస్ వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినచ్, బచ్చల్ కూర, ఆస్పరాగస్, అంతేకాకుండా ఓట్స్, పార్స్లీ, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, లైమ్, డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్ ఇలాంటివన్నీ కూడా ఎముకలకు చాలా మేలు చేస్తాయి. ఎముక కణజాల నష్టాన్ని నివారిస్తాయి. ఎక్సర్సైజ్ అనేది ఎముక సాంద్రతను మెరుగుపరచడంతో పాటు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం గణనీయంగా కోల్పోతుంది. ఒక్క రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి మీరు అదనంగా ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది కానే కాదు. తీయటి సాఫ్ట్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ ఏరియేటెడ్ డ్రింక్స్, సోడా డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ కాల్షియం వేగంగా కోల్పోవడానికి దారితీస్తుంది. కెఫైన్, 100 మిలిగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ తీసుకుంటే శరీరం కొంత కాల్షియం ని కోల్పోతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎముకలు కాల్షియం గ్రహించడం కష్టమవుతుంది. మద్యపానం వల్ల ఎముకలు వేగంగా బలహీనపడతాయి. ఫ్రాక్చర్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కోవు. ఇలా హాని చేసే ఆల్కహాల్ అండ్ ధూమపానానికి దూరంగా ఉండండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, బోన్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక బోన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, గుల్లబారాయి, ఆస్టియోపరోసిస్ అంటారు అని పెద్దవాళ్లకు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 ఇయర్స్ కే చాలా మందికి ఆస్టియోపరోసిస్ అంటున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. మన సిస్టమ్ కంప్లీట్ గా మారింది. మీరు గమనించారో లేదో, విటమిన్ డి చాలా మందిలో లేదంటున్నారు డాక్టర్స్. ఎవరికి టెస్ట్ చేసినా గానీ డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి అండ్ B12 అని డాక్టర్స్ నిర్ధారించి చెప్పేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి, ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే. చాలా మందికి వచ్చింది. దీని కారణం ఏంటి అంటే మనము సన్ కి ఎక్స్పోజ్ కావట్లేదు ఎక్కువసేపు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగైనా లేదన్నా ఏదన్నా ఆఫీస్ లో కంటిన్యూస్ గా వర్క్ చేసినప్పటికీ ఇంట్లో నుంచి బయలుదేరుతారు, కార్లో కూర్చుంటారు, డోర్స్ అన్ని వేసుకొని హాయిగా ఏసీ ఆన్ చేస్తారు, మళ్ళీ ఇంకో ఆఫీస్ లోకి వెళ్తారు, అక్కడ కూడా ఏసీ ఉంటుంది, కదలకుండా కుర్చీలో కూర్చుంటారు, కాఫీల పైన కాఫీలు తాగుతూ ఉంటారు. ఇంకొక్కసారి అలా బాడీ, శరీరం దానికి అలవాటయ్యాక కుర్చీకి లేవడానికి బద్ధకంగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తారు, కారులోని అదే కారులో ఇంటికి వచ్చేస్తారు, క్యాబో కారులో ఇంటికి వచ్చేస్తారు, టీవీ ముందు కూర్చుంటారు, బద్ధకంగానే ఉంటారు, లేజీ లేజీ అయిపోయారు ప్రతి ఒక్కరు. మరి ఈ లైఫ్ స్టైల్ లో సన్ ఎక్స్పోజర్ ఎక్కడుంటుందండి? సూర్యరశ్మి శరీరానికి ఎలా తాకుతుంది? ఒక ఏసీలో నుంచి వెళ్తున్నారు, మళ్ళీ దాంట్లోనే కూర్చున్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ డిక్లైన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంతేకాదు, ఇప్పుడు స్కూల్స్ లో కూడా చూస్తున్నాం, ఏసీ స్కూల్స్ అంటున్నారు, అన్ని క్లోజ్ చేసి పెడుతున్నారు, ఏసీ ఆన్ చేస్తున్నారు, అక్కడ ఒకరి గాలి ఒకరు పీల్చుకుంటున్నారు, క్రాస్ వెంటిలేషన్ లేదు, పిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి బోన్ ప్రాబ్లమ్స్ వరకు అన్ని వస్తున్నాయండి. మరి ఇలా సిస్టమ్ లో తప్పు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమవుతుంది? అందుకే వీలైనంత వరకు కొంచెం న్యాచురల్ సెట్టింగ్ లో ఉండడానికి ప్రయత్నించండి. మీరే కాదు, మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అవేర్నెస్ తోటే ఉండాలి. చిన్న చిన్న విషయాలు అని అలా తోసిగుచ్చుతుంటే అవి ఏదో ఒక రోజు పెద్ద పెను తుఫాన్ అయిపోయి మళ్ళీ తిరిగి వస్తాయి. అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్నవి ఇప్పుడే మీరు సవరించుకుంటే యూ విల్ లీడ్ అ హ్యాపీ అండ్ అ హెల్తీ లైఫ్. With this wonderful information about bone strength, this is Chetan signing off in Venala program today. Bye for now, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedback amc1@gmail.com. I repeat, ఫీడ్

శ్రోతలు, ముందుగా ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనిత వాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చే మెచ్చే సినిగితాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చే మెచ్చే సినిగితాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీత వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15 హలో అభిరుచి కార్యక్రమం వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిగితాలు వింటారు. 8:40 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమములు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:20 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సీమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు. రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి ప్రసార విశేషాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినిగితాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగితాలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 ఉన్నతవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం వింటారు. 7:00 అలనాటి మధుర గీత వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 హలో అభిరుచి కార్యక్రమం వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగితాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 నుండి 11:10 వరకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. శ్రోతలు, ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు.

0: మహిళలు ఎంతో నచ్చమెచ్చి వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనకైతే చాలా కాల్స్ వస్తున్నాయి. ముందుగా కలిసినటువంటి శ్రోత ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు? ఆయిషా. చెప్పండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నానండి. మరి వాళ్ళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా. ఎవరి కోసం కోరుకుంటున్నారు ఈ పాట? అందరి కోసమా? నేను ఏదో స్పెషల్ ఉంది అని అడిగానులేండి. సరే, మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. అదేనండి, అందుకే చెప్తున్నా, మీరు కోరుకున్నారు కదా బాగుంది అని. ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: వనితవని కార్యక్రమంలో మరొక పాట విన్నాం. హలో,
1: శ్రీమంతుడు మేడం.
0: శ్రీమంతుడు, మీ పేరేంటి?
1: వెంకటమ్మ మేడం.
0: వెంకటమ్మ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మరి ఇవాళ శ్రీమంతుడు చిత్తం నుండి ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, తప్పకుండా మీకోసం పాటు వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మార్కెట్ రిటర్న్స్ వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
2: నమస్కారం. గుడ్ ఈవినింగ్ లవణ్య మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: నెల్లూరు ఎన్టీఆర్ నగర్ నుండి సుప్రియ.
1: సుప్రియ, చెప్పండి, వాళ్ళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: నుండి చిటికలు తెలిసిన చిటపట సినిమా మేడం. కోరుకుంటున్న వారు సిద్ధేశ్వర గారు, సుప్రియ మేడం.
1: ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి.

0: వనితమణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: మీ పేరు?
1: నా పేరు సువ్రత్ అండి.
0: చెప్పండి, వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: బంగారు బాబు.
0: ఓకే, ఈ సినిమాలో ఏ పాట?
1: ఏమనుకున్నావు, నన్నేమనుకున్నావు, పిచ్చివాణ్ణి అనుకున్నావా, ప్రేమ బిచ్చగాన్ని అనుకున్నావా.
0: ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: వనితవాణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే అమ్మ.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు విజయలక్ష్మి అమ్మ, నెల్లూరు నుంచి.
0: విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను.
1: కలవదమ్మా, రోజు ట్రై చేస్తాను. ఒక్కొక్కరా ఉన్నప్పుడల్లా ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి చేస్తుంటే ఇప్పటికి కలిసింది.
0: అదే అండి, చాలా మంది ట్రై చేస్తుంటారు కదా ఈ టైంలో.
1: ట్రై చేస్తారు కదా, అట్లనే అనుకుంటా. ఏదో ఒకట్లే పాటలు వింటున్నాం కదా అనుకుంటాను.
0: ఓకే అండి, చెప్పండి. ఇవాళ ఈ సినిమా నుంచి
1: శాంతినికేతన్లో కలనైనా అని వాళ్ళపై ఆ పాట వేయండి.
0: శాంతి నివాసం ఆ సినిమా, శాంతినికేతన్.
1: శాంతి నివాసం.
0: ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది.
1: థ్యాంక్ యూ అండి, మీకు థ్యాంక్ యూ అందరికి.

ఇప్పటి వరకు వనితవాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

యువత ఎంతో ఇష్టపడేటటువంటి యువతరంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంలో ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీ పోలీస్ ఎస్పీఎఫ్ సబార్డినేట్ సర్వీసులు రెగ్యులర్ ప్రతిపాదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల వారీగా ఎస్సిటీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ పురుషులు మరియు మహిళలు 253 పోస్టులు, ఎస్సిటీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ పురుషులు మహిళలకు 116 పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పురుషులకు 9 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత సరిపోతుంది. నెలకు వేతనం 44,570 నుంచి 1,27,480 రూపాయల వరకు ఉంటుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదారుఢ్య కొలతలు, పీఎంటీ దేహదారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు బాగున్నారా చిత్రం నుండి పాట విందాం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా గల గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడొచ్చు. వీటిలో ఆఫీస్ అసిస్టెంట్ 8,183, ఆఫీసర్ స్కేల్ 4,256, స్కేల్ 2,047, స్కేల్ 3,220 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 997, ఏపీలో 1,300 ఖాళీలున్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 27 వరకు అవకాశం ఉంది. ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1 ఆఫీసర్ పోస్టులకు సాధారణ డిగ్రీతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. స్కేల్ 2 స్కేల్ 3లకు సంబంధిత విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం తప్పనిసరి. ఆసక్తి అర్హతలు ఉన్నవారు

రెండు పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష నవంబర్ లేదా డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను తెలుగులో కూడా రాయవచ్చు. స్థానిక భాష వచ్చిన వరకే అవకాశం. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. మరింకెందుకు ఆలస్యం? అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసేదండి. మరికొంత సమాచారం వినే ముందు మనం చిత్రం నుండి పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంలో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ పిన్ ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 5వ తేదీ వరకు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ వచ్చేప్పటికీ 1, ఆఫీస్ అటెండెంట్ 1, మొత్తం ఖాళీలు వచ్చేప్పటికీ 2 ఉన్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18 ఏళ్ళు నిండి ఉండాలి. నెలకు 14,000 నుంచి 20,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, కోర్ట్ కాంప్లెక్స్, ములుగు. చివరి తేదీ వచ్చేప్పటికీ 5 అక్టోబర్ 2026. మరికొంత సమాచారం వినే ముందు నా ఊపిరి చిత్రం నుండి పాట విందాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న అర్హులైన అభ్యర్థుల నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ జనరల్ మేనేజర్ ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ పోస్ట్ భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత, అనుభవం, ఆసక్తి ఉన్న అభ్యర్థులు, అర్హత కల అభ్యర్థులు 9వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులు వచ్చేటప్పటికి జనరల్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ సీఏలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వేతనం నెలకు 1,56,500 రూపాయల నుంచి 1,73,860 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ 9 అక్టోబర్ 2026. అర్హతలు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరికొంత సమాచారం వినే ముందు గజనీ చిత్రం నుండి పాట విన్నాం.

0: ఇప్పటివరకు యువతరంగం కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सेवा भाव हर व्यक्ति में स्वाभाविक रूप से होना चाहिए. श्री मोदी वडनगर से वाराणसी तक यात्रा कर रहे सेवा यात्रियों से वीडियो कॉन्फ्रेंस के माध्यम से संवाद कर रहे थे.
2: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे अपने आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వరద ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్ష ప్రభావిత జిల్లాలలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని కోరారు. రహదారులు దెబ్బతిన్న చోట రవాణా సదుపాయాన్ని వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. వర్షానికి కొండచర్యలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. చెరువులు నింపడంపైన దృష్టి పెట్టడంతో పాటు విరిగిపడ్డ చెట్లను వెంటనే తొలగించాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఉత్పత్తి రంగం వరకు రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధిస్తోందని తెలిపారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ET 2047 ది న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అంశంపై ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: we are looking at a more inclusive growth where we believe that mere money is not the solution. It's about ideas and exposure. So where we see industry playing an important role is to provide that exposure for people who are below the poverty. So we've seen, of course, companies adopt schools. That's my other hand, call it Bharat portfolio, human resource development. We've seen how people are coming forward adopting schools. Apart from infrastructure development, they're offering their help in curriculum improvement. Collaboration at that level is really transforming the rural part of Andhra Pradesh, and that's the P4 model that we have adopted.
0: తిరుపతి జిల్లా గ్రామీణ విలేకరులకు అక్టోబర్ 3-4 తేదీల్లో పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఈ పునశ్చరణ తరగతులను అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖుల ద్వారా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రహదారులు దెబ్బతిన్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 356 కిలోమీటర్ల మేర రహదారులు పాడయ్యాయని చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో రహదారులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రహదారులు తాత్కాలిక పునరుద్ధరణకు దాదాపు 26.95 కోట్ల రూపాయలు, శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరణకు 224.73 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం స్వనిధి పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో గడిచిన 12 ఏళ్లుగా ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధిగా పేర్కొనే ఈ పథకం వల్ల పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2020 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చిన్న రుణాల పథకంగా ఇది గుర్తింపు పొందింది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా రుణాలు అందిస్తారు. అదేవిధంగా వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. రుణాలు సక్రమంగా ఎప్పటికప్పుడు చెల్లించే వారికి సంవత్సరానికి 7% చొప్పున వడ్డీ రాయితీ నేరుగా ఖాతాలో జమ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లేదా పరిసర ప్రాంతాలలో వీధి వ్యాపారం చేసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతూ తూర్పు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి కరుణ్ కుమార్ తెలిపారు. తదుపరి ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో ఈ రోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్టంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలియజేస్తూ,
2: వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. పార్వతీపురం మల్లెం జిల్లాలో కూడా మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటి కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కృష్ణా గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని వరద నీటితో నింపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అమరావతి నుంచి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా చూడాలని, ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ నుంచి ముందస్తు సమాచారం తీసుకుంటూ వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రిజర్వాయర్లు, నదులు, వాగుల్లోకి వచ్చే నీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. మున్నేరుకు వచ్చే ఇన్ఫ్లోను, బుడమేరు వరదను బట్టి పట్టిసీమ పంపులను పనిచేయించాలని సూచించారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్మెంట్ వర్షానికి అనుగుణంగా పురుషోత్తమపట్నం పంపులను ఆపరేట్ చేసుకోవాలని చెప్పారు. అలాగే వంశధార, నాగావళి, బహుద, మహేంద్రతనయ నదులు ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని నిమ్మల రామానాయుడు కోరారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా హాస్టల్స్, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు విస్తృతంగా పర్యటించారు. టెక్కలి మండలం పరిధిలోని మెలియాపుట్టి రహదారిని, తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రహదారుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో వ్యవసాయ పొలాల్లో చేరిన నీటిని కూడా మంత్రి పరిశీలించారు. రైతులకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో డేటా సెంటర్ ఎకో సిస్టమ్ సర్వేగంగా అభివృద్ది చెందుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిస్కో సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్తో న్యూఢిల్లీలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డేటా సెంటర్ల డిమాండ్కు అనుగుణంగా రాష్ట్రంలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్, యూసీఎస్ సర్వర్లు, స్విచ్లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత జిల్లాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. मुख्याः वार्ताः प्रधानमन्त्री नरेन्द्र मोदी सेवा भावं जीवनस्य परम पुरुषार्थत्वेन प्राख्यापयत् सेवा परमो धर्म इति न्यायः सर्वथा अनुसरणीयः मुख्य संकल्पः इत्यपि असौ सबलम् अकथयत् संयुक्त राष्ट्र महासभायाः उपवेशने विदेश कार्य मंत्रिणा डॉक्टर एस जयशंकरेण फिपेक विदेश मंत्रिमंडलस्य समलंकृता द्वितीय पीठिका

ప్రకృతి మనకు తెలియని ఎన్నో సవాళ్లను విసురుతూనే ఉంటుంది. విశ్వంలో దాగి ఉన్న వింతలను ఛేదించడానికి మనిషి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కొన్ని తెలుసుకో

కొన్నింటిని ఊహించుకోగలం, మరికొన్నింటి గురించి అసలు తెలుసుకోనేలేం. అలా తెలియని వాటినే మనం ఇప్పటికీ కూడా మిస్టరీగా భావిస్తున్నాం. మనమందరం సినిమాల్లో మాత్రమే మిస్టరీలు చూస్తూ ఉంటాం, కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరిగితే, ఒక విమానం ఆకాశంలో ఎగురుతూ ఉండగా సడన్ గా మాయమైపోతే, ఒక పెద్ద నౌక సముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా ఏ ఆనవాళ్లు లేకుండా అదృశ్యమైతే, అక్కడ జరుగుతున్న విషయాలు నిజమే, మనం చూస్తున్నది నిజమే, కానీ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నదానికి ఇప్పటి వరకు చాలా ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. సముద్రం ఈ పదం వింటే మనకు గుర్తొచ్చేది అలలు, నీలి ఆకాశం, చల్లని గాలులు, ప్రశాంతత. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సముద్ర ప్రాంతం మాత్రం అలా ఉండదు. అక్కడకు వెళ్లిన చాలా నౌకలు, విమానాలు తిరిగి రాని పరిస్థితి. అక్కడికి వెళ్లిన వాళ్ళ చివరి సందేశం ఎవ్రీథింగ్ లుక్స్ స్ట్రేంజ్ అని. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఆ రహస్య ప్రాంతం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఈ సంగతి మీకు తెలుసా వింటూ ఉన్నారు, నేను మీ కావ్యశ్రీ. వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్.

ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఆ రహస్య ప్రాంతమే బెర్ముడా ట్రయాంగిల్. ఈ పేరు వినని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే చాలా మూవీస్, స్టోరీస్, బుక్స్, మ్యాగజైన్స్ ఇలా చాలా వాటిలో బెర్ముడా ట్రయాంగిల్ గురించి డిస్కషన్ వస్తూనే ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్, రహస్యాల సముద్రం. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక త్రిభుజాకార ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఫ్లోరిడా, బెర్ముడా ద్వీపం, ఫ్యూటోరికా ఈ మూడు ప్రాంతాలను కలిపితే ఈ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇది కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రపంచానికి తెలియడానికి, ప్రపంచం మొత్తం ఈ విషయం గురించి మాట్లాడుకోవడానికి ముఖ్య కారణం 1945లో జరిగినటువంటి ఒక సంఘటన. 1945 డిసెంబర్ 5న యుఎస్ నేవీకి చెందిన బాంబర్ ఫ్లైట్స్ 5 ఒక రొటీన్ ట్రైనింగ్ మిషన్ కోసం ఫ్లోరిడాలోని నావల్ బేస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ 5 విమానాలకు ఫ్లైట్ 19 అని పేరుంది. ఈ విమానాల్లో మొత్తం 14 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు బాంబు దాడుల ట్రైనింగ్ కోసం వెళ్లారు. వాతావరణం కూడా చాలా నార్మల్ గా, క్లియర్ గా ఉంది. ఈ క్రూ కెప్టెన్ చార్లెస్ సి టైలర్ చాలా అనుభవం ఉన్నటువంటి పైలట్. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఎన్నో కష్టమైన మిషన్స్ ని అనుభవంతో తెలివిగా కంప్లీట్ చేశారు. ప్రారంభంలో ఫ్లైట్ ప్రయాణం చాలా సాఫీగా జరిగింది. వాళ్ళ ట్రైనింగ్ మిషన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని వాళ్ళ బేస్ క్యాంప్ దగ్గరికి రిటర్న్ అవ్వడానికి ఉత్తరం వైపుగా 5 ఫ్లైట్స్ తిరిగాయి. అప్పుడే వాళ్ళకి వాళ్ళ ఫ్లైట్ లో ఉన్నటువంటి కంపాస్ పాడైపోయింది అని అర్థమైంది. విమానాలు తప్పు దిశలో వెళ్తున్నాయి అని కెప్టెన్ టైలర్ కి అనుమానం వచ్చింది. ఆయన తన మాన్యువల్ కంపాస్ తీసి చూడగా కూడా అది కూడా పిచ్చి పిచ్చి దిశలో చూపిస్తూ ఉంది. ఆయనకు, ఆయన టీమ్ కు ఏమీ అర్థం కాని పరిస్థితి. వెంటనే వాళ్ళు కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ అయ్యారు. వాళ్ళు ఉత్తరంలో ఉన్నామా దక్షిణంలో ఉన్నామా అర్థం కావట్లేదు అని, ఫ్లైట్స్ ని ఏ వైపుకు తిప్పాలో తెలియట్లేదు అని, పైనుంచి చూస్తే సముద్రంలో నీళ్లు ఒకసారి తెల్లగా మరోసారి ముదురు ఆకుపచ్చ కలర్ లో మారిపోతూ ఉన్నాయి అని, పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అని చెప్పారు. ఒకేసారి 5 విమానాల నావిగేషన్ సిస్టమ్ ఎలా ఫెయిల్ అయింది అని కంట్రోల్ టీమ్ మెంబర్స్ కి కూడా అర్థం కాలేదు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఇక చివరి మాటలుగా టైలర్ నుంచి ఒక సందేశం వచ్చింది కంట్రోల్ రూమ్ కి. విమానాలు అన్నింటినీ ఒకదానికి ఒకటి దగ్గరగా రావాలని, సముద్రంలోనే ల్యాండ్ అవ్వాలి అని టైలర్ డిసైడ్ అయినట్లుగా కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి వాళ్లకు తెలిసింది. ఇక ఆ క్రూ నుంచి అదే లాస్ట్ మెసేజ్. ఇక చూస్తుండగానే ఈ 5 విమానాలు కూడా రాడర్ నుంచి మాయమైపోయాయి. అంటే కంట్రోల్ రూమ్ లో వాళ్ళకి ఒక ఇమేజ్ ద్వారా ఈ విమానాలు ఎక్కడున్నాయి, ఏ లైన్ లో ఉన్నాయి తెలుస్తూ ఉంటుంది కదా, అది కూడా తెలియకుండా హఠాత్తుగా విమానాలన్నీ కూడా మాయమైపోయాయట. ఇక ఈ విమానాలను వెతకడానికి అదే రాత్రి ఒక PBM మెరైన్ రెస్క్యూ ప్లేన్ కూడా సిద్ధమైంది. ఇందులో 13 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తప్పిపోయిన విమానాల కోసం వెతకడానికి వెళ్లిన ఈ ప్లేన్ కూడా తప్పిపోయింది.

తర్వాత అమెరికన్ నేవీ ఒక భారీ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. 300కు పైగా విమానాలు, షిప్పులు అట్లాంటిక్ ఓషన్ లో పంపించి 300,000 square feet ప్రాంతాన్ని జల్లెడ పడటం ప్రారంభించాయి. అయినా కూడా వాళ్లకు ఈ ఫ్లైట్స్ గురించి కానీ, వాటిని వెతకడానికి వెళ్లిన సెర్చ్ ఫ్లైట్ గురించి కానీ, అందులో ఉన్న మనుషుల గురించి కానీ

విన్స్టెంట్ గాడిస్ అనే ఒక రచయిత ఆర్గోసి అనే ఒక మ్యాగజైన్లో ఒక రచన రాశారు. అప్పుడే ఆయన ఫస్ట్ టైం డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అనే మాటని కూడా యూజ్ చేశారు. అంతవరకు ఆ ప్రాంతానికి ఆ పేరు లేదన్నమాట. మొదటిసారిగా గాడిస్ ఆ ప్రాంతాన్ని ఒక నిర్దిష్ట ఆకారంలో ట్రయాంగిల్ రూపంలో వివరించారు. బెర్ముడా, ఫ్లోరిడా, ఫ్యూటోరికా తీరాన్ని కలిపే ఒక పెద్ద ట్రయాంగిల్ లాగా ఉండడం వల్ల దీనికి బెర్ముడా ట్రయాంగిల్ అని పేరు పెట్టారు. అది అట్లాంటిక్ ఓషన్ లో దాదాపు 500,000 square meters విస్తరించి ఉందని ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న రహస్య ఘటనల గురించి ఎన్నో విషయాలు ఈ రచనల్లో రాసుకొచ్చారు. అది ప్రజల్లో చాలా ప్రాచుర్యం పొంది అప్పటి నుంచి బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రజలకు ఇంకా ఎక్కువ అక్కడ జరుగుతున్న మిస్టరీస్ గురించి తెలుస్తూ వచ్చాయి. ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు రెండు కాదండి, చాలా ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో జరుగున్నాయి. 1967 డిసెంబర్లో కూడా ఒక లగ్జరీస్ బోట్లో ఇద్దరు స్నేహితులు మయామి బీచ్ నుంచి క్రిస్మస్ లైటింగ్ ని చూడడానికి సముద్రంలోకి వెళ్తారు. కానీ రాత్రి సుమారుగా 9 గంటల సమయంలో కోస్ట్ గార్డ్ టీమ్ కి ఒక సందేశం ఈ షిప్ నుంచి లభించింది. వాళ్ల పడవ ఏదో గుర్తు తెలియని వస్తువును ఢీకొట్టిందని, కానీ అంత ప్రమాదం ఏమీ లేదని వాళ్లు చెప్పారు. అయినా కూడా కోస్ట్ గార్డ్ టీమ్ ఈ మెసేజ్ అందిన 15 నిమిషాల్లోగా ఆ ఖచ్చితమైన ప్రాంతానికి చేరుకుంది. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళు వెళ్లేసరికి అక్కడ ఆ షిప్ కానీ ఆ షిప్ లో ఉన్న మనుషులు కానీ, అట్లీస్ట్ ఆ షిప్ కి సంబంధించిన ఒక చిన్న జాడ కానీ అక్కడ కనిపించలేదు. ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయండి. 100 ఏళ్ళవుతున్నా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రహస్యాలు మనుషుల మదిలో ఒక పెద్ద ప్రశ్నను పదే పదే రేకెత్తిస్తున్నాయి. అసలు ఆ ప్రాంతంలోకి వెళ్లగానే ప్రకృతి నియమాలు ఎందుకు మారిపోతూ ఉన్నాయి అన్న ప్రశ్నకు కాలక్రమంగా ఎన్నో అధ్యయనాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఊహాగానాలు కూడా పుట్టుకొచ్చాయి. అక్కడ వెళ్ళినటువంటి కొంతమంది పైలట్లు చెప్పిన మాటలు చాలా విచిత్రంగా ఉంటాయండి. వాళ్ళ కంపాస్ అక్కడికి వెళ్ళగానే తిరగడం, స్పీడ్ గా తిరగడం మొదలవుతుంది, గడియారాలు తప్పుగా పనిచేస్తాయి, ఆకాశం పచ్చగా మారిపోతుంది, విమానం చుట్టూ తెల్లటి పొగ ఏర్పడుతుంది అని, కొంతమంది నావికులు ఒక్కసారిగా సముద్రం ప్రశాంతంగా మారిపోతుంది అని, తర్వాత భారీ అలలు వస్తాయి అని, అప్పుడు కంపాస్ ఒక్కసారిగా తిరగడం స్టార్ట్ చేస్తుంది అని విచిత్రమైనటువంటి అనుభవాల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. దాదాపుగా 3,000కు పైగా షిప్స్ అండ్ టైట్స్ ఈ ప్రాంతంలో మిస్ అయిపోయాయండి. ఇప్పుడు ఒక పాట విందామా?

బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఎన్నో థియరీలు, ఊహాగానాలు, కథలు ఉన్నాయి అని అనుకున్నాం కదా. అందులో కొన్ని ఏంటంటే, కొంతమంది ఈ ప్రాంతం ఏలియన్స్ ఆధీనంలో ఉంది, ఇవన్నీ ఏలియన్స్ చేసే పని, అందువలనే విమానాలు, నౌకలు కనిపించకుండా పోతున్నాయి, వాటన్నిటిని అవే తీసుకెళ్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే అట్లాంటిస్ నగర రహస్యం, పురాతన కాలంలో అట్లాంటిస్ అనే ఒక అద్భుతమైనటువంటి నగరం సముద్రంలో మునిగిపోయింది అని, ఆ నగరంలో శక్తివంతమైన క్రిస్టల్స్ వల్ల అక్కడ అయస్కాంత శక్తులు ఏర్పడి కంపాస్ పనిచేయకుండా అన్ని అక్కడికి లాక్కోబడిపోతున్నాయి అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నా సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇంకొంతమంది ఇందులో వేరే యూనివర్స్ లేదా వేరే డైమెన్షన్ ఉంది అని, ఇక్కడ ఈ షిప్స్ ద్వారా, విమానాల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు వేరే టైమ్ లోకి లేదంటే వేరే ప్లేస్ లోకి ట్రావెల్ అయి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఆదిత్య 369 సినిమా గుర్తుంది కదా, వాళ్ళు టైం ట్రావెల్ చేసి ఒక టైం నుంచి ఇంకొక టైం కి వెళ్తారు. అలాగే వీళ్ళు ఒక డైమెన్షన్ నుంచి ఇంకొక డైమెన్షన్ లోకి, ఇంకొక యూనివర్స్ లోకి వెళ్తారు అని చెప్పి కూడా చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇలాంటివి మూవీస్ లో చూడడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో ఇలాంటివి ఏవి ప్రూవ్ అవ్వలేదండి. ఇదంతా జస్ట్ ఎవరికి వాళ్ళు తోచినట్టుగా చేసుకున్నటువంటి ఊహాగానం మాత్రమే. శాస్త్రవేత్తలు చెప్పే కొన్ని సిద్ధాంతాల ప్రకారం భూమిపై కొన్ని ప్రాంతాల్లో అయస్కాంత క్షేత్రం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసాధారణంగా ఉండడం వల్ల కంపాస్ సరిగ్గా పనిచేయదు. సాధారణంగా కంపాస్ ఉత్తర ధ్రువ దిశను చూపుతుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో భూమి అయస్కాంత ప్రభావంలో మార్పులు రావడం వల్ల అది తప్పు దిశను కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం బెర్ముడా ట్రయాంగిల్ లో మాత్రమే జరిగే ఇష్యూ కాదు.

అదుపుని పైన కంపాస్ పనిచేయకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉంటాయన్నమాట. నేషనల్ ఓషనాలజీ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ అమెరికన్ గవర్నమెంట్ ఏజెన్సీలు ఈ ప్రాంతంలో ఎలాంటి సూపర్ న్యాచురల్ మిస్టీరియస్ శక్తులు లేవని, సముద్రం ఎప్పుడు మనుషుల అంచనాలకు అందనిదిగా ఉంటుంది అని, ఎంతో ప్రమాదకరమైంది అని, ఎప్పుడు అంతు చిక్కని వాతావరణం లేదా నావిగేషన్ ఎర్రర్స్ లాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి అని, ప్రమాదాలు జరగడం సహజమని, ఇక్కడ అది ఎక్కువగా జరుగుతుంది అని, ఈ ప్రాంతంలో తుఫాన్లు కూడా చాలా వేగంగా వస్తాయని, కొన్నిసార్లు భారీ అలలు, హరికేన్లు, అకస్మాత్తుగా మారే గాలులు ఇవి నౌకలు విమానాలకు ప్రమాదం కలిగేలాగా చేయవచ్చు అని భావిస్తూ ఉన్నారు. ఇప్పటి ఆధునిక టెక్నాలజీ లేని కాలంలో ఇది మరింత ప్రమాదకరంగా ఉండేది. అలాగే ఈ ప్రాంతం అడుగున భారీ మిథేన్ గ్యాస్ నిలువలు ఉన్నాయి అని, అగ్నిపర్వతం పేలినట్టుగా ఒక్కసారిగా ఇవి కూడా పేలడంతో దీని లోపల నుంచి గ్యాస్ బయటకు వచ్చి నీటి యొక్క డెన్సిటీ సాంద్రతను తగ్గించేస్తుంది అని, దీంతో నీరు ఆ షిప్ను మోయలేక ఉన్నట్టుండి అది గుంతలో పడిపోయినట్టుగా ఆ నీటి పైన ఉన్నటువంటి షిప్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి అని, ఇక దాని జాడ బయటకు రావడం చాలా కష్టం ఎందుకంటే చాలా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి, ఇక అలా బయటకు తెలియకుండా కనుమరుగైపోతున్నాయి అని చెబుతున్నారు. సరే, సముద్రంలో అంటే ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి, మరి పైన ఎక్కడో ఎగిరే ప్లేన్స్ ఎందుకు కనిపించకుండా పోతున్నాయి అంటే, హెక్సాగన్ క్లౌడ్స్ థియరీ ఒకటి ఇక్కడ వస్తుందండి. 2016 శాటిలైట్ ఇమేజెస్ ద్వారా బెర్ముడా ట్రయాంగిల్ పైన కొన్ని వింతైన హెక్సాగాన్ షేప్ లో ఉన్నటువంటి క్లౌడ్స్ ను గుర్తించారు. వాటిని సైంటిస్టులు అవి ఎయిర్ బాంబుల్లాగా ప్రవర్తించే క్లౌడ్స్ అని చెప్పారు. అంటే ఆ మేఘాలు పగిలినప్పుడు వాటిలో నుంచి దాదాపుగా గంటకు 270 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కిందకు వీస్తాయట. ఆ గాలి ఎంత శక్తివంతమైందంటే విమానాన్ని కూడా ఒక్కసారిగా కంట్రోల్ తప్పేలాగా చేసి దానిలోకి లాగేసుకునే అంత పవర్ఫుల్ గాలులు అసాధారణంగా అక్కడ వచ్చేస్తూ ఉంటాయి. దీని వల్లనే ఆ విమానాలు సముద్రంలో కూలిపోయేలాగా చేస్తాయి, తర్వాత కనిపించకుండా పోతాయి అని కూడా చెబుతూ ఉన్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్నది బెర్ముడా ట్రయాంగిల్ అనేది సముద్రంలోని ఒక ప్రాంతం. సాధారణంగానే సముద్రం మధ్యలో ఏదైనా మునిగిపోతే దాన్ని గుర్తించడం చాలా కష్టం కదా, ఇక ఈ ప్రాంతంలో అది ఇంకా కష్టం ఎందుకంటే చాలా లోపలికి ఉంటుంది కాబట్టి. ఇది పూర్తిగా అలౌకికమైతే కాదండి, ఈ ప్రాంతంలో ప్రయాణాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అంటే వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలు, పాత టెక్నాలజీ, సముద్రపు పరిస్థితులు ఇవన్నీ కలిపి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి అని వాళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. ప్రపంచంలో బెర్ముడా ట్రయాంగిల్ లాంటి మరికొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. జపాన్

0: ఇప్పటికీ పర్ఫెక్ట్ గా తెలీదు, బట్ జరుగుతున్నవి అన్నది మాత్రం నిజమండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, సముద్రం గురించి మనకు ఇంకా తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి అని. మనిషి చంద్రుడిపై అడుగు పెట్టాడు. భూమికి ఏమన్నా జరిగితే తన నివాసం కోసం మార్స్ కూడా కనుక్కొని అక్కడ మానవ జీవనానికి అనుగుణమైనటువంటి ప్రాంతమా కాదా అని కూడా తెలుసుకున్నారు. కానీ ఇంకా సముద్రం అడుగున ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించలేకపోతున్నాడు. ప్రపంచంలోని సముద్రాల్లో చాలా భాగం ఇంకా పూర్తిగా పరిశోధింపబడలేదు. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ లాంటి విషయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయండి. బెర్ముడా ట్రయాంగిల్ నిజంగా ఒక మాయా ప్రాంతమా? బెర్ముడా ట్రయాంగిల్ లో అలా ఎందుకు జరుగుతుంది? ప్రకృతి శక్తుల వల్ల అలా జరుగుతుందా, లేదంటే అక్కడ నిజంగానే ఇంకేదైనా పవర్ ఉందా అన్న విషయం మాత్రం ఇప్పటికీ తెలియలేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజమండి, రహస్యం ఉన్నంత వరకు మనిషి ఆసక్తి ఎప్పటికీ తగ్గదు. సముద్రం ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలను విసురుతూనే ఉంటుంది. ఆ సమాధానాల కోసం ప్రపంచం ఇంకా వెతుకుతూనే ఉంటుంది. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ కేవలం ఒక సముద్ర ప్రాంతం మాత్రమే కాదు, అది ప్రపంచంలోని గొప్ప మిస్టరీలలో ఒకటి. తెలియని విషయం మనకి భయాన్ని కలిగిస్తుంది, అదే మనిషిలో ఆసక్తిని కూడా పెంచుతుంది. బెర్ముడా ట్రయాంగిల్ భయం ఆశ్చర్యం కలయికతో ఉన్నటువంటి ఒక రహస్యం. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా? ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా, ఎందుకంటే బెర్ముడా ట్రయాంగిల్ అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పటికీ కూడా ఈ విషయం గురించి ఒకటి రెండు పాయింట్స్ తెలిసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటాము. సో చాలా విషయాలు బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసుకున్నాము. వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ, బై బాయ్.
1: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇప్పుడు విన్నాం జానపద గేయాలు.
2: Re re re re re re

கொண்டவா.

జీవితంలోని ప్రతి సన్నివేశాన్ని అనుభవించి ఆశువుగా పలికే ఈ గీతాల శైలి కృతకమైనది కాదని వేరే చెప్పనక్కర్లేదు. సహజ శైలి, సరళత్వం, ముగ్ధత్వం జానపద గీతాల ప్రధాన లక్షణాలు. ప్రజల జీవితంలో ఒక భాగంగా ఉండే నుడికారాల సొగసులన్నీ మనకు జానపద గీతాల్లో కనిపిస్తాయి. వినండి.

ఇప్పటి వరకు మీరు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం, నా దేశం చిత్తం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి ఈ పాటకు చక్రవర్తి సంగీతం అందించారు. రచన వేటూరి.

ಬಂದು ಲಿಂಗ ಮಾಡದೆ ಕಷ್ಟ ಜೀವಿ ಚಂತ ಕಷ್ಟ ಜೀವಿ ಚಂತ ನೀ ಕಾಸು ಬಿಲ್ವ ಎಂತ.

0: చిత్రం నుండి అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. హిందుత్వం ఎవరికి వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన, సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో

కింద వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్ధతతో కూడిన తన ప్రస్థానంలో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ధి, సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత

మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ధ

2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. దీనిలోని 2000 పడకలలో 1000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్య

0: కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన సరళమైన మార్కెట్ కు సిద్ధంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ భాగస్వాముల వ్యాఖ్యలు పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఫిలిప్పైన్స్ బ్లాక్ అనేదేమో ఆరోమా వస్తుంది, అదే బాస్మతి స్మెల్ వస్తుంది ఉడుకుతున్నప్పుడు మనం తినేప్పుడు కూడా బ్లాక్ రైస్ అండి. ఫిలిప్పైన్స్ రెడ్ అనేదేమో రెడ్ రైస్ అండి, 125 డేస్ వచ్చేస్తండి. వీటేటికి కూడా చెడిపోయిన ఏమి రావండి అసలు. ఇంకోటి బర్మా బ్లాక్ అని ఉంటుందండి, మామూలుగా దిగుబడి 40 బ్యాగ్స్ దాకా వస్తాయండి. మనం ఏమి చేయకుండానే ఏ ఫర్టిలైజర్ చేయకుండానే గింజ విపరీతం బరువు ఉండి బ్లాక్ గా ఉంటది రైస్ కూడా. రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇవన్నీ కూడా యాంటీ క్యాన్సర్ నష్టాలు బాగా ఉంటాయండి. అది జిఐ కూడా చాలా తక్కువ ఉంటదండి. దాని వల్ల షుగర్ పేషెంట్ కూడా తిన్నా కూడా షుగర్ ఒకసారే పెరగదండి.
1: ఎందుకని మీరు అంతరించిపోతున్న దేశీయ రకాలు ఎంచుకొని సాగు చేస్తున్నారు?
0: ఇప్పుడు మనం ఈ హైబ్రిడ్ కనిపెట్టిన దగ్గర నుంచి అండి షుగర్ వ్యాధి కూడా పెరిగిందండి. ఇది జిఐ అంత ఎక్కువ ఉండి షుగర్ వ్యాధిని పెరిగిపోతుంది. ఇది ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడితేనే దిగుబడి వస్తుందండి. మనం ఫర్టిలైజర్ వేసిన కుందికి కూడా భూమిను సూక్ష్మజీవిని మెయిన్ చేసే ఉంటాయండి, అవన్నీ చనిపోతున్నాయి, వానపవన్ చనిపోతున్నాయండి. మనం ఒక 7 వేసిన డోస్ మంది 2 7 వేస్తే ఆ పంట దిగుబడి రాదండి, మంది పెంచుకోవాలి ఫర్టిలైజర్.
1: వీటిలలో మీరు గమనించినటువంటి మంచి విషయాలు ఏంటి? ఇప్పుడు వస్తున్న అభివృద్ధి చేస్తున్నటువంటి రకాలతో పోలిస్తే దేశీయ రకాల్లో మీరు గుర్తించినటువంటి మంచి అంశాలు ఏమున్నాయి?
0: చెడిపోయడం తట్టుకోవటం అండి. అది ఎందుకు ఇప్పుడు ఈ బ్లాక్ రెడ్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, ఆంథోసియానిన్ అని అవన్నీ, వాటి వల్ల యాంటీ క్యాన్సర్ గాను వాటిగా కూడా పనిచేస్తాయండి అవి.
1: అయితే మీరు ఏ తరహా వ్యవసాయంలో వీటిని పండిస్తున్నారండి?
0: సేంద్రీయ వ్యవసాయం అండి.
1: సేంద్రీయ
0: ఫస్ట్ పిఎండిఎస్ అని వేస్తా అండి, పచ్చి రొట్టె విత్తనాలు 30 రకాలు తీసుకుని చిమ్ముతామండి. అప్పుడు
1: ఉదాహరణలు చెప్పండి, ఏవే వేస్తారు పచ్చి రొట్టెకి?
0: జనుము, జీనగ, పిన్నిమెసర, పెసర, మినుము, ఉనవ, అనసంద, వీటితో పాటు గోంగూర, తోటకూర, నువ్వును, కంది, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగును, అన్ని రకాలు వేస్తామండి.
1: ఇవి పంట తీసుకొని దున్నించేస్తారా లేకపోతే?
0: పంట తీయకుండా డైరెక్ట్ గా 45-50 డేస్ అవగానే నేను కనిపేస్తామండి. కనిపేసిన తర్వాత ఎద పెడతామండి వరి.
1: మొదటిగా పోషకాలు ఏమి ఇవ్వరా అండి?
0: గంజామృతం ఇస్తామండి, తయారు చేసుకుంటామండి మేము. ఆ తయారు చేసుకున్న గంజామృతాన్ని ఒక 400 నుంచి 500 కేజీని ఒక్కొక్క ఎకరానికి చిమ్ముతామండి ఫైర్ ఏక్ ముందే. జిమ్ వేసి తర్వాత జీవన ఎరువును కూడా మిక్స్ చేసి వాడుతున్నామండి. పిఎస్పి, కేఆర్పి, అదర్స్ పేరున్న అని ఉన్నాయండి. పిఎస్పి అంటేనే ఫాస్ఫేట్ సాన్బిన్ బ్యాక్టీరియా అండి, కేఆర్పి అంటేనే పొటాష్ సాన్బిన్ బ్యాక్టీరియా, అజోస్ పేరున్న అంటేనే నత్రజని శరీకరించేయండి. ఇవన్నీ నేలలో కరగన రూపంలో ఉన్న రసాయనిక ఎరువులన్నింటినీ కరిగించి మొక్కకు అందిస్తాయండి. దీనివల్ల మనకి సేంద్రీయ కార్బన్ ఇవన్నీ కూడా బాగా

0: అక్కడి నుంచి తెస్తున్నాం. మైక్రోరేజర్ వేస్తే ఏంటంటే మనకి ఆన్ చేసే సిలిండర్ అనే ఉన్న భూమిని ఉంటే వాటిని చంపేస్తాయండి. ఆ ఈ వేరుని పట్టుకుని నుంచి ఎదురు దున్నప్పుడు కనుపు తగ్గిపోతుంది అండి, ఆటోమేటిక్ గా మామూలుగానే వస్తాయి. కానీ దేశవాణి వెరైటీస్ ఈ హైబ్రిడ్స్ అంత దిగుబడి అయితే రావండి. ఈ 40 అయితే 30 అవుతాయండి, ఈ 30 అయ్యేప్పుడు 20 అవుతాయండి.
1: అయితే సార్ ఇప్పుడు సమస్య ఏంటంటే మీరు సేంద్రియ వ్యవసాయం చేస్తారు, మన చుట్టుపక్కల ఉండే పొలం చేసే రైతు సోదరులు కొంతమంది రసాయనిక మందులు కొట్టి చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆ నీళ్లు కలిసినా లేదా ఆ స్ప్రే చేసినప్పుడు మందులు లేదంటే అక్కడ ఉన్నటువంటి పురుగులు మన పొలంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అంటారు?
0: చుట్టూ బార్డర్ క్రాప్ లాగా ఏదన్నా అయ్యానండి.

బంధువులకి వెళ్ళి మార్కెట్ చేసుకుంటున్నారు. ఇక మీదట మీకు మార్కెటింగ్ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. శ్రీధర్ గారు, చివరిగా సేంద్రీయ వ్యవసాయంలో దేశీయ రకాలు సాగు చేసి మీరు దిగుబడులు తీసుకుంటున్నారు కదా, మీ కష్ట నష్టాలు చెప్పండి. ఇందులో ఎటువంటి కష్టాలు ఉంటాయి? ఎవరైనా రైతు సోదరులు ఇటువైపు

పాదులలో వేపపిండిని వేసుకోవాలి. తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు లేదా తెగులు మందులు వాడరాదు. దీనివలన ఆకులు మాడిపోతాయి. నులుపురుగులు ఆశించకుండా పర్పూరిసీలియం, దాంతోపాటు ట్రైకోడర్మా 1 కిలో చొప్పున, అలాగే పశువుల ఎరువు 90 కిలోలు, దాంతోపాటుగా వేపపిండి 10 కిలోల్లో అభివృద్ధి చేసుకుని మొక్కల పాదులలో వేసుకోవాలి. రసం పిలిచే పురుగులను సకాలంలో అరికట్టుకుని వైరస్ తెగుళ్లు వ్యాపించకుండా అరికట్టుకోవచ్చు. వైరస్ ఆశించిన మొక్కలను గమనించిన వెంటనే వాటిని పీకేసి తగలబెట్టాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకుని సాగు చేసుకోవాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను పాటిస్తే తీగజాతి కూరగాయల్లో మంచి దిగుబడిని సాధించవచ్చు. తీగజాతి కూరగాయల సస్యరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం

డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్ డిఆర్డిఓ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 సూర్యాస్త్ర ప్రయోగాలు విజయవంతం

మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26న న్యూఢిల్లీలో జరిగిన భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

0: వేగవంతమైన ప్రయాణం ప్రజలని, వ్యాపార ఉద్యోగ వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్లు సేవలు, మార్చి 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2026 జనవరి 22న హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును ప్రవేశపెట్టింది. రైల్వే రైళ్ల విస్తరణ కూడా బాగా జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం 2014-2026 మధ్య 36,429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7,599 కిలోమీటర్లు మాత్రమే. 2026 మార్చి 31 నాటికి 3,361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15లో 1,57,72 కోట్లు ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 2,65,133 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల భారత్కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదలైన అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉజ్వల భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

శ్రోతలకు నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం

0: ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్ట దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
1: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యుండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్ళకి వాళ్ళ పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్ళు, మఠాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్స్ దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించే వాళ్ళు అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలాంటి వాళ్ళు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్ళు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తా ఉన్నారో వాళ్ళని కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళు కూడా అనర్హుల కిందే చేయడం జరిగింది అన్నమాట.
1: సరే, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
0: అంటే ఈ పథకం మెయిన్ గా భారత

0: ఉద్యోగులు గాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని వీళ్ళు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తా ఉన్నారో వాళ్లను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తా ఉంటుందో వాళ్లు కూడా అనర్హుల కిందే చేయడం జరిగింది అన్నమాట.
1: సరే, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
0: అంటే ఈ పథకం మెయిన్ గా భారత్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్ లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
0: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ళ భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ళ పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కొనున్నా వాళ్ళ పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.
1: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
0: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ళ తండ్రి మీద పేరుందనుకోండి,

0: దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద కానీ ఆ కూతురు పేరు మీద కానీ మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్ల్యాండ్ రికార్డ్స్ లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
1: సరే, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం
0: అంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, అంటే ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మనం వెరిఫికేషన్ లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారు?
0: దీనికి pmkisan.gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్ గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్ కి వెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచి వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని కానీ మండల వ్యవసాయ అధికారిని కానీ కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
1: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
0: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
1: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూములు సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హుల?
0: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు, కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్ కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
1: సార్, చివరగా

గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

తర్వాత పాట కోరుతున్నవారు బాలసుబ్రహ్మణ్యం, బంగారమ్మ, లక్కీ వారి ముద్దుల కూతురు పుట్టినరోజు సందర్భంగా స్టైల్ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం మీ పాట

తర్వాత పాట కోరుతున్న వారు సైరాపురం నెల్లూరు జిల్లా కలిచెడు నుంచి నాగేశ్వరరావు ప్రసన్న పావని ప్రణీత్ వీరందరూ మా కోసం ఓ బేబీ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరినటువంటి సిరి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 8:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వార్తల వివరాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వాదనగర్ నుండి వారణాసికి ప్రయాణిస్తున్న సేవాయాత్రికులతో ప్రధానమంత్రి ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సంభాషించారు. సేవ అనేది జీవితానికి ప్రధాన ఉద్దేశం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సేవాభావం ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఉండాలని కోరారు. అత్యున్నత పదవిని అధిరోహించినప్పుడు కూడా రాజకీయాల్లో సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. పీఎం కిసాన్ లేదా పీఎం సూర్యగారి యోజన వంటి పథకాలు లబ్దిదారులకు నేరుగా ప్రయోజనాలను చేరవేయడంలో గుర్తింపు పొందాయన్నారు. సేవాభావం ఉన్నప్పుడే 4 కోట్ల మంది పేదలకు శాశ్వత గృహాలు లభించాయని నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
2: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर करके ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे अपने आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
1: భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో విశ్వసంచార్ హిందుత్వక అనే పుస్తకాన్ని ఆయన ఈరోజు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, హిందుత్వ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు, అందరినీ కలుపుకుని వెళ్తుందని చెప్పారు. 1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్డే వారు స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతవార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ చాలా సముచితమైనదని ఉపరాష్టపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక చిన్న సంస్థ నుండి ప్రపంచవ్యాప్త సంస్థగా ఎదిగిందని ఉపరాష్టపతి గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ డేవిడ్ వాడేఫుల్, జపాన్ విదేశాంగ మంత్రి మొటిగే తోషిమిత్సు ఈ మేరకు పిలుపునిచ్చారు. శాశ్వత తాత్కాలిక విభాగాలలో మండలిని విస్తరించడమే ఈ సంస్కరణలకు కీలకమని పేర్కొన్నారు. రోజురోజుకు సవాలుగా మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణం దృష్ట్యా యుఎన్ఎస్సీ సంస్కరణలు గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరమని G4 దేశాల విదేశాంగ మంత్రులు అన్నారు. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్తో సహా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు సమూహాలకు మరింత ప్రాతినిధ్యం

0: కల్పించాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేశారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశీయ మొబైల్ ఫోన్ల డిమాండ్లో 99.2% భారత్ తీరుస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 13వ వార్షిక పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏటా సుమారు 32 నుండి 33 కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేస్తోందని చెప్పారు. 5 ప్రధాన అంతర్జాతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్లోనే తమ పరికరాలను తయారు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ప్రారంభించిందని కృష్ణన్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బస్సులో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ఘటన జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానద్పూర్ గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1780 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్బంగా రేపు జరగనున్న గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం పూణే పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గాల ద్వారా మొత్తం 638 గణేష్ మండపాలు పాల్గొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రతాపరమైన నిర్వహణ కోసం 10,000 మందికి పైగా పోలీసు సిబ్బంది, హోంగార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని నియమించారు. దాదాపు 3,500 సీసీటీవీ కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియోలు, డ్రోన్స్ ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్టాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడిస్తూ,
1: under the influence of deep depression over north coastal Andhra Pradesh and adjoining south Odisha, heavy to very heavy rainfall at few places with extremely heavy rainfall at isolated places very likely to occur at south interior Odisha and south Chhattisgarh today.
0: ఏషియన్ గేమ్స్ 2026 అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా 400 రిలేలో భారత్కు రజిత పథకం దక్కింది. అలాగే 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకం వరించింది. దీంతో భారత పథకాల సంఖ్య 17కు చేరుకుంది. ఇందులో 1 స్వర్ణ పథకం, 7 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. 400 మీటర్ల మిక్స్డ్ రిలే విభాగంలో భారత్కు ఈ రజిత పథకం దక్కింది. మను, పువ్వమ్మ, విశాల్, విద్యతో కూడిన భారత జట్టు 3.14 నిమిషాల్లో రేసును పూర్తి చేసింది. ఇదిలా ఉండగా 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం సాధించిన సీమాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా అభినందించారు. ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం నెగ్గిన సీమాను చూసి భారత్ గర్విస్తోందని ఆయన అన్నారు. భారత నౌకాదళం, ఫ్రెంచ్ నౌకాదళం మధ్య జరుగుతున్న 24వ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం వరుణలో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ త్రిశూల్ ఫ్రాన్స్లోని టౌలాన్కు చేరుకుంది. ఈ విన్యాసంలో భాగంగా నౌకాశ్రయంలో సముద్రంలో క్రాస్ డెక్ సందర్శనలు, కార్యాచరణ పరస్పర చర్యలు, క్రీడాపరమైన కార్యక్రమాలతో సహా వృత్తిపరమైన కార్యక్రమాలు జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమాలు ఇరు నౌకాదళాలకు అనుభవాలను, ఉత్తమ పద్దతులను పంచుకోవడానికి, పరస్పర సహకారాన్ని మెరుగుపరచుకోవడానికి, పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి అవకాశాలు అందిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,828 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 1248 పాయింట్ల నష్టంతో 73,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 383 పాయింట్లు కోల్పోయి 23,063 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105.23 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,252 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూట్ ఫిల్మ్ డ్యూట్స్ లో మీరు ఫ్రెండ్ జానీతో. మీరు వినబోతున్న పాట చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి హరిచరణ్ సంపదాల పాట వింటారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: ఐ మనోహరుడు చిత్రానికి సిద్ శ్రీరామ్, ఇషాద్ ఖురాథరే పాడిన పాట, సాహిత్యం ఏఆర్ రెహమాన్.

యా ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఈనాటి డ్యూ డ్యూట్స్ ఫిల్మ్ సాంగ్స్ కి సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 9 గంటలు దాటి 20 సెకండ్లు కూడా అయిపోయింది. మరి మనందరం రేపదాం మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి. మీరు మెచ్చే మధుర స్వరాలతో నేనైతే రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో. ప్రేమకి బాధ్యతకి ఒక మధురమైన భావానికి రూపమిస్తే అది లాలిపాట అవుతుంది. కళ్ళ ముందు కదిలాడే చిన్నారి నవ్వుల వెనుక మదిని తాకే మమతానురాగాల గీతం. కనిపించని గదిలో తలుపుల సిరిమినలు కురిపించే మనసును హత్తుకునే ఓ మధురమైన జ్ఞాపకం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమను పంచే వేళ పెదవులపై నవ్వులో కంటిలో కన్నీటిలో నిలిచే అద్భుతం. వేటూరి కలం నుండి జాలువారిన పదాలకు ఇళయరాజా బాణాలు అద్భుతం అమోఘం.

0: రాధ్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: కళ ఎవరి సొత్తు కాదు, అది సమాజంలో అందరికీ చెందాలి. పరిమళం ఏ ఒక్కరికో పరిమితం కాకూడదు, అది గాలిలో అందరికీ అందాలి. అలాంటి ఒక అద్భుతమైన భావనను సంగీత సామాజిక సందేశాన్ని అందించిన అద్భుత సాహిత్యం ఇది. ప్రకృతి తన సౌందర్యాన్ని ఎవరి కోసమో దాచుకోదు. వెన్నెల కేవలం కొందరి కోసమే వెలిగే దీపం కాదు, అడవిని సైతం అది వెలుగుతూ నింపుతుంది. నిజమైన కళ

సమానత్వం, మానవత్వం ఎలలేని గాలి లాంటిది. సిరివెన్నెల సాహిత్యానికి ఎస్పీ బాలుగాల నుండి ఇళయరాజా స్వరకర్పణలో ఈ మధుర స్వరం.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం. మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11:00

0: గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: विविध भारती एफएम 101.3।
1: ప్రేమ అంటే గుండెల్లో గుబులు, కళ్ళల్లో వెన్నెల, పెదవులపై చిరునవ్వు. ఈ భావాలన్నింటినీ ఒక అందమైన పూలమాలలా అల్లుతూ, ప్రేమంటే కేవలం ఒక అనుభూతి కాదు, అది కాలం జరిగిన ఒక మధురమైన జ్ఞాపకం, మనసైన వారి పిలుపులో మునిగిపోయే ఓ అద్భుతమైన భావానికి రూపవిస్తే ఎలా ఉంటుందో తెలిపే అపురూపమైన గీతం మీరు వినబోతున్నారు. ఆచార్య ఆత్రేయ కాలం నుండి జాలబడిన పదాలతో మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన సుమధురమైన గీతం.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ప్రేమ అనేది కాలంతో పాటు మారేది కాదు. ఆకాశం ఎంత పురాతనమైనదో ఈ భూమిపై అనురాగం కూడా అంతే శాశ్వతమైనది. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ భావానికి అక్షర రూపం. ప్రకృతిని ప్రేమిస్తూ ప్రాణాన్ని ప్రేమించే ప్రతి మనిషి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అద్భుతమైన సృష్టి. ఆచార్య ఆత్రేయ భావయుక్తమైన సాహిత్యానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం, ఎస్ జానకి గళం నుండి ఈ సూపర్ డూపర్ సాంగ్.

0: అసలు ఏం చేయాలన్న అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పు కాదనని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందా? నన్ను
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ నాకు చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మరుదు స్వరాలు, మీ రెడీ ఫ్రెండ్ జానీతో. జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎదురుగాలి విచ్చవచ్చు, వరదపోటు కమ్మేయచ్చు, అడుగు ముందుకు పడపోయినా మునక తప్పదని తెలిసిన ఆశతో సాగిపోయే మానవ ప్రయత్నమే జీవితం. అటువంటి అద్భుతమైన భావోద్వేగాన్ని, ఆశ నిరాశల ఆరాటాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అందుకే సంగీతం దానికి ప్రాణం పోస్తుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి కళ నుండి జాలువారిన అద్భుతమైన భావాలు, సత్యం గారి మనసును హత్తుకునే సంగీతం. ఇక గానగంధర్వుడు డాక్టర్ కేజే యేసుదాస్ నుండి గళం నుండి జాలువారిన ఈ మధుర స్వరం మీకోసం.

మనసులోని భావాలను మాటల్లోకి మార్చి ఆ మాటనే ఓ మంత్రంలో మార్చేగల శక్తి సంగీతానికి సాహిత్యానికి మాత్రమే ఉంది. మదిని కరిగించే మధురమైన గీతం, మనసును హత్తుకునే అద్భుతమైన భావం, మాటలకు అందనే మమతల ప్రవాహం ఇది. సంగీత ప్రపంచంలో ఒక చిరస్థాయి జ్ఞాపకం అనే చెప్పాలి. ప్రేమకి భాష అవసరం లేదంటారు, కానీ ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి మాటల కంటే అందమైన మార్గం మరొకటి లేదు. రెండు మనసులు కలిస్తే మౌనం కూడా పాటవుతుంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: विविध भारती एफएम 101.3
1: కనుల నిండుగా అందం, కలల విందుగా అనుబంధం, మనసును హత్తుకునే మధురమైన భావాలతో ఎప్పటికీ మనసులో నిలిచిపోయే అనురాగం, ఎదురు చూపులు వెచ్చదనాన్ని, మనసులోని తీయని అలకలను

కనుల నిండుగా అందం, కలల విందుగా అనుబంధం, మనసును హత్తుకునే మధురమైన భావాలతో ఎప్పటికీ మనసులో నిలిచిపోయే అనురాగం. ఎదురు చూపులు వెచ్చదనాన్ని, మనసులోని తీయని అలకలను

ప్రేమకి వయసుతో పనిలేదు, మనసుంటే చాలు. అలా మనల్ని హత్తుకునే ఎప్పటికీ తిరగని మధుర భావాలను పంచే పరిమళం. మనసంతా వెచ్చని భావాల నుండి ప్రాణానికి ప్రాణమైన మధుర జ్ఞాపకాలు కదిలే వేళ ఇది. కాలం ఏదైనా మనసు కొరుకునేది మాత్రం ఓ మల్లెపువ్వు లాంటి నిర్మలమైన ప్రేమ. అలాంటి అపురూపమైన భావాలను అల్లరితో కూడిన అనురాగాన్ని మనకందిస్తుంది ఈ మధుర గీతం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేశా 101.3కి.
0: ట్యూన్ చేశావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

సంగీతం మనసులోని అలజడిని శాంతింపచేస్తుంది, భావాలకి ప్రాణం పోస్తుంది. మనసు కరిగించే రాగాల సాగరంలో మధురమైన జ్ఞాపకాలను తట్టిలేపే అద్భుతమైన గీతం ఇది. స్వరాల వీణపై అనురాగాల తీగలు మీటగా వెలకట్టలేని భావాలతో సాగే ఆనిమిత్యం. సంగీతం మనిషిని మరవలేని లోకాలకు తీసుకెళ్తుంది. మనసులోని భావాలకు మధురమైన జ్ఞాపకాలను అక్షర రూపంలో కాకుండా స్వరాల రూపంలో పలికిస్తే ఎలా ఉంటుందో ఈ పాట వింటే తెలిసిపోతుంది.

శతవసంతాల దశ దిశాంతాల సుమసుగంధాల భ్రమరనాదాల కుసుమిల్చుని ఆదమే, తిరిసింది అరవిందమై కురిసింది మకరందమే.

తెలుగు సినిమా పాటల అక్షరజాలలో కొన్ని పాటలు కేవలం వినపడవు, మన కళ్ళ ముందే ఒక దృశ్యకావ్యాన్ని ఆవిష్కరిస్తాయి. సంగీతం అనగానే మనసు తలుపులు తట్టి రేపే అద్భుతమైన రాగాలు కొన్ని ఉంటాయి. సాహిత్యానికి సంగీతానికి మధ్య ఉన్న మధురమైన అనుబంధాన్ని అక్షర రూపం నుండి స్వర రూపంలో పరకాయ ప్రవేశం చేస్తే ఎలా ఉంటుందో తెలిపే ఒక సుందర కావ్యం ఈ పాట.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 10 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి మదర్ స్వరాలకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం అంటే పోదాం వినిపించిన రాగాలే వినేసేయటానికి. వినిపించిన రాగాలు మీకోసం చేస్తుంది అభిమానం చిత్రానికి ఘంటసాల జిక్కి పడిన పాట, సాహిత్యం సముద్రాల సీనియర్, సంగీతం ఘంటసాల.

ఆధారారంభ సంగీత సంభావన సంభ్రమాలోల నీ పత్రగాబద్ధ చూడీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళి నర్థ సుశ్లిఘ